ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട ശ്രോതലന്ദരികി ശുഭോദയം. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 23వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 14వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 MHz పై ఈలటి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5:55 దాటి 50 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സ് നിണ്ട ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 కొట్టేదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల్ల ఏడుంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగము శ్రావణ మాసం విశిష్టత కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగము కైత నూటెంకి రవీంద్ర స్వీయ కవితలు ఇంకా కొన్ని అంశాలుంటాయి. ఇక పొద్దుగల 8 గంటగా హిందీలో 8:30 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30 ప్రముఖ రచయిత నెల్లూరి కేశవ స్వామి వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి ఎలికిట్టే శంకర్ కవితా పంక్తులు ప్రసారమవుతాయి. చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్ బాసరుచులు కార్యక్రమంలో. ఇక పొద్దుగల 10:00 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. పగటికి 3:00 నుంచి హిందీ వివిధ భారతి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. ఈ కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ముసల్ది చెప్పిన 3 పనులు కథ ప్రసారమవుతుంది. రచన చంద్ర ప్రతాప్ కంతేటి, చెప్తున్నది ఈ వరలక్ష్మి. అట్లనే స్నేహితులు కథల సంపుటి నుండి అపాయంలో ఉపాయం కథ ప్రసారమవుతుంది. రచన కన్నెగంటి అనసూయ, చెప్తున్నది బి సందలీల. 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో సొనాలకు చెందిన కె అనురాధ పాడిన భక్తి మరియు దేశభక్తి గీతాలు ప్రసారమవుతాయి. పుజామట్ట 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. ఇక గిరిపదం కార్యక్రమంలో పుజ్జమట్ల 6:20 భీంపూర్ మండలం గుబుడిపల్లి గ్రామానికి చెందిన ఆతరం లక్ష్మీబాయి బృందం పాడిన డీంసా పాటలు 2 భాగము, తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆతరం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు 2 భాగం ప్రసారమవుతాయి. ఇలా పొద్దుకి 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జాతినిర్దేశించి చేసే ప్రసంగము హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రసారమవుతుంది. పొద్దుకి 7:00 నుంచి 8:00 దాకా ఇది ఢిల్లీ కేంద్రం నుంచి. దీని యొక్క తెలుగు అనువాదం ఇలా పొద్దుకి 9:30 వినవచ్చు. ఇక 10:00 మన పురాణాలు కార్యక్రమంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 2 భాగం ప్రసారమవుతుంది. ఇక సినిమా పాటల కార్యక్రమాల సమయాలు పొద్దుగల 8:45 సింగిడి, పొజ్జామటు 5:00

మాట చెప్పుండ్రి పాట ఏనండ్రి. పొద్దుకి 8:10 ఉషారు, రాత్రి 10:30 మాధురిమ. ఈ కార్యక్రమాలలో తెలుగు సినిమా పాటల్ని వినవచ్చు. అయితే శ్రోతలు, సింగిడి, మాట చెప్పండ్రి, పాట ఏనండ్రి, ఉషారు, ఈ మూడు కార్యక్రమాలకు మీరు ఫోన్ చేసి నచ్చిన పాటలు కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు 0872732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్, 2300081295081. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:05, మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై నిన్న నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సౌర విద్యుత్పై మరింత దృష్టి సారించాలని, సెప్టెంబర్ నాటికి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో నిర్వహించిన ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పేదలకు సొంత ఇళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. క్యూర్ పద్ధతిలో 100,000 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించామని, ఏడాదిలోపు వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఉచిత ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీస్ను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో, అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ అలాగే కాశీ విశ్వనాథ్ బాబా వీళ్ళిద్దరినీ కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్ గా తీసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ.
0: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడుతూ, వారణాసికి వెళ్లే భక్తులకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో రొద్దం మండల అభివృద్దిపై సంబంధిత అధికారులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రధాన సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా స్ఫూర్తితో ప్రతి ఇంట జాతీయ జెండా ఎగురవేయాలని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు, బలిదానాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ యువత, విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని మంత్రి సూచిస్తూ,
2: 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మనం 2047 నాటికి. ఆనాటికి మన దేశం ఎలా ఉండాలి అనే దాని మీద మనం ఒక ప్రేరణ కలిగించడం కోసం, స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం, భవిష్యత్తును నిర్మించడం కోసం స్వాతంత్రంలో బలిదానాలు చేసిన వారిని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక అగ్రదేశంగా, ఒక విశ్వగురువుగా భారత్ ను మళ్ళా నిలబెట్టడం కోసం, అటువంటి ప్రేరణ పొందడం కోసం ఇవాళ మనం తిరంగా యాత్ర చేస్తున్నాం. అటువంటి వారిని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం.
0: అవయవ దానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో అవయవ దానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రెయిన్ డెడ్ కు గురైన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలతో దాదాపు 8 మంది జీవితాలను కాపాడవచ్చని తెలిపారు. అవయవ దానం చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని కోరారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టుపై అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
3: మూడు దశాబ్దాల వెలుగొండ కల నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పడమే కాదు, దానికి కూడా ఒక వర్క్ షెడ్యూల్ ను రూపొందించుకుని 2024 నుంచి 2026 ఆగస్టు కల్లా ఈ వెలుగొండ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలి నల్లమల సాగర్ కు అనేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగానే నిత్యం పనిచేసుకుంటూ గత 30-20 సంవత్సరాల నుంచి జరగనిటువంటి పనుల్ని ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకుంటూ
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నుంచి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు గుర్తింపు కార్డులు, ఎరువుల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ విధానం రైతులకు మరింత పారదర్శకంగా సమర్థవంతంగా సేవలు అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పండించే పప్పుదినుసులను 100% కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశ విభజన సమయంలో జరిగిన విషాద సంఘటనలు, ప్రజలు ఎదుర్కొన్న బాధలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీని విభజన విషాద స్మృతి దినంగా నిర్వహిస్తున్నారు. 1947లో విభజన కారణంగా జరిగిన హింస వల్ల లక్షలాది మంది నిర్వాసితులయ్యారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సంఘర్షణ, చేసిన త్యాగాలను స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరం నుండి విభజన విషాద స్మృతి దినాన్ని ఈ రోజున నిర్వహిస్తోంది. ప్రజల మధ్య సామాజిక ఐక్యతను, శాంతిని, సద్భావాన్ని పెంపొందించడం ఈ రోజు నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్లో ఊబకాయం నియంత్రణకు జాయింట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో సిఐఐ ఆధ్వర్యంలో ఊబకాయంపై నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకర ఆహారం, చక్కెర పానీయాలు ఊబకాయానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఊబకాయం నియంత్రణకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే పిల్లల్లోనూ ఊబకాయాన్ని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నంలో పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ పనులను కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శశాంక్ మిశ్రా, డైరెక్టర్ ప్రణవ్ తాయిల్ విశాఖ సాగర్ నగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ను సందర్శించారు. ఈపీడీసీఎల్ పరిధిలో చేపడుతున్న భూగర్భ విద్యుత్ కేబులింగ్, స్మార్ట్ మీటరింగ్, ఐటీ ఆధారిత విద్యుత్ సేవలు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం స్కాడా నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి విద్యుత్ పంపిణీ వ్యవస్థ, సాంకేతిక సేవల నిర్వహణను పరిశీలించిన అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. अथ वार्ताः। अशीतितमे स्वतंत्रता दिवसावसरे अद्य राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुहु राष्ट्राय स्वकीयं संदेशं प्रदास्यति। राष्ट्रपतेः एतत् संबोधनं सायं सप्तवादने आकाशवाण्याः समग्रे राष्ट्रीय संजाले प्रसारयिष्यते। एतदतिरिच्य दूरदर्शनस्य सर्वासु वाहिनीषु प्रथमं हिन्दीभाषायां ततः आंग्लभाषायां च अस्य प्रसारणं भविष्यति। दूरदर्शने हिन्दी आंग्लरूपयोः प्रसारणात् परं अस्य क्षेत्रीयभाषासंस्करणानि दूरदर्शनस्य क्षेत्रीयवाहिनीषु प्रसारयिष्यन्ते। अवधेयमिदं यत् आकाशवाण्या अपि संबोधनस्य क्षेत्रीयभाषासंस्करणानि रात्रौ सार्धनववादने स्वकीयेषु क्षेत्रीयप्रसारणकेन्द्रेषु प्रसार्यते। संसदः प्रावृट्टसत्रं गतदिने समाप्तिमगात्। उभयोः सदनयोः कार्याचरणम् अनिश्चितकालाय स्थगनेन सह सम्पन्नम्। एतत् सत्रं जुलाई मासस्य 20 दिनाङ्के प्रारब्धं, यस्मिन् 15 दिवसेषु आहत्य 21 उपवेशनानि अजायन्त। अस्मिन् सत्रे सार्वजनिक परीक्षा संशोधन विधेयकं समेत्य 12 संसदा पारितानि। स्वकीय समापन भाषणे राज्यसभाध्यक्षः सीपी राधाकृष्णन् इत्यसौ सदने भूयो भूयशः संजातेषु व्यवधानेषु चिन्तां प्राकटयत्। तेनोक्तं यत् एतादृशेषु विघ्नेष्वपि सदनेन 12 पारयित्वा स्वकीयं मूल वैधानिक कर्तव्यं निर्व्यूढम्। अध्यक्षेण सूचितं यत् सत्रे राज्यसभायाः कार्यं केवलं 37 होरात्मकमेव प्राचलत्। इतः पूर्वं संसदा खनिज संशोधन विधेयकं 26 पारितं, यच्च गतदिने राज्यसभयापि अनुमोदितम्। कृष्णांगारक खनिमंत्री जी किशन रेड्डी इत्यसौ 57 मूलाधिनियमस्य संशोधनार्थं एतं विधेयकं सदने प्रस्तुतवान्। अद्यतावत विभाजन विभीषिका स्मृति दिवसः वर्तते। देशस्य विभाजन काले स्वप्राणान् आहुतवद्भ्यः सर्वेभ्यः अपि अत्रावसरे देशः श्रद्धांजलिं समर्पयति। अस्य दिवसस्य आचरणाय कृत्स्नेहि देशे राष्ट्रीय राजधान्यांच विविधाः स्मृति कार्यक्रमाः आयोज्यन्ते। केन्द्रीय पर्यटन संस्कृति मंत्री गजेन्द्र सिंह शेखावतः अद्य विभाजन विभीषिका स्मृति दिवसस्य पूर्व संध्यायां नवदिल्ल्यां आयोजितं एकं विशेष कार्यक्रमं संबोधितवान्। एकस्मिन् सामाजिक संचार पटलीय संदेशे असौ देशस्य विभाजन काले घोर यातनाम् अनुभूतवद्भ्यः सर्वेभ्यः जनेभ्यः स्वकीयां भावपूर्णां श्रद्धांजलिं समर्पितवान्। तेनोक्तं यत् सर्वकारः एतं दारुण इतिहासं संस्मरन् राष्ट्रस्य एकताम् अखण्डतां सामाजिक सौहार्दं च निरन्तरं सुदृढीकर्तुं पूर्णतया कटिबद्धो वर्तते। स्वतंत्रता दिवसावसरे दिल्ली मेट्रो सेवाः सर्वेषां कृते अन्तिमस्थानकेभ्यः प्रातः 4 एव प्रारप्स्यन्ते। दिल्ली मेट्रो निगमेन निगदितं यत् एषः निर्णयः स्वतंत्रता दिवस समारोहे सहभागितायै आगच्छतां विशेषातिथीनाम् आमन्त्रितानां सुगम गमनागमनाय गृहीतः। नाइजीरिया देशस्य लागोस नगरे 4 यावत् आयोजितायां राष्ट्रमंडल प्रतिस्पर्धायां अत्युज्ज्वल प्रदर्शनेन सह भारतं 35 पदकानि स्वायत्ती कृतवत्। इति वार्ताः।
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహాదేవ్.
6: జగిత్యాల జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. 3 నియోజకవర్గాల్లో గత మే నెల నాటికి ఉన్నటువంటి 7,21,32 మంది ఓటర్లలో మరణించినా వలస వెళ్లినా అదనపు ఓటర్లను తొలగించడంతో 75,163 ఓట్లు తగ్గాయి. దీంతో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 6,45,869 చేరింది. తుది ఓటర్ల జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. 2030 నాటికి ఓయూసీఏ పరిస్థితులను ఎదుర్కొనేందుకు విద్యార్థులు మార్పులను స్వీకరించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని జేఎన్టీయు హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కిషన్ కుమార్ రెడ్డి సూచించారు. జేఎన్టీయు నాచుపల్లి కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు తల్లిదండ్రుల కోసం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగి స్టార్టప్ వ్యవస్థాపకులుగా మారాలని విద్యార్థులకు సూచించారు. జిల్లాలో జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జాతీయ రహదారి 563 విస్తరణలో భాగంగా కోరుట్ల, చెలగల్, తాటిపల్లి ప్రాంతాలకు చెందిన 189 మంది రైతుల కేసులను విచారించారు. సాగునీటికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రధాన కాలువ పరిధిలో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. గోదావరి తీరంలో పుష్కర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం మల్లాపూర్ మండలం వాల్గొండ వద్ద నదీ తీరంలో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టే పుష్కరఘాట్ బైపాస్ రహదారి నిర్మాణం పనులకు ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ఖాళీగా ఉన్న 64 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు జిల్లా సంక్షేమాధికారి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో 22 అంగన్వాడీ టీచర్, 16 మినీ అంగన్వాడీ టీచర్, 14 ఆయా, 12 క్రెచ్ వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి రావడంతో అత్యవసర వైద్యం మెరుగుపడింది. 50 పడకల అత్యవసర వైద్య విభాగంలో ICU, ఎమర్జెన్సీ మెడికల్ కేర్, అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లతో పాటుగా ట్రయాజ్ విభాగాలను ఏర్పాటు చేశారు. మల్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మృతి ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ, సంక్షేమాధికారి రాజ్ కుమార్, డీఈఓ రాము విచారణ జరిపారు. ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జగిత్యాల జిల్లాలో రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల నిర్వహణ, ఇతర అంశాలపై పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేఎన్టీయు నాచుపల్లి కళాశాలలో ECS, IT 3వ సంవత్సరం విద్యార్థులకు టాస్క్, IBM, ఎడ్యునెట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంశాలపై 3 రోజులు నిర్వహించారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. జగిత్యాల జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. 2022 నుంచి జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగు ప్రారంభమైంది. ప్రస్తుతం జిల్లాలో 4,971 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ప్రతి సంఘం పరిధిలో కనీసం 100 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ నినో ప్రభావంతో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలు తీరాలని, సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గురువారం పౌర్ణమి సందర్భంగా కొండగట్టులో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపూర్ణ స్వచ్ఛత లక్ష్యంగా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ పథకం ద్వారా శౌచాలయాల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 2,333 శౌచాలయాల నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఒక్కో శౌచాలయానికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇప్పటి వరకు 844 శౌచాలయాల నిర్మాణం పూర్తి కాగా మిగిలిన వాటి నిర్మాణాలను త్వరలో పూర్తి చేయాలని అధికారులు సూచించారు. స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో బహిరంగ మల విసర్జన్ను పూర్తిగా నివారించేందుకు చర్యలు చేపడుతున్నారు.
5: జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ ఎం మహాదేవ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
7: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేతరంగ వారసత్వాన్ని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం టన్నెల్లో కొండచెరియలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. ఇక వార్తల వివరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఈ రాత్రి 9:30 రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషలో ప్రసారం చేస్తుంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్ధులకు గౌరవం, భద్రత, సామాజిక భాగస్వామ్య శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలని ప్రభుత్వ నిబద్ధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్ధుల విభాగం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్ లో పొందుపరిచారు. దేశ గొప్ప చేనేత వారసత్వాన్ని, చేనేత రంగ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజావేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశపు చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 మంది అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణ బిల్లు వల్ల ఏ రాష్ట్రం హక్కులను లాక్కోవడం జరగదని, వాటికి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుండి 85%, మొత్తం ఆదాయం 23% పెరిగిందని మంత్రి వెల్లడించారు.
8: ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ భీ భారత సర్కార్ బడా రహి క్లియరెన్సెస్ అండ్ అప్రూవల్ స్పీడప్ కరా రే తాకి ఇన్వెస్ట్మెంట్స్ బడే రోజగార్ మిలే లోగోం కు దేశ్ కు ఎక్ మినరల్ సెక్యూరిటీ మిల్నా చాహియే ఉస్కె సాథ్ సాథ్ భారత సర్కార్ కా జో ఇంపోర్ట్ డిపెండెన్సీ కమ్ హై ఉస్కె లియే ప్రయాస్ కర్ రహి హై. ఆజ్ నరేంద్ర మోదీ సర్కార్ జో రిఫార్మ్స్ లాయే హై హోల్ ఆఫ్ మినరల్ రెవెన్యూ జనరేషన్ మే 65% థా 2014-15 ఆజ్ 85% షేర్ బడా వైసా హీ లగ్భగ్ 23% స్టేట్స్ కా రెవెన్యూ.
7: విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ లైబేరియా విదేశాంగ మంత్రి సారా బెసలో న్యాంతితో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం, మైనింగ్, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, విద్య, సామర్థ్య నిర్మాణం, ప్రజా సంబంధాలతో సహా భారత్ లైబేరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఈ సందర్భంగా వారు సమీక్షించారు. పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ కీలక అంశాలపై కూడా మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో లైబేరియా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్బంగా విదేశాంగ మంత్రి న్యాంతికి డాక్టర్ ఎస్ జయశంకర్ అభినందనలు తెలియజేశారు. శాంతి, అభివృద్దిని ప్రోత్సహించేందుకు కీలక వేదికల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై కూడా వారు ఇద్దరు చర్చించారు. ప్రతిపక్షాల అంతరాయాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్న నిరవధికంగా వాయిదా పడడంతో విమానయానం వంటి ఆశాజనకరమైన రంగాలపై చర్చించేందుకు పార్లమెంటులో తమకు సరైన సమయం లభించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పార్లమెంటులో పౌర విమానయానికి సంబంధించిన 28 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురీ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినాన్ని పాటిస్తున్నారు. 1947లో విభజన సమయంలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశం ఈరోజు నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సహా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ విభజన సమయంలో ప్రజల త్యాగాలకు గుర్తుగా 14వ తేదీని విభజన భయానక పరిస్థితుల స్మృతి దినంగా పాటించాలని 2021లో ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక విభజనలు అసమ్మతి అనే విషయాన్ని సమాజం నుంచి తొలగించి ఐక్యతా స్ఫూర్తిని, సామాజిక సామరస్యాన్ని, ప్రజల సాధికారతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈరోజు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న పాల్గొన్నారు. విభజన నాటి సమయంలో తమ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు. ఆనాటి చరిత్రను స్మరిస్తూనే దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక సామరస్యాలను నిరంతరం బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నిన్న విజయవాడ వారణాసి మధ్య విమాన సేవలను ప్రారంభించారు. ఈ విమాన సేవలతో విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రం, బాబా కాశీ విశ్వనాథన్ క్షేత్రం మధ్య తీర్థయాత్ర పర్యాటకం బలోపేతమవుతుందని ఆయన సోషల్ మీడియా పోస్టులో ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం విజయవాడ, రాజమండ్రి, కడప విమానాశ్రయాల్లో కొత్త టర్మినల్ నిర్మాణ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని మంత్రి తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ సైట్లో నిర్మాణంలో ఉన్న టన్నెల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 గాయపడ్డారు. 22 కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 20 టన్నెల్ బయటకు తీసుకొచ్చారు. వీరిలో 6 మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించగా మరో 14 గాయపడ్డారు. వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పీపాల్కోటి ప్రాంతంలోని తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ సైట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కాగా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ల నుండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే అదనపు బృందాలను మోహరిస్తామని విపత్తు నిర్వహణ పునరావాస శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలియజేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక రక్షణ చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అన్ని ఏజెన్సీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్వాలియర్లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఫైటర్ కాంబాట్ లీడర్గా అర్హత సాధించిన మొట్టమొదటి భారత వైమానిక దళ మహిళాధికారిగా స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ చరిత్ర సృష్టించారు. ఈ ఘనత వృత్తిపరమైన నైపుణ్యం, పోరాట సామర్థ్యం, అధికారుల నిబద్ధతను ప్రతిబింబించే ఒక మైలురాయని భారత వైమానిక దళం సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 నుండి ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితుల ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలియజేసింది. వాతావరణం. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 16వ తేదీ వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, విదర్భ, కేరళ, మాహి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం టన్నెల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
9: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు. అనేక రకాల అంశాలతో అనేక అంశాల్ని వినిపించే కార్యక్రమం ఇలటి అంబటాల సంగతులు. కార్యక్రమంలో తిండితో మనం ఆరోగ్య శీర్షికన రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగము. శ్రావణ మాసం విశిష్టత కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగము. కైత నూటెంకి రవీంద్ర స్వీయ కవితలు. ఇంకా మరికొన్ని అంశాలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తిశ్రీ ప్రభా పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, విద్యా పూర్వభద్ర నక్షత్రం. ఈళ్ళ పొద్దుగల్లా ఆరుగొట్టంగా పొద్దు పడిసింది. పొజ్జామట్టు 6:40 పొద్దు మునుగుతుంది. వాతావరణం. ఈరోజంతా ఆకాశం మేఘావృతమవుతుంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో తేమ 80% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: ఇది తెలంగాణ యాసభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంతేకాదు ప్రసారం చేస్తున్న చాలా కార్యక్రమాలలో తెలంగాణ మండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. ఇప్పుడు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయం సలహా.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం సురేష్. కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను.
2: మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే మనకు బోరాన్ లోపం కూడా కనిపిస్తుంటుంది. ఈ బోరాన్ లోపము వల్ల ఏమవుతుందంటే ఆకులు సరిగా విచ్చుకోకపోవడము, దళ సరిగా మారడము, ఈనెలన్నీ వంకర తిరిగిపోవడము, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అదే కొన్ని రకాల పండ్ల తోటల్లో అయితే మనకు పండ్లు కూరగాయలు అట్లాంటివి పగిలిపోవడం అనేటివి బోరాన్ లోప లక్షణాల్లో మనం ముఖ్య లక్షణాలుగా గుర్తించవచ్చు. అయితే దీనికి మనం ఎకరానికి 4 కేజీల బోరాక్స్ పౌడర్ ని మనము దుక్కిలో వేసుకోవాలి. లేదా పంట సమయంలో మనకు లోప లక్షణాలు గమనిస్తే 1 గ్రాము బోరాక్స్ 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లోప లక్షణాలను మనం అధిగమించవచ్చు. అదేవిధంగా మనకు మిగతా సూక్ష్మ పోషకాల్లో ఐరన్ కూడా మేజర్ అంటే సూక్ష్మ పోషక లోపం కనిపిస్తుంటుంది సాధారణంగా. ఈ లోపం ఏంటంటే లేత చిగుర్లలో మనకు ఆకులు పత్రార్థాన్ని క్రమంగా కోల్పోయి తెలుపు రంగులోకి మారిపోవడము, మొక్కలు సరిగా పెరగకపోవడం ఈ లోపం లక్షణాలు. సో ఇది కూడా మనకు నేలలో క్షారత్వం ఎక్కువ ఉండడము లేదా ఉదజని సూచిక అనేది ఎక్కువ ఉండడము, ఇటువంటి లక్షణాల వల్ల మనకి ఐరన్ లోపం అనేది ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనము అన్నబేది అని దొరుకుతుంది అంటే ఐరన్ సల్ఫేట్ మార్కెట్ లో దొరుకుతుంది. 5 గ్రామ్స్ ప్లస్ దానికి నిమ్మ ఉప్పు కానీ లేదా ఒక నిమ్మకాయ దాన్ని కొద్దిగా దాంట్లో పిండేసి 1 లీటర్ నీటికి 5 గ్రామ్స్ ఐరన్ సల్ఫేట్ స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఐరన్ లోపాన్ని మనం అధిగమించుకోవచ్చు.
0: మొక్కజొన్న పంటలో సూక్ష్మధాతు లోపాల నివారణకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ చెప్పిన వ్యవసాయ సలహా అన్నారు.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఈరోజు మాజీ క్రికెట్ క్రీడాకారుడు ప్రవీణ్ ఆమ్రే, గాయని సునిధి చౌహాన్ల పుట్టినరోజులు. చరిత్రలో ఈరోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే, ఈరోజు స్వాతంత్ర పోరాట నాయకులు మాగంటి బాపినీడు, అట్లనే మానవ హక్కుల ఉద్యమకారులు కులదీప్ నయ్యర్ల జయంతులు. ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధులు, రచయిత, పత్రికాధిపతి మరియు సామాజిక సంస్కర్త అయిన మాగంటి బాపినీడు జయంతి ఈరోజు. ఈయన 1895 సంవత్సరంలో ఇదే రోజున పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొని తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుల్లో మాగంటి బాపినీడు ఒకరు. ఈయన ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ వ్యవసాయ శాస్త్రంలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్రోద్యమంలోకి అడుగుపెట్టి ఉప్పు సత్యాగ్రహం, క్విటిండియా ఉద్యమం లాంటి పోరాటంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1937 సంవత్సరంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై రాజాజీ మంత్రివర్గంలో పార్లమెంటరీ కార్యదర్శిగా సేవలందించారు. ఈయన రాజకీయంగానే కాకుండా సాహిత్య పరంగా కూడా సేవల్ని అందించారు. తెలుగు

0: మనకి మాగంటి బాపినీడు గారు అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇది అంబటాల సంగతుల కార్యక్రమం. మన శరీరానికి వ్యాధులు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పించడంలో పోషకాహారం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక శక్తిని పటిష్టం చేయడంలో సహాయపడే ముఖ్యమైన పోషకాలు, అవి లభించే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి తిండితో మనం శీర్షికన వినండి. తిండితో మనం రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగము.
2: ఈ రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలంటే, ముఖ్యంగా మనిషి యొక్క రోగ నిరోధక శక్తి పెరగాలంటే 11 రకాల స్థూల మరియు సూక్ష్మ పోషకాలు తగిన మోతాదులో తీసుకున్నట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ 11 రకాల సూక్ష్మ పోషకాలు ఏంటంటే, వీటిలో అతి ప్రధానమైనది ప్రోటీన్లు. ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు. ప్రోటీన్లు ఎక్కడ దొరుకుతాయి మనకు? గుడ్లో దొరుకుతుంది, పాలల్లో దొరుకుతుంది, మాంసంలో దొరుకుతుంది, శాకాహారులకైనా ఎవరికైనా. మనందరికీ పప్పు, మన పప్పు ధాన్యాలు. మన జిల్లాలో తొగర్లు వండిస్తారు, పెసర్లు వండిస్తారు, శనగలు వండిస్తాము. వీటిలల్లో ప్రోటీన్లు ఉంటాయి, మంచి పుష్కలమైనటువంటి ప్రోటీన్లు దొరుకుతాయి. కాబట్టి ప్రోటీన్లు అధికంగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. 11 ఫస్ట్ ప్రోటీన్. రెండవది విటమిన్ ఏ. విటమిన్ ఏ ఎక్కడ దొరుకుతుంది అంటే మన క్యారెట్లో దొరుకుతుంది, ఆకుకూరల దొరుకుతుంది, పపాయ పండ్ల దొరుకుతుంది, మాంసంలో దొరుకుతుంది, చికెన్లో దొరుకుతుంది, అంతేకాకుండా సోయాబీన్లో దొరుకుతుంది. వీటిలలో మనకు ఈ యొక్క విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ సి. విటమిన్ సి మన అందరం చూంటా ఉన్నాం. కరోనా వచ్చిన పనికి విటమిన్ సి తినాలి, బత్తాయి జ్యూస్ తాగాలి, దానిమ్మ పండు తినాలి, నిమ్మరసం తాగాలి, ఇంకా ఉసిరికాయ క్యాండిల్ తినాలి. చాన్ప్రాష్ తయారు చేయడం ఏం వాడతారు అంటే ఉసిరికాయలు వాడతారు. కాబట్టి సో ఉసిరికాయలతో తయారు చేసిన తొక్క అయినా ఓకే, ఉసిరికాయతో తయారు చేసిన చాన్ప్రాష్ అయినా ఓకే, ఉసిరికాయతో తయారు చేసిన క్యాండిల్ మనం ఉడకబెట్టి ఎండబెట్టి తేనెలు కలుపుకొని తింటారు, అవి అయినా ఓకే. సో విటమిన్ సి ఎందులో దొరుకుతుంది? మనకు బత్తాయి జ్యూస్లో దొరుకుతుంది, పొమగ్రానెట్లో దానిమ్మ పండ్లో దొరుకుతుంది, ఉసిరికాయలో దొరుకుతుంది, జామ పండ్లో దొరుకుతుంది. ఇంకా మనకు ఇంకా 10 రోజులు అయితే మనకు ఆదిలాబాద్ పట్టణంలో పుష్కలంగా మనకు సీతాఫల పండ్లు రోడ్ల మీద దొరుకుతాయి. మంచి సీతాఫల పండ్లలో కూడా దొరుకుతుంది. కాబట్టి విటమిన్ సి ఈ వీటిలో దొరుకుతుంది. ఇక 4వది ఏంటంటే విటమిన్ డి. విటమిన్ డి ఇక్కడ దొరుకుతుంది, పప్పు ధాన్యాలలో విరివిరిగా దొరుకుతుంది, పాలల్లో దొరుకుతుంది. ఈ మధ్య ఫోర్టిఫైడ్ నూనెలు, విటమిన్ ఏడిఈకే ఫోర్టిఫికేషన్ అంటే నూనెకు కృత్రిమంగా కలుపుతురు అన్నట్టు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరు ఆమోదించమైనటువంటి ప్రాక్టీస్. ఎందుకంటే మనం తినే ఆహారంలో విటమిన్ ఏడిఈకే లోపాలు జరుగుతున్నాయి, జనరల్ ఇబ్బంది పడుతురు అని చెప్పేసి ప్రభుత్వమే ఈ యొక్క విటమిన్ ఏడిఈకే ఫోర్టిఫికేషన్ చేసినటువంటి ఆహారాన్ని తీసుకోండి. మీరు మార్కెట్లో నూనె ప్యాకెట్ కొనే టైంలో గమనించండి, చాలా మార్కెట్లో ఈ ఫోర్టిఫైడ్ నూనె దొరుకుతుంది. ఏ నూనె ప్యాకెట్ పైన అయితే ఎఫ్ అనే సింబల్ ఉన్నట్లయితే ఆ నూనె ఫోర్టిఫై చేసినట్టు. కాబట్టి ఎఫ్ అనే సింబల్ ఉన్న నూనె ప్యాకెట్ కొనుక్కొచ్చుకోండి. ఈరోజు ఉప్పు ప్యాకెట్లో మనకు అయోడిన్ ఐరన్ తోని ఫోర్టిఫై చేస్తారు. ఇంతకుముందు మన అందరు తెలుసు అయోడైజ్డ్ సాల్ట్ తినూరు, అయోడైజ్డ్ సాల్ట్ తినూరు అని. కానీ ఈ మధ్య ఉప్పుతో పాటు ఐరన్ కూడా కలిపిన ఉప్పు దొరుకుతుంది, డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ అంటారు. అందులో అయోడిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. కాబట్టి ఈ ఫోర్టిఫైడ్ నూనెలు పప్పులు వీటి తింటే మనకు విటమిన్ డి వస్తుంది. మంచి సూర్యరశ్మి తగలాలి మన శరీరానికి. విటమిన్ డి మన శరీరంలో 7-DHC అనే ఒక రసాయన సమ్మేళనం ఉంటుంది. అది సూర్యకిరణాలు తగిలినప్పుడు అది విటమిన్ డిగా మారుతుంది. సో విటమిన్ డి అనేటువంటి కూడా మన రోగ నిరోధక శక్తి అవసరం. కాబట్టి విటమిన్ డిని కూడా మనకు తగినంత సూర్యరశ్మికి వెళ్ళడము చాలా అవసరము. నెక్స్ట్ విటమిన్ ఇ. విటమిన్ ఇ కూడా మనకు నూనెలలో అధిక దొరుకుతుంది, పప్పులలో ఎక్కువ దొరుకుతుంది విటమిన్ ఇ. అంతేకాకుండా మనకు నూనెలలో కూడా విటమిన్ ఇ అనేటువంటి పుష్కలంగా ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్లో ఉంటుంది మంచిగా విటమిన్ ఏడిఈకి చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఈ యొక్క విటమిన్ ఇ మన గోధుమలు వీటిలలో జొన్నలలో కూడా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ బి6. విటమిన్ బి6 కూడా మనకు చాలా రకాల

ధాన్యాలలో దొరుకుతుంది, ఆకుకూరలలో దొరుకుతుంది. విటమిన్ బి12 మనకు మాంసాహారంలలో ఎక్కువగా దొరుకుతుంది. విటమిన్ బి12 ఫోలిక్ యాసిడ్ మనకు ఆకుకూరలలో దొరుకుతాయి. గర్భిణీలు అయితే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వాడాల్సిందే. కాపర్ మరియు జింక్ ఇవి కూడా పప్పు ధాన్యాలు ఆకుకూరలు వీటిలలో కూడా జింక్ ఐరన్ కాపర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే 11 రకాల స్థూల మరియు సూక్ష్మ పోషకాలు అవసరము. దానిలో ప్రథమమైనది ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాపర్, జింక్. ఈ 11 రకాల ఖనిజ లవణాలు మరియు విటమిన్లు మరియు యొక్క స్థూల పోషకమైనటువంటి ప్రోటీన్లు ఇవి కనుక మనం తీసుకున్నట్లయితే మనకు రోగ నిరోధక శక్తి పెరిగి అన్ని రకాల వ్యాధుల నుంచి మనకు యొక్క దైనందిక అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మనకు శరీరానికి కావలసినటువంటి అతి ముఖ్య స్థూల పోషకాలలో ప్రోటీన్లు చాలా ప్రధానమైనవి. మనకు సుమారు మగవారైతే పెద్దవాళ్ళు 60 గ్రాముల ప్రోటీన్, ఆడవారైతే 55 గ్రాములు, గర్భిణీ స్త్రీలైతే 70 నుంచి 76 గ్రాముల వరకు మనకు ఈ ప్రోటీన్లని ఆహారంగా తీసుకోవాలి. ప్రోటీన్లు ఆర్ మాంసకృతులు ఇవి రెండు ఒకటే కాబట్టి ఈ ప్రోటీన్లు అనేటువంటి చాలా అవసరం. ఎందుకంటే మన శరీరంలోని వివిధ రకాల జీవకణాల నిర్మాణము, వాటి పనిలో మాంసకృతులు అంతర్భాగము. శరీరంలో ప్రోటీన్లు ముఖ్యంగా మాంస కండరాలు, ఎముక నిర్మాణము, మన యొక్క శరీర చర్మం కూడా ఈ నిర్మాణంలో చాలా తోడ్పడతాయి. అంటే ఎదిగే పిల్లలకు కండరాల నిర్మాణంలో మన అందరం ఆరోగ్యకరమైన కండరాలు ఉండాలన్నా, మన కండరాలు చాలా చక్కగా పనిచేయాలన్నా, మనం చక్కగా బరువులు ఎత్తాలన్నా, బరువులు దించాలన్నా, పని చేయాలన్నా, పరిగెత్తాలన్నా, వీటన్నిటికీ మన శరీర కండరాలు సహకరించాలి. సో ఈ శరీర కండరాలు సహకరించాలంటే ఏం చేయాలి? మనము తగిన మోతాదులో ప్రోటీన్లు తీసుకోవాలి. సో ఈ ప్రోటీన్లు ఎంత తీసుకోవాలంటే మగవాళ్ళు అయితే 60 గ్రాములు, ఆడవారైతే 55 గ్రాములు, గర్భిణీ స్త్రీ అయితే 74 నుంచి 76 గ్రాములు, చిన్నపిల్లలకు కూడా 20 నుంచి 25 గ్రాములు తీసుకోవాలి. ఈ యొక్క ప్రోటీన్లు సమతూకంలో తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 60 గ్రాములు ప్రోటీన్లు ఎక్కడ దొరుకుతాయి అంటే మనం ఒక 100 గ్రాముల కందిపప్పుతోనే ఈరోజు పప్పు చేసుకుని పప్పు తిన్నాం, మధ్యాహ్నం పప్పు తిన్నాం అనుకోండి, ఆ 100 గ్రాముల పప్పు ద్వారా మనకు ఒక 20 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. మనం చెప్పిన ఒక 60 గ్రాములు కావాలనుకున్నాం, సో 20 గ్రాములు వచ్చింది. ఇంకా 40 గ్రాములు ఎక్కడి నుంచి రావాలి? పొద్దున సాయంత్రం కలిసి 2 సార్లు చేదాయినాం, తాగినప్పుడల్లా ఒక 100 ml చేదాయినాం అనుకోండి, 200 ml, 200 ml నుంచి మనకు ఒక 6 గ్రాముల వరకు ప్రోటీన్ వస్తుంది. ఇంకా మనకు 34 గ్రాముల ప్రోటీన్ కావాలి. ఒక కోడిగుడ్డు తిన్నామనుకోండి, ఓ 10 గ్రాముల ప్రోటీన్ వచ్చేస్తుంది. ఇంకొక 30 గ్రాముల ప్రోటీన్ కావాలి. మళ్ళీ భోజనం తింటాం కదా, 2 పూటలు భోజనం తినడం ద్వారా మనకు ఒక 20 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. ఇంకొక 10 గ్రాములు ఎక్కడి నుంచి రావాలి? ఇంకొక ఏదైనా పప్పు ధాన్యాలు తినడమో, లేకపోతే ఏదైనా స్నాక్స్ తినడమో, పాలు తాగడమో. ఒక 60 గ్రాముల ప్రోటీన్ రావాలంటే ఏం చేయాలంటే ఒక రోజుకు ఇవి చేస్తేనే మనకు 60 గ్రాముల ప్రోటీన్ అనేది వస్తుంది. మాంసం తినడమో, చికెన్ తినడం వారంలో ఒక 3. సో రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ అనేటువంటి తీసుకోవాలి. ప్రోటీన్ మన శరీరంలో చాలా అతి ముఖ్యమైన చర్యలను, అతి ముఖ్యమైన జీవన క్రియలను మన శరీరంలో అవి తోడ్పడతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు మన శరీరానికి కావలసినటువంటి శక్తి, మన కండరాలు దృఢంగా ఉండాలి, పరిగెత్తాలి, పని చేయాలి, బరువు ఎత్తాలన్నా, దించాలన్నా, మనం రాయాలన్నా, చదువుకోవాలన్నా, నడవాలన్నా మనకు కండరాలు అనేటువంటి సహకరించాలి. కాబట్టి ప్రోటీన్లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి, జీవనక్రియ పెంపొందించడానికి తోడ్పడతాయి, శరీర నిర్మాణము మరియు గాయాలు పుండ్లు మానడంలో కూడా ప్రోటీన్లు ఎంతో తోడ్పడతాయి. మనకైనా చిన్న గాయం అయింది, రక్తం గారింది, పుండు అయింది, పుండు మానాలంటే ఏం కావాలి? ప్రోటీన్స్ ద్వారానే యొక్క పుండు అనేటువంటిది మానిపోతుంది. మాంస కండరాల బరువు మరియు ఎముకల యొక్క సాంద్రత, అరే బొక్కలు సార్ అరిగిపోయినాయట, బొక్కలు వీనికి పనిచేత్తలేవు, వీని కాలు అరిగింది, ఇట చిప్ప అరిగింది అని మనం అక్కడిక్కడ వింటా ఉంటాం. ఇటన్నిటి కారణం ఏంటంటే ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ డి, ఈ విటమిన్ ఇ ఇవన్నీ సమృద్ధిగా తీసుకోకపోవడం వల్లనే ఆ ప్రమాదం అనేటువంటిది వస్తుంది. అంతేకాకుండా కరోనా యొక్క సమయంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించాలంటే 11 రకాల స్థూల సూక్ష్మ పోషకాలు అవసరము. దానిలో ప్రోటీన్ ప్రధానమైనవి. కాబట్టి రోగ నిరోధక శక్తి, రోగ నిరోధకాలు యొక్క యాంటీబాడీస్ పెరగాలి. యాంటీబాడీస్ పెరగాలంటే ఎక్కడి నుంచి పెరుగుతాయి? యాంటీబాడీస్ నిర్మాణంలోనే ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు తీసుకుంటేనే అవి యాంటీబాడీస్ అనేటువంటిది వస్తాయి, లేకపోతే రాదు. నెక్స్ట్ మన శరీరంలో జీవనక్రియలు, మనం తిన్నది అరగాలన్నా, తిన్నది అరగాలంటే శరీరంలో మనం ఈ యొక్క తిన్న ఆహారం అంతా
జీర్ణం కావాలంటే జీర్ణక్రియలో కొన్ని ఎంజైమ్స్, కొన్ని రసాయనాలు

0: ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఈ ఎంజైమ్స్ లో కూడా ఈ ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి. తినది మంచిగా అరగాలంటే కూడా ప్రోటీన్లు సమతూకంలో తీసుకోవాలి, ఎక్కువ తక్కువ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. తద్వారా మనం శారీరకంగా దృఢంగా, కండరాలు దృఢంగా ఉంటాయి, మరియు రోగ నిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది.
1: తిండితో మనం రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం విన్నారు. శ్రోతలు, మీరు ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఇది అంబటాల సంగతుల కార్యక్రమం. మానవ హక్కుల ఉద్యమకారులు కులదీప్ నయ్యర్ జయంతి ఈరోజు. ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ పత్రికా రచయిత మరియు మానవ హక్కుల ఉద్యమకారులు. ఈయన 1923 సంవత్సరంలో ప్రస్తుత పాకిస్తాన్లోని సియాల్కోట్లో జన్మించారు. దేశ విభజన సమయంలో భారత్కు వలస వచ్చి పత్రికా రంగంలో అడుగుపెట్టారు. 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు పత్రికా స్వేచ్ఛ మరియు మానవ హక్కుల కోసం ధైర్యంగా గలమెత్తిన ఆయన జైలు శిక్షను అనుభవించారు. భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపన కోసం తీవ్రంగా కృషి చేశారు. ప్రతి ఏటా 14 మరియు 15 రాత్రి అమృత్సర్లోని వాఘా సరిహద్దు వద్ద కొవ్వొత్తులు వెలిగించే సాంప్రదాయానికి ఈయనే శ్రీకారం చుట్టారు. బ్రిటన్ భారత అంబాసిడర్గా మరియు రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడిగా సేవలు అందించారు. ఈయన అనేక పుస్తకాలు కూడా రాశారు. పత్రికా స్వేచ్ఛ, పౌర హక్కులు మరియు దేశాల మధ్య శాంతి కోసం జీవితాంతం పోరాడిన కులదీప్ నయ్యర్ గారు 2018 సంవత్సరం 23 తేదీన మరణించారు. ఇది మనయాస మనభాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా అంబటాల సంగతుల కార్యక్రమం వింటున్నారు. శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇది 5వ నెల. శివుడికి, విష్ణుమూర్తికి మరియు లక్ష్మీదేవికి ఈ మాసం అత్యంత ప్రీతిపాత్రమైనది. మరి శ్రావణ మాసం విశిష్టత మరియు ప్రాముఖ్యతను గురించి ఇయల్టి అంబటాల సంగతుల కార్యక్రమంలో తెలుసుకుందాం. వినండి శ్రావణ మాసం విశిష్టత, కవి రచయిత్రి విశ్రాంత భాషోపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగము.
3: ముందుగా అందరికీ శ్రావణ మాస పండుగల శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అనగా క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం 5వ తేదీ నుండి ప్రారంభమవుతుంది, 3వ తేదీతో ముగుస్తుంది. 4 శుక్రవారాలు, 5 మంగళవారాలు వస్తున్నాయి, మధ్యలో పండుగలు. అయితే ఈ శ్రావణ మాసం అనేది మహిళలకు మహదానందాన్ని కలిగించే మాసం. వర్షాకాలం కనుక ప్రకృతి అంత ఆహ్లాదకరంగా శోభాయమానంగా ఉంటుంది. పసుపు కుంకుమల కాంతులతో, చేమంతులతో శ్రావణానికి స్వాగతం చెప్తూ తెలుగువారి లోగిళ్ళు కళకళలాడుతూ ఉంటాయి. తెలుగు సంవత్సర మాసాల లెక్క ప్రకారం శ్రావణ మాసం 5వది. ముత్తైదువులకు 5వతనాన్ని అనుగ్రహించి అష్టైశ్వర్యాలను కలుగజేసే మాసం ఇది. శ్రావణ మాసాన్ని నభోమాసము అని కూడా అంటారు. నభము అనగా ఆకాశం, ఆకాశ లక్షణం శబ్దం, శ్రవణము అనగా వినడం. అందున వేదములను వినడానికి ప్రశస్తమైన మాసము ఇది.

పౌర్ణమి హయగ్రీవ జయంతి. వేదమాత గాయత్రి స్వరూపము కనుక శ్రావణ పౌర్ణమిని జంజాల పున్నముగా జరుపుకుంటారు. ఈ శ్రావణ మాసంలో చంద్రుడు షోడశ కళలతో ప్రకాశిస్తుంటాడు. ఈ శ్రావణ మాసం మొత్తం నోములు, వ్రతాలు, పండుగలు జరుపుకుంటారు. ఆ పండుగలలో ముఖ్యమైనవి వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, నాగపంచమి, కృష్ణాష్టమి, రక్షాబంధన్, ఇవన్నీ ఉంటాయి. కొన్ని ప్రాంతాల వారు శంకరునికి ప్రత్యేక పూజలను చేస్తారు. శ్రావణ సోమవారం శివలింగాన్ని అభిషేకించి అన్న పూజలను చేస్తుంటారు. ఆనంద స్వరూపిణి లక్ష్మీదేవి సకల చరాచర జగత్తుకు ఆధారభూతమైన తల్లి, భక్తుల పాలిట కల్పవృక్షం, ధనమూలం ఇదం జగత్ అంటారు కదా, అందుకే సకల జగత్తు ధనంపైనే ఆధారపడి నడుస్తున్నది. ధనాది దేవత లక్ష్మీదేవి, ఆమెయే సరస్వతి, ఆమెయే పార్వతి. విష్ణుపత్ని లక్ష్మిగా, శివుని అర్ధాంగి మంగళగౌరిగా, వేదమాత గాయత్రి సరస్వతి స్వరూపంగా పూజింపబడుతుంది. శ్రావణస్య సితే పక్షే పూర్ణిమోపాంత భార్గవే వరలక్ష్మి వ్రతం కార్యం మోక్ష సంపత్ఫలం అని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించితే ధనధాన్య సంపదలు మోక్షం ప్రాప్తిస్తాయని చెప్పబడింది. వరలక్ష్మి అనగా వరములనిచ్చే తల్లి అని అర్థం. మహిళలు తమ మనసులోని కోరికలను ఆ దేవికి విన్నవించి భక్తి ప్రపత్తులతో పూజించినట్లయితే వారి కోరికలను ఆ తల్లి తప్పక నెరవేరుస్తుందని నమ్మకం. వివాహమైన మొదటి సంవత్సరం నూతన వధువు ఈ వ్రతాన్ని అత్తవారింటనే ఆచరించే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉన్నది. ఈ వ్రతాన్ని వ్యక్తిగతంగానే కాకుండా సామూహికంగా కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఉదయం వేళలందే పూర్తి చేసుకోవచ్చు. ముందుగా అవసరమైన పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయ, బెల్లం, వాయనాలు అన్నింటినీ దగ్గర ఉంచుకోవాలి. లక్ష్మీదేవి వెండి ప్రతిమను కానీ బంగారు ప్రతిమను కానీ పూజాపీఠం పైన కలశంపై ఉంచి పూజించాలి. పసుపు ముద్దను లక్ష్మీదేవిగా భావించి పూజించాలి. కొంతమంది అమ్మవారి స్వరూపాన్ని పెద్ద విగ్రహంగా తయారు చేసి అలంకరించి పూజ చేస్తారు. ఇక పూజా విధానాల విషయానికి వస్తే ఎవరి ఇంటి పద్ధతులను అనుసరించి వారు పూజ చేసుకుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైనది తెల్లని నూలు దారానికి పసుపు రాసి మధ్య మధ్యన పూలు అలంకరించి 9 ముడులను వేస్తారు. పూజ పూర్తయిన తర్వాత వాయనం ఇచ్చేటప్పుడు ముత్తైదో చేతికి ఈ నూలు దారాన్ని కడతారు. పూజా విధానంలో కొంతమంది తమ పూర్వీకులు పూజించిన తోరాలను, కాసులను డబ్బాలలో భద్రపరిచి వరలక్ష్మి వ్రతం రోజున ఆ నోము దండలకు కాసులకు పూజ చేస్తారు. ఈ సంవత్సరం పూజించిన వాటిని మళ్ళీ భద్రపరుస్తూ ఉంటారు. ఇక వ్రతం పూర్తయిన తర్వాత తాము వండిన వంటలను, పిండి వంటలను, మధుర పదార్థాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా చెల్లిస్తారు. పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను చేతిలోకి తీసుకుని అక్కడ ఉన్న వారికి ఇచ్చి వ్రత కథను చెప్పుకుంటారు. ఈ వరలక్ష్మి వ్రతంలో ఉన్న ముఖ్యమైన కథ, పూర్వం మగధ దేశంలో చారుమతి అని పేరు గల మహిళకు స్వప్నంలో వరలక్ష్మీదేవి దర్శనమిచ్చి ఈ వ్రతాన్ని చేయమని చెప్పింది. ఆ తర్వాత శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం నాడు చారుమతి ఈ వ్రతాన్ని ఆచరించింది. వ్రతం పూర్తిగానే ఆమెకు సకల సంపదలు కలిగినవి. ఆమెతో పాటు వ్రతంలో పాల్గొన్న వారు కూడా ఐశ్వర్యవంతులైనారు అని ఈ కథను శివుడు పార్వతీదేవికి చెప్పాడు. మంగళ నీరాజనాలు ఇవ్వడంతో వ్రతం పూర్తవుతుంది. ఈ వ్రతంలో ఉపవాస నియమం లేదు, కాల నియమము లేదు. ఎన్ని సంవత్సరాలైనా చేయవచ్చు. సాయంకాలం పూట ముత్తైదువులను పిలిచి పసుపు, కుంకుమలు, పండ్లు, తాంబూలము, శనగలను వాయనంగా ఇస్తారు. ఒక విధంగా మన దేశంలో ఈ నోములు, వ్రతాలు ఆడపిల్లలకు శిక్షణా తరగతుల వంటివి. పెద్దలను గౌరవించడం, సాంఘిక మర్యాదలు, వంట చేసి పెట్టడం, ఈ పనుల ద్వారా నేర్పుతూ ఉండేవారు. ఇక రెండవది మంగళగౌరి వ్రతం. కొంతమందికి మాత్రమే ఉంటాయి ఈ మంగళగౌరి వ్రతాలు. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో మంగళవారం మహిళలు ఆచరించే వ్రతం. ఇది మాంగళ్యానికి అధిదేవత అయిన పరమేశ్వరి కనుక తమ సుమంగళి సౌభాగ్యం కోసం పార్వతీదేవిని పూజిస్తారు. వివాహమైన సంవత్సరం నుండి మొదలుపెట్టి 5 సంవత్సరాల కాలం వరకు ఈ వ్రతాన్ని చేయవలసి ఉంటుంది. 5 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత ఉద్యాపన చేస్తారు.

0: కన్యాదాన సమయానికి ముందు వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు. వివాహమైన తర్వాత ఈ వ్రతాన్ని చేయిస్తారు. కన్యాదానానికి ముందు తాను పూజించిన దేవి ప్రతిమను భద్రపరిచి శ్రావణ మాసంలో పుట్టినింటికి వెళ్ళి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పురాణాల్లో కూడా రుక్మిణీదేవి, సుభద్ర వీళ్ళంతా గౌరీ పూజను చేసినట్లుగా చెప్పబడింది. వరలక్ష్మి వ్రతంలో మాదిరిగా ఇందులో కూడా పసుపుతో గౌరీదేవిని చేస్తారు. పురోహితుడు లేదా ఇంటిలో ఉన్న పెద్ద ముత్తైదువులు నవవధువుతో ఈ పూజను చేయిస్తారు. వరలక్ష్మి వ్రతానికి మాదిరిగానే ఇందులో కూడా పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి, ముత్తైదువులను ఆహ్వానించాలి. ఈ పూజలో ప్రత్యేకత ఏమంటే బియ్యం పిండి లేదా గోధుమ పిండితో దీపపు ప్రమిదలను తయారు చేసి దానిలో వత్తులు వేసి వెలిగించి పూజ పూర్తయిన తర్వాత కథను వింటూ ఆ వత్తులపైన కాటుకను పడతారు. ఈ కాటుకను ముత్తైదువులకు ఇచ్చి తాము కూడా కళ్ళకు పెట్టుకుంటారు. ధూపదీప నైవేద్యాలన్నీ యథాప్రకారం చేస్తారు. మొలకెత్తిన ధాన్యాలను అంటే పెసలు లేదా శనగలను ముత్తైదువులకు వాయనంగా ఇస్తారు. తమ కుటుంబం కూడా అభివృద్ధి చెందాలని ఆ విధంగా చేస్తారు. ఉపవాస నియమములు ఏమీ లేవు. ఇందులో ఒక కథ ఉంటుంది. మధ్యాహ్నంలోగా పూజ ముగించుకుని ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకుని భోజనం చేయవచ్చు. సాయంకాలం ఒకరి ఇంటికి ఒకరు పేరంటాలకు వెళ్తుంటారు. వాయనాలు ఇచ్చే సమయంలో ఇస్తినమ వాయనం, పుచ్చుకుంటినమ వాయనం అని ఇచ్చినవారు తీసుకున్నవారు అనుకోవాలి. వచ్చిన వారిని పార్వతీదేవి ప్రతిరూపంగా భావించాలి. అయితే ఈ మంగళగౌరీ వ్రత కథలో ప్రాణగండం ఉన్న భర్త ప్రాణాలను కాపాడుకుని చూపుపోయిన అత్తమామలకు కంటి చూపు వచ్చే విధంగా కోరి ఒక మహిళ ఈ వ్రతాన్ని చేస్తుంది. ఈ వ్రతం చేయడం వల్ల ఆమెకు భాగ్యము, సౌభాగ్యము ప్రాప్తిస్తాయి. ఇక మూడవది నాగపంచమి. మనకు శ్రావణ శుద్ధ చవితిని నాగపంచమి పర్వదినంగా జరుపుకుంటారు. ఈరోజు నాగారాధన చేస్తారు. నాగపంచమిని వ్రతంగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగకు అధిక ప్రాధాన్యతనిస్తారు. తమిళ, మాళవ, ఉత్కళ, వంగదేశాలలో ఈ పంచమిని నాగపంచమిగా వ్యవహరిస్తారు. ఈ వ్రతాన్ని 12 సంవత్సరాలు చేస్తే మంచిదని అంటారు. ఎందుకనగా నాగరాజులు 12 మంది ప్రధానంగా అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, కర్కోటక, అశ్వతర, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళీయ, తక్షక, పింగళ అని పేర్లు. మనం నివసిస్తున్న భూభారాన్ని మోస్తున్నది నాగులు, ఆదిశేషుడే. నాగపంచమి నాడు ఇంటి గడపలకు 2 వైపులా నాగదేవత రూపాలను చిత్రించాలి. ఆ తర్వాత మట్టితో కానీ, వెండితో కానీ లేదా పిండితో కానీ తయారు చేసిన ప్రతిమను పూజించాలి. ఈ పూజ చేసేవాళ్ళు కూరగాయలను తరగరాదు. ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. రైతులు పొలం దున్నకూడదు. పాలు, పానకం, గంధం, పువ్వులు మొదలైన వాటితో నాగదేవతలను పూజించాలి. అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు ఈ పండుగను జరుపుకోవచ్చు. మన దేశంలో ఉజ్జయిని మహాకాళేశ్వరునికి భస్మహారతిని నాగసాధువులే ఇస్తారు. ఉత్తర భారతదేశంలో ఉజ్జయినిలో నాగచంద్రేశ్వర దేవాలయం ఉన్నది. ఈ ఆలయాన్ని నాగపంచమి రోజు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఇక నాగపంచమిని గురించి జనసామాన్యంలో అనేక కథలు ఉంటాయి. పూర్వం ఒక రైతు తన పొలం దున్నుతుండగా నాగలి కర్రు ఒక చోట తగిలి అందులో పాము పిల్లలు చనిపోయాయి. దాంతో తల్లి పాము పగబట్టి రైతు కుటుంబంలో అందరినీ కాటువేసి చంపింది. అప్పటికీ ఆ పాము పగ తీరలేదు. పక్క ఊరిలో ఉన్న రైతు కుమార్తెను కూడా కాటు వేయాలని బయలుదేరింది. కానీ ఆమె నాగభక్తురాలు కావడం వలన ఆమెను ఏమీ చేయలేకపోయింది. ఇలాంటి కథలను మనం జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో చెప్పినవి మాత్రమే. కనుక పాములను గురించి అపోహలు పెట్టుకోవద్దు. మూఢనమ్మకాలను వదిలివేయాలి. ఇక తర్వాత గరుడుని విజయానికి కూడా చిహ్నంగానే నాగపంచమిని జరుపుకుంటాం. దానికి సంబంధించిన అనేక కథలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇంకో ముఖ్యమైన పండుగ, యావత్ భారతదేశంలో అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ రాఖీ పండుగ. రాఖీ పండుగ రోజు చంద్రుడు పూర్తి చంద్రుడుగా ఉంటాడు. అందుకే రాఖీ పూర్ణిమ అని అంటారు. రాఖా చంద్రుడు అనగా నిండు చంద్రుడు అని అర్థము. హిందువులే కాకుండా సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక సోదర సోదరీమణులకు చెందిన పవిత్ర బంధానికి చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపిస్తూ జీవితాంతం తమకు తోడు నీడగా రక్షణగా ఉండాలని కోరుకుంటారు. పూర్వం ద్రౌపది శ్రీకృష్ణునికి రాఖీ కట్టింది. లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి బలిచక్రవర్తి వద్ద బందీగా ఉన్న విష్ణుమూర్తిని విడిపించుకుని తెచ్చుకున్నది. నాటి నుండి నేటి వరకు ఈ రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్యన ప్రేమానురాగాలకు అనుబంధాలకు చిహ్నంగా నిలిచిపోయింది. దేశాన్ని పాలించే రాజులకు సైనికులకు కూడా రాఖీలు కట్టి మహిళలు తమ సంఘీభావాన్ని తెలియజేస్తారు. ఈ పండుగ ద్వారా దేశరక్షణ, సామాజిక రక్షణ బాధ్యతలను కూడా మనకు గుర్తు చేస్తారు. శ్రావణ మాసంలో వచ్చే మరొక ముఖ్యమైన పండుగ కృష్ణాష్టమి. ద్వాపరయుగంలో దేవకీ వసుదేవులకు కంసుని చెరసాలలో శ్రావణ బహుళ అష్టమి నాడు దేవకి అష్టమ గర్భాన జన్మించాడు కృష్ణుడు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని దేశమంతటా ఊరూరా వాడవాడల కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటున్నారు. కృష్ణాష్టమి నాడు కృష్ణ దేవాలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. కృష్ణ మందిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చాలామంది తమ ఇంటి లోపలికి కృష్ణుడు రావాలని కృష్ణ పాదాలను ముగ్గులుగా తీర్చిదిద్దుతారు. చిన్ని కృష్ణుడిని చూస్తే ఎవరికైనా ఆనందమే కదా. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే ఆనందం. ఈ పండుగలో ముఖ్యమైనవి ఉపవాసం, వ్రతం, పూజలు, వేడుకలు. కృష్ణాష్టమిలో ఉట్టి కొట్టే వేడుకలు చాలా ముఖ్యమైనవి. ఇక ఆ రోజు భాగవత పద్యాలను, భజన కీర్తనను ఆలపిస్తారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు కృష్ణుని గోపికల వేషధారణలో ముస్తాబు చేసి మురిసిపోతుంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన సందర్భంగా శుంఠి, నెయ్యి, బెల్లము కలిపి ముద్దగా తయారు చేసి నైవేద్యం పెడతారు. పాయసం, పులిహోర, దద్దోజనం, శనగలు, కొబ్బరికాయ పండ్లు నైవేద్యంగా పెడతారు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం. శ్రీకృష్ణుని గీత అందరికీ శిరోధార్యం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య. ఆ రోజు పొలాల అమావాస్య అంటారు. పొలాల దేవిని పూజిస్తారు. ఇది కూడా పండుగ వైభవంగా చేస్తారు. ఎద్దులను పూజించడం, పొలాల దేవిని పూజించడం ప్రసిద్ధమైన పండుగగా దీన్ని కూడా జరుపుకుంటారు. మరుసటి రోజు నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది.
1: శ్రావణ మాసం విశిష్టత. కవి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం విన్నారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో చివరిగా విందాం కవిత. ఈ శీర్షికన నూటెంకి రవీంద్ర స్వీయ కవితలో.
2: కవిత శీర్షిక ఇప్పుడు చెప్పు. కొత్తగా ఏముంటుంది చెప్పడానికి? చెప్పేదేదో కొత్తగా చెప్పుకుందాం. కొత్తగా ఏముంటుంది చెప్పడానికి? చెప్పేదేదో కొత్తగా చెప్పుకుందాం. చెర్విత చెర్వణమే జీవితమంతా. చొప్పదంటు ప్రశ్నలు, కప్పదాటు జవాబులు. పాత బావిలోంచే కొత్త నీరు చేదుకున్నట్టు అనుభవాలు పాతవే అయినా పాఠాలో గుణపాఠాలో కొత్తగా నేర్చుకోవాలి. రోజూ పొడిచే పొద్దులోనే రోజుకో వినూత్న కాంతిని దర్శించాలి. రోజూ నడిచే బాటలోనే రోజుకో చెట్టునో పిట్టనో వింతగా స్పర్శించాలి. నడిచే దారులు వేర్వేరు కావచ్చు, ఎదురయ్యే మలుపులు మారవచ్చు. తిరిగి తిరిగి మొదలైన చోటుకే మళ్లీ చేరుకుంటాం చివరికందరం. ఋతుచక్ర భ్రమణం మాదిరే కదా జీవితచక్రము పయనించేది. ఋతుచక్ర భ్రమణం మాదిరే కదా జీవితచక్రము పయనించేది. అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, జరిగినవి కొన్ని అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, జరిగినవి కొన్ని అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. బూజుపట్టిన రోజుల్ని చూపులతో దులిపేయి, తాజా రోజాల్లా పరిమళిస్తాయి. మకిలిపట్టిన మాటల్ని మనసుతో కడిగేయి, పుట్టతేనెలా మధువులూరుతాయి. కాలాన్ని జోలెలో వేసుకొని ధీమాగా వెళ్ళిపోయే పాంథుడొకడు. కాలాన్ని జోలెలో వేసుకొని ధీమాగా వెళ్ళిపోయే పాంథుడొకడు. జోలె పట్టి కాలం ముందు బేలగా అర్థించే దీనుడొకడు. ఇప్పుడు చెప్పు నువ్వెవ్వరివో. మరొక కవిత. ఈ రాత్రిని ఇలా గడిచిపోని, ఎలాగోలా బుజ్జగించి ఈ రాత్రిని నిద్రబుచ్చాలి. ఎలాగోలా బుజ్జగించి ఈ రాత్రిని నిద్రబుచ్చాలి. వెన్నెల స్నానమాడుతూ చందమామతో చల్లని కబుర్లు చెప్పాలి. నక్షత్రాల కాంతిని కొంత దొంగిలించి అక్షరాలకు పూతగా అలదుకోవాలి. శీతల గాలులతో శీతవేళల గురించి చెప్పుకొని సుంత స్వాంతన నొందాలి. రేరాజుతో దూబూచులాడే మేఘాంగనల సయ్య.

కొట్లాటలను కౌతుకంతో తిలకించాలి. రేరాజుతో దోబూచులాడే మేఘాంగనల సయ్యాటలను కౌతుకంతో తిలకించాలి. కీచురాళ్ల స్వరాలకు తగిన చక్కని భావగీతాలు కూర్చాలి. మండూకోపనిషత్తు బెకబెకలకు భాష్యం చెప్పే ప్రయత్నం చేయాలి. సన్నగా కురిసే హిమ తుషారాల్లో తడిసి ఆమె హృదయ కుంపటి చెంతకు చేరి వెచ్చగా నన్ను నేను ఆరబెట్టుకోవాలి. హిమ తుషారాల్లో తడిసి ఆమె హృదయ కుంపటి చెంతకు చేరి వెచ్చగా నన్ను నేను ఆరబెట్టుకోవాలి. మూసిన కనురెప్పల కింద కదలాడే ఆవిడ కలల్ని వలవేసి ఒడుపుగా పట్టుకోవాలి. నుదుటిపై నర్తిస్తున్న అర్ధాంగి ముంగురులను మురిపెంగా చూస్తూ నిద్ర పెదాల మీద విరిసిన నవ్వులను ఏరుకొని ఉదయాన్నే భద్రంగా పూమొగ్గలకి తొడగాలి. తెల్లవార్లు ఇలాగే మేలుకొనుండి తెల్ల కాగితంపై చెరగని బ్రతుకు సంతకాన్ని చేసి లోకం ముఖ గుమ్మాన పొద్దు పొద్దున్నే కవితాభానుడిలా ఎగరవేయాలి. తెల్లవార్లు ఇలాగే మేలుకొనుండి తెల్ల కాగితంపై చెరగని బ్రతుకు సంతకాన్ని చేసి లోకం ముఖ గుమ్మాన పొద్దు పొద్దున్నే కవితాభానుడిలా ఎగరవేయాలి. ఇప్పుడు మరొక కవిత. వాళ్ళు పెద్దవాళ్లవుతారు. గొప్ప కాంతి వలయమేదో వాళ్ల చుట్టూతా ఆవరించి ఉంటుంది. గొప్ప కాంతి వలయమేదో వాళ్ల చుట్టూతా ఆవరించి ఉంటుంది. తారామండలం తోరణాలు కట్టే ఆ చిన్ని కళ్లలో తారాడుతుంటాయేవో వేన వేల కలలు. దివ్య తేజస్సుతో పువ్వుల్లా విచ్చుకునే ఆ చిరునవ్వుల్లో పాలపుంతల పరవళ్ళు చూడతరం కాదు. దివ్య తేజస్సుతో పువ్వుల్లా విచ్చుకునే ఆ చిరునవ్వుల్లో పాలపుంతల పరవళ్ళు చూడతరం కాదు. చిట్టి చిట్టి పిడికిళ్లతో పొట్టి పొట్టి పాదాలతో గాలిలో వాళ్లు చేసే యుద్ధ విన్యాసాలు ఏ మల్లయోధునికీ తీసిపోవు మరి. లిపిలేని వాళ్ల ఉంగా ఉంగా భాష ఎవరూ ప్రకటించని అధికారిక విశ్వభాష. ఆ అమాయకత్వం, ఆ దివ్యత్వం అలాగే పెరిగి పెద్దయితే ఎంత బావుండు. ఆ అమాయకత్వం, ఆ దివ్యత్వం అలాగే పెరిగి పెద్దవైతే ఎంత బావుండు. శేషవగీతిలోని ప్రతి శిశువు ఒక పశుపతిలా మారితే ఎంత అద్భుతంగా ఉండు. ఏ ఒక్కరూ పశువులా పరిణమించకుండా, కాని వాళ్ళనలా పెరగనిస్తామా? పెరిగే కొద్దీ ఏవేవో పొరలను తెరలను తగిలిస్తాం. పెరిగే కొద్దీ ఏవేవో పొరలను తెరలను తగిలిస్తాం. ఎదిగే కొద్దీ ఏవేవో మాయా మర్మాలను, మానవ వాసనలను అంటిస్తాం. కల్లా కపటం, మోసం, ద్వేషం, సమస్త వికారాలు వికృతులతో వాళ్ల మనోకృతుల్ని మలినపరుస్తాం. సమస్త వికారాలు వికృతులతో వాళ్ల మనోకృతుల్ని మలినపరుస్తాం. అవును, వాళ్ళు పెద్దవాళ్లవుతారు. మన శిక్షణలో రాటుదేలి అచ్చుగుద్దినట్టు మనలాగే, మనకు ప్రతిబింబాల్లాగే మొరటుగా వెగటుగా సీతాకోకలు గొంగళి పురుగులైనట్లు అచ్చం మనుషుల్లా, ఆపై మరమనుషుల్లా. ఇప్పుడు మరో కవిత. కవిత శీర్షిక పాడుకల ఒకటి. పచ్చని పల్లెటూరు వీధుల్లో తిరుగుతున్నాను. ఇది నా పుట్టిన ఊరా? అలాగే ఉంది. కాని అంతలోనే కొన్ని పరిచిత ముఖాలు అపరిచిత దుఃఖాలుగా మారిపోతున్నాయి. ఇది నా ఊరు కాదేమో. అరే, అదేంటి? పెద్ద పెద్ద భవంతులు, ఫ్లైఓవర్లు, వాహనాల రద్దీ. ఇదసలు ఊరే కాదు, నగరం. కుప్పలు కుప్పలుగా జనం. ఎవరో ఏడుస్తున్నారు. ఇంకెవడో తెగిన గాయాలతో రక్తమూడుతూ వికృతంగా నవ్వుతున్నాడు. ఒకడు ఊపిరాడక, మాటరాక రక్తం కక్కుతూ తెగ కొట్టుకుంటున్నాడు. ఒకామె మృతదేహం మీద పడి పాలు చీకుతుందో పసిది. ఆ తల్లి లేచి పాపను నేలకేసి కొట్టింది. అయ్యయ్యో, ఆమె చనిపోయింది కదా. ఆ పాపేంటి పక్కపక్కా నవ్వుతోంది? అదేంటి, ఆ పక్కనే శవాలు కాలుతున్నాయి. అరెరే, ఆ శవాల్లో ఒకటి నాదే. ఎవరూ లేరు, ఎవరూ రారు. నా శవాన్ని నేనే తగులబెట్టుకుంటున్నాను. చెయ్యొకటి కాలుతలేదు. అది కుడిచేయా? ఏమో, అందులో ఓ పద్యమున్నట్టుంది. నా దేహానికి మళ్లీ రూపమివ్వండిరా ఎవరన్నా. ఆ పద్యం ప్రాణం పూస్తుంది. నా దేహానికి మళ్లీ రూపమివ్వండిరా
ఎవరన్నా

0: ఆ పద్యం ప్రాణం పోస్తుంది.
1: కవిత శీర్షికన నూటెంకి రవీంద్ర స్వీయ కవితలు విన్నారు. ఇంతటితో ఎల్లటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8 గంటలు మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు.

0: ప్రముఖ తెలంగాణ రచయిత నెల్లూరి కేశవస్వామి. నెల్లూరి కేశవస్వామి 1925 సంవత్సరంలో జన్మించాడు. ఆయన రెండు కథల సంపుటాలు పసిడిబొమ్మ, చార్మినార్ అచ్చైనాయి. ఆయన కథలు భారతి, ప్రగతి, కృష్ణ, యువ పత్రికల్లో అచ్చయ్యాయి. కొన్ని నాటికలు, గల్పికలు కూడా రాసినారు. ఎన్నో రేడియో నాటికలు రాసినాడు, నాటకాలు కూడా రాసినాడు. కేశవస్వామి ప్రేమ్చంద్ కథలను అనువదించి ప్రచురించాడు కూడా. నెల్లూరి కేశవస్వామి రచించిన యుగాంతం కథానిక నుండి ఒక ఖండిక. ఈ కథ ఏ సంవత్సరం రాశాడో తెలియదు, కానీ ఇతివృత్తం 1948 సెప్టెంబర్లో పోలీస్ చర్య జరుగుతున్న రోజుల నాటిది. యుగాంతం నెల్లూరి కేశవస్వామి రచన. 15 సెప్టెంబర్ 1948 పోలీస్ యాక్షన్ మొదలై ఆనాటికి 3వ రోజు. మేము హైదరాబాద్ నగరంలో చాటుమాటుగా వాల్యూమ్ బాగా తగ్గించి ఆలిండియా రేడియో వింటున్నాం. భారత సైన్యాలు నలువైపుల నుండి హైదరాబాద్ రాష్ట్రంలోనికి చొచ్చుకొని వస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు దిశకు విజయవాడ నుంచి, పడమరలో సోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్య దళాలు హైదరాబాద్ నగరానికి దాదాపు 50 మైళ్ళ దగ్గరకు వచ్చేశాయి. రేపో మాపో నగర ప్రవేశం చేయవచ్చు. తక్కిన వైపుల నుంచి వచ్చే దళాలు అట్టే చురుకు చూపటం లేదు. కారణం అనూహ్యం. హైదరాబాద్ ప్రత్యేక ప్రసార కేంద్రం దక్కన్ రేడియో నుంచి రాత్రింబవళ్ళు ఎడతెరిపి లేకుండా ప్రసారాలు వస్తున్నాయి. వీటి ప్రకారం హైదరాబాద్ సైన్యాలు ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రజాకార్ దళాలు కలిసి భారత సైన్యాన్ని తరిమి కొట్టుతున్నాయి. వాళ్ల ధైర్య సాహసాల్ని పొగడుతూ భారత ప్రభుత్వాన్ని అనేక రకాలుగా తిట్టిపోస్తూ పాటలు, పద్యాలు, ఉపన్యాసాలతోనూ ఖాసిం రజవీ జిందాబాద్, ఆజాద్ హైదరాబాద్ జిందాబాద్ అనే నినాదాలతోనూ హోరెత్తించేస్తుంది రేడియో. కానీ హైదరాబాద్ నగరం మాత్రం ప్రశాంతంగానే ఉంది. ఆఫీసులు, స్కూళ్ళు, కాలేజీలు, దుకాణాలు తెరిచే ఉన్నాయి. ప్రజల దినచర్యల్లో చెప్పుకోదగ్గ మార్పేమీ రాలేదు. హిందువులు భయం భయంగా బిక్కుబిక్కుమంటూ వంచిన తలలెత్తకుండా మౌనంగా తమ తమ పనులు చేసుకుంటూనే ఉన్నారు. సాయంత్రం కాగానే మాత్రం దుకాణాలన్నీ, ముఖ్యంగా హిందువులవి, మూతపడిపోయేవి. రోడ్లెంబడి ఒక్క హిందువు కనిపించేవాడు కాదు. ముస్లింలు మాత్రం బహాటంగా తిరుగుతూ ఉండేవారు. ఈ విపరీత వాతావరణం ఈ 3 రోజులే కాదు, దాదాపు 1 సంవత్సరం నుంచి, అంటే భారతదేశానికి స్వాతంత్రం లభించాక నిజాం నవాబు హైదరాబాదును స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించినప్పటి నుంచి ఇలాగే ఉంటుంది. జిల్లాల్లో అక్కడక్కడ అప్పుడప్పుడు రజాకార్లు, పోలీసులు కలిసి బలవంతంగానైనా హిందువులను స్వతంత్ర రాష్ట్రానికి అనుకూలంగా మార్చాలన్న ఉద్దేశంతో పల్లెలపైకి కాకిదాడి చేసి హత్యలు, దోపిడీలు, స్త్రీల మానభంగాలు లాంటి దారుణ హింసాకాండలు జరుపుతున్నారని వింటూనే ఉన్నాం. కానీ నగరంలో మాత్రం గంభీర వాతావరణం. చెదురుమదురు సంఘటనలు తప్ప హింసాకాండలు జరిగేవి కావు. ప్రజానాయకుల్లోనూ ధనవంతుల్లోనూ చాలా మటుకు పారిపోయి రాష్ట్రేతర ప్రాంతాల్లో సురక్షితంగా ఉండిపోయారు. కొందరు ఆడవాళ్లను మాత్రం నగలతో సహా బయటికి బంధువుల ఇళ్లలోకి చేర్చేశారు. మాలాంటి సాధారణ ప్రజానీకం ఎటూ పోలేక ఊపిరి బిగబట్టి ఇక్కడే ఉండిపోయాం. మా ఇంట్లో నేను, అమ్మ మాత్రమే ఉండేవాళ్లం. హిందూవాడలోనే ఉంది ఇల్లు, కానీ కొద్ది దూరంలో ఒక మస్జిద్ కూడా ఉంది. దాని చుట్టూ కొన్ని ముస్లిం ఇళ్లున్నాయి. అప్పటిలో అవి పాము పుట్టల్లా కనిపించేవి మా కళ్ళకి. ఆఫీసులో మాది ఇంజనీరింగ్ శాఖ. ఎక్కువ హిందువులే ఉండేవాళ్ళు. అయినా ఆఫీసర్లు, క్లర్కులు, చెప్రాసీలు అందరూ ముస్లింలే. దాంతో ఆఫీసులో రాజకీయాలు చర్చించుకునే ధైర్యం మాకుండేది కాదు. ముస్లిం క్లర్కులు ఉర్దూ పత్రికల్లో భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సర్దార్ పటేల్ని తెగ తిడుతూ రాసిన రాతలన్నీ గట్టిగా చదువుతూ ఉంటే విని విననట్టు మా పనేదో మేం చేసుకుంటూ కూర్చునేవాళ్ళం. ప్రముఖ తెలంగాణ కవి ఎలికట్టె శంకర్ కవితా పంక్తులు. యాదికొస్తున్నవే నాయన, కలలోన కదిలొచ్చి ఎదలోన కూసుంట. యాదికొస్తున్నవే, ఎన్నేళ్లు దాటినా ఎద అడుగులా పచ్చే, శుద్ధి చెప్పిన సూపు ఇగురం చెప్పిన రూపు యాదికొస్తున్నదే నాయన. మల్లె పువ్వు మనసు మది తాకుతున్నదే, నడవబోయిన కాళ్ళు తారాడుతుంటే నడిచొచ్చినా కాళ్ళు ఏలిచ్చి తలనిమిరే. సగం సగం మాటలకే సల్లబడినా మది ముద్దిచ్చుకుంటనే సద్దులేదినిపించే. ఊర పొద్దుకాల ఉప్పెనై ఉరికచ్చి కాళ్ళల్లా ఊగినా ఉయ్యాల జంపాల యాదికొస్తున్నదే నాయన. ఏండ్లు గడిచినా ఎద నిడవనంటుందే, బలపాన్ని పలకను బస్త సంచిలయేసి మెడయంత నొవ్వంగ మురిపెంగ మోసి సర్కారు బల్లెకు సాగనంపిన పొద్దు యాదికస్తున్నదే నాయన. అచ్చరానీవయ్యి మదిలగూసున్నవే, తాతీల బడిపొద్దు తంగెళ్లను దాటి పరుగు పరుగుమంటూ పాటి మీదికి చేరి శనగ మెదనూ తెచ్చి సెగమీదగాపేసి పావురం పలుకులను కండార తినిపిస్తే యాదికొస్తున్నవే నాయన. ఏనంత మనిషివై ఎదతాకుతున్నవే, యాసంగి పొద్దున ఆకిలూడవక ముందు తరుముకొస్తున్నట్టు తట్టపారలు వట్టి పెంట దిబ్బానంత పెయ్యిపై మోసుకొని మడికట్టు మదిమీన ఇసిరిసిరి ఎదజల్లి రతనాల పగడాల కలల రాసుల సూపు యాదికొస్తున్నదే నాయన. మట్టి మనిషివయ్యి మది తాకుతున్నవే, సినుకు సినుకు రాలుతుంటే సిగురించే ఆశలు ఊరబాయి అడుగు మూటబొక్కెన మోసే తొండ మిడిసిన నీళ్లు కండెదుట కాలువై మడికట్టు పర్రెలు మక్కి ముద్దయితుంటే ఉరుకురికి బురదలో ఉరమునే వెడుతుంటే యాదికొస్తున్నవే నాయన. ఎకరమంతా ఎద అల్లుకుంటున్నదే, కాడి మేడిని బట్టి కర్రెద్దు నల్లిస్తూ కలల మడి ఒండును ఒళ్లంతా పులుముకొని పొతముగా గొర్రీడ్చి మెదినేమె సైజేసి మండె కట్టిన ములక మడినిండ జల్లేసి కాల్వల కడుక్కుంట కళ్ళార చూస్తుంటే యాదికొస్తున్నవే నాయన. ఎద తలుపులు దాటి మదిలకొస్తున్నవే, ఒడిపిల్లు తోడంగి ఒడుపుగా పీకేసి కనుపాప కాపలతో ఏపుగా పెంచేసి పొట్టకొచ్చిన కంకి పురిటి నొప్పులు చూసి మురిపెంగ ముద్దాడి ఎన్ను నిమురుతుంటే యాదికొస్తున్నవే నాయన. పచ్చని పొలమోలే పెయ్యితాకుతున్నవే, పండిపోయిన ఎన్ను పండుకోబోతుంటే పిడికిల్ల అల్లుకొని మెల్లమెల్లగా కోసి మడికట్టునంతటిని గడ్డి పరుపును చేసి మెదకట్టలు గట్టి ఎదపైన మోస్తుంటే యాదికొస్తున్నవే నాయన. కలలు పండిన సూపు కంట్లాలుతున్నదే, మునిమాపునా లేసి మోకుల్ని ముడియేసి దొడ్డి మందానంత బంతులుగా సవరించి వరి పడుగులా మీన ఉరికురికి అల్లిచ్చి మెదనట్ల తిప్పేసి పెయ్యిమరిసిపోతుంటే యాదికొస్తున్నవే నాయన. కాలమెమ్మటి నువ్వు కష్టమైపోతుంటే పసల మేతా కొదిలి పరిగడుపు నింపుకొని పరుగు పరుగున పోయి పడుగునూ దులిపేసి అరిచేతి సాటల్లా దూర్పారబట్టేసి రాసిపోసిన నువ్వు రాజోల నిలబడితే యాదికొస్తున్నవే నాయన. ఎదనిండ ఊసులు అలుగుపోస్తున్నాయే, కలల రాసులన్నీ కండార చూసుకొని కట్టడీ గింజలను మూటలుగా వట్టిచ్చి కొలకుండను నింపి పొలిగలుగు అనుకుంట బండి జల్లను నింపి బతుకుతామనుకుంటే యాదికొస్తున్నవే నాయన. ఎదపుట్టి బరువాయనే, పుట్లు వండించినా పూటకో మెతుకాయే, అమ్మబోతే అడవి కొనబోతే కొరివాయే, అంగట్ల అగ్గువై కుప్ప కరిగిపోయే, శమట తాగిన కండ్లు చెరువులై ఉప్పొంగే, కనురెప్ప నీడలే కనుగుడ్డు గమ్మితే యాదికొస్తున్నవే నాయన. ఎదపుట్ట శదలాయనే, గటకముద్దేసుకొని గంపసంకన పెట్టి గుణగుణా పరిగెత్తి గుమ్మి పొట్టను నింపి ఆముదపు గొలలన్నీ కళ్ళమారాబోసి కాడెత్తి కొడుతుంటే కండ్లల్లా ఉబికిన కష్టాల సుక్కలు యాదికొస్తున్నయే నాయన. మదిల పక్కేసుకొని కంట్లెమన్నన్నవే నాయన.
1: బాసరుచులు కార్యక్రమంలో ఇంతవరకు ప్రముఖ రచయిత నెల్లూరి కేశవస్వామి వచన రచనల నుండి ఓ కండిక, ప్రముఖ కవి ఎలికెట్టే శంకర్ కవితా పంక్తులు విన్నారు. చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

సింగిడి సినిమా పాటల కార్యక్రమం. తెలుగు సినీ సంగీతాన్ని అభిమానించే శ్రోతలందరికీ సింగిడి కార్యక్రమంలోకి సాదర స్వాగతం. మన సింగిడి కార్యక్రమాన్ని ఈ అందమైన పాటతో మొదలుపెట్టుకుందాం.

ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు శ్రోతలు. ఈ కార్యక్రమంలో నేను వినిపించే పాటలే కాదు, మీకు నచ్చిన పాటలు కూడా వినవచ్చు. అది ఎలాగంటే ఫోన్ చేయడం ద్వారా. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈలోపు మీరు ఫోన్ చేసి నచ్చిన పాటను కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు చెప్తున్నా, రాసుకుని ఫోన్ చేయండి. 2300-8951 ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ 08732 జతచేసి ఫోన్ చేయండి, నచ్చిన పాట వినండి.

సింగిడి కార్యక్రమానికి ఒక ఉత్తరం వచ్చింది. ఎవరు రాశారంటే, తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైతిక శ్రీ వీరు కోరుతున్న పాట డాక్టర్ చక్రవర్తి సినిమా నుంచి, నీవు లేక వీణా పలకలేనన్నది, నీవు రాక రాదా నిలువలేనన్నది అనే పాటను కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం ఆ పాటను వినిపిస్తాము. అయితే శ్రోతలు, మీరు కూడా ఉత్తరం ద్వారా పాటను కోరాలనుకుంటే మా చిరునామా కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో, విద్యానగర్, ఆదిలాబాద్ 504001. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి పంపించినట్లయితే సింగిడి కార్యక్రమంలో మీరు రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించి మీరు కోరుకున్న పాటను కూడా వినిపించడం జరుగుతుంది. చిరునామా మరోసారి కేరాప్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో, విద్యానగర్, ఆదిలాబాద్ 504001.

0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు శ్రోతలు. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈలోపు మీరు మీకు ఫోన్ చేసి నచ్చిన పాటను కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి 0872 3 2, ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, మరొక నంబర్ 2950081.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో
1: హలో,
0: వినిపిస్తుందా?
1: మేడం వినిపిస్తుంది.
0: చెప్పండి మీ పేరు.
1: హలో,
0: మీ పేరు చెప్పండి.
1: నా పేరు అనసూయ.
0: ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ బృందావన్ కాలనీ.
0: ఓకే, ఏం చేస్తుంటారు అనసూయ?
1: హౌస్ వైఫ్.
0: ఓకే, పిల్లలు?
1: నేను ఇంట్లోనే ఉంటా మేడం, ఇంట్లోనే ఉంటా.
0: ఓకే ఓకే, పిల్లలు? ఓకే చెప్పండి, మరి ఈరోజు ఎందుకు ఫోన్ చేయాలనిపించింది?
1: ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం.
0: మీరు రేడియోకు దూరంగా ఉండండి. అవునవును అవును. హలో, మీరు రేడియోకు దూరంగా ఉండండి, క్లియర్ వస్తలేదు రేడియో. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. తప్పకుండా. మరి మీకు శ్రావణ మాసం ఎలా జరుగుతుంది, ఎలా జరుపుకుంటారు? సరే,
1: శుక్రవారం, సోమవారం, శనివారం.
0: మీరు రేడియో దగ్గర ఉన్నారు, మీ పాట వస్తుంది, వినండి.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేశారు, మనతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో మేడం.
0: నమస్తే అమ్మా.
1: నమస్తే మేడం.
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ప్రతిభ, పాలోటి గ్రామం, తామసి మండల్.
0: ఎక్కడుంటుంది ఆ గ్రామం
1: మేడం?
0: పాలేడి అంటే ఎటు వైపు ఉంటది?
1: తామసి మండల్లో ఇక్కడ ఒక 5-6 కిలోమీటర్ దూరం ఉంటుంది.
0: అంటే మీ పక్క ఊర్లేవి? ఓకే ఓకే, తక్కువ మీ పేరు వినడం, కప్పర్ల పేరు బాగా వినిపిస్తుంది. ఓకే, ఏం చేస్తుంటారు ప్రతిభ? వ్యవసాయం పని. ఓకే, ఈ రోజు వెళ్తున్నారా మరి చేన్లోకి?
1: ఇప్పుడు ఏం పని లేదు, మందు కొడుతున్నా డబ్బా మందు.
0: ఓకే,
1: పని ఏం లేదు, కలుపు ఉన్నది గాని ఈ రోజు లేదు.
0: ఓకే, చదువుకున్నారా మీరు?
1: అవును మేడం.
0: ఏం చదివినారు?
1: ఇంటర్ వరకు చదివినా మేడం, ఇంటర్ కంప్లీట్ ఉన్నది.
0: ఓకే, సరే మరి ఈరోజు ఏ పాట వినిపిస్తున్నారు?
1: స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికి.
0: ధన్యవాదాలు.
1: హిందీ మూవీ నుంచి, గ్రేజువల్ హిందీ మూవీ.
0: ఓకే,
1: అందులో మేరా ముల్క్ మేరా దేశ్ మేరా ఏ వతన్.
0: తప్పకుండా వేస్తాను. కానీ మీకు అంటే హిందీ ఎక్కువ ఇష్టమా తెలుగు కన్నా? హలో, లైన్ కట్ అయినట్టుంది, మీకోసం ఆ పాట వస్తుంది, వినండి.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం. శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనది. పరమశివునికి మరియు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శ్రావణ సోమవారంగా ఎంతో ప్రసిద్ధి. ఈ రోజుల్లో పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి మంగళప్రదం జరుగుతుందని నమ్ముతారు. ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం మహాలక్ష్మికి అర్చనలు చేస్తారు. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మి వ్రతం స్త్రీలకి అత్యంత పవిత్రమైన పండుగ. ముత్తైదువలు సౌభాగ్యం ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతం, అట్లాగే రాఖీ పౌర్ణమి అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ముల మధ్య అనురాగానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగ, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రావణ బహుళ అష్టమి నాడు లోకరక్షకుడైన శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు వైభవంగా జరుగుతాయి. మంగళగౌరి వ్రతం, పెళ్ళైన కొత్త వధువు తమ సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వర్ష ఋతువు రాకతో భూమి పచ్చదనంతో అలరారుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ కాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. అందుకే శ్రావణ మాసంలో ఉపవాసాలు ఉండడం, సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరం మనస్సు శుద్ధి అవుతాయి. ఆధ్యాత్మిక చింతన, కుటుంబ బంధాల కలయిక, ప్రకృతి ఆరాధనల మేళవింపే శ్రావణ మాసం.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని. అయితే శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు మరొకసారి చెప్తున్నా, రాసుకుని ఫోన్ చేయండి, నచ్చిన పాట వినండి. 2300981 2950081. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ 087732 జత చేసి ఫోన్ చేయవలసి ఉంటుంది. ఫోన్ నెంబర్లు మరొకసారి 2300081 2950081. ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ 087732.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: కొడుకు చేస్తున్నాడు, నాకు రిటైర్మెంట్ అయిపోయినా నేను.
1: వ్యవసాయం నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారా? ఎన్ని రోజులు అవుతుందిగా ఇంకా? ఇంకా చెప్పండి, మరి ఎందుకు ఫోన్ చేసింది ఈరోజు?
0: మాకు కుంభం సీమల నుండి పల్లె కన్నీరు పెట్టిందన్న పాట గాల మేడం.
1: ఓకే, తప్పకుండా. ఎందుకు ఆ పాట ప్రత్యేకించి?
0: మేడం పాత అన్ని గుర్తుకొస్తాయి మేడం, ఇప్పుడు ఎవరు పాత జోలు తీసుకుంటారు? నాకు 65 సంవత్సరాలు మేడం, మాట్లాడటానికి నా తోటి వాళ్ళు ఎవరు లేరు.
1: ఓకే,
0: నాకు అదే పాట వినాలనుకోరు.
1: అబ్బాయిలతో మాట్లాడ, అంటే యువకులతో మాట్లాడండి. మీతో మీ వయసు వారితోనే మాట్లాడాలని ఏముంది? మీ అనుభవం అంతా పిల్లలకి చెప్పండి.
0: చెప్తాం కానీ మేడం, వాళ్ళు ఫోన్లే పెట్టుకుంటారు కదా.
1: ఫోన్లు అయితే ఉన్నాయి, మరి ఏం చేద్దాం చెప్పండి.
0: విన్నారా అంటే ఒక్కో మాట్లాడతారు మేడం.
1: మరి ఫోన్ లేకపోతే అంటే టెక్నాలజీతో మనం కూడా మారాలి కదా.
0: మేడం వాళ్ళు అదే పెట్టుకుంటారు, ఒక్కటి మాట్లాడదు.
1: అవును, మీ శ్రీమతితో మాట్లాడుకుంటూ కూర్చోండి.
0: మాట్లాడతాం మేడం.
1: చెల్లె కొత్తదా మీ బాయ్?
0: చెల్లకపోతుంది మేడం.
1: మీరు రిటైర్ అయినారు కానీ మీ బాయ్ కాలేదా?
0: కాలిపోతుంది అప్పుడప్పుడు.
1: ఓకే, ఏ పాట అన్నారు కుబ్బసం సినిమా నుంచి? సరే, ఆ పాట వస్తుంది స్వామి గారు వినండి. ఓకే, మంచి. పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది పాట. నేను వీలైనంత వరకు వినిపిస్తాను.
0: మేడం
1: ఓకే.

0: ఇప్పుడు మరొక శ్రోత మనతో మాట్లాడడానికి ఫోన్ చేసి సిద్ధంగా ఉన్నారు. హలో హలో, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, మాట్లాడండి. హలో నిర్మల, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏం చేస్తుంటారు నిర్మల? చెప్పండి, మరి ఏంటి సంగతులు? ఏం లేవా? పడుతుందా ఈరోజు వర్షం? ఏ పాట కావాలి చెప్పమ్మా?
1: జీవన తరంగాలలో.
0: దాంట్లో ఏ పాట? అదే పాట. ఎందుకు ఆ పాట?
1: ఆ పాట కావాలా?
0: అదే, ఎందుకు నచ్చింది ఆ పాట? దాంట్లో ఏం నచ్చింది మీకు? సరే వినండి, మరి ఆ పాట వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా.

0: గజ్జా బబలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఇది సింగిడి సినిమా బట్టల కార్యక్రమం. మనము ఆరోగ్యానికి మంచిదని పండ్లు తింటుంటాము, కానీ ఎలాంటి పండ్లు తినాలి అంటే, ఇప్పుడు మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే పండ్లకు సమానంగా కొన్ని సందర్భాల్లో వాటికంటే ఎక్కువ పోషక విలువలు కలిగిన పండ్లు కూడా మన దేశంలోనే లభిస్తున్నాయి. ఉదాహరణకి కివి, అది విదేశం నుంచి దిగుమతి అవుతుంది. దీనికి బదులు ఉసిరికాయ తింటే కివి కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి ఉసిరికాయలు లభిస్తుంది. అలాగే బ్లూబెర్రీ, దీనికి బదులు నేరేడు పండులో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. మరొక విదేశీ పండు ఆవకాడో, దీనికి బదులు కొబ్బరి తింటే అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఆరెంజ్కి బదులు బత్తాయి నిమ్మకాయ తింటే విటమిన్ సి పరంగా చాలా లాభాలు ఉంటాయి. యాపిల్ కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఎక్కువ ధర పెట్టి తింటున్నాము. మన దగ్గరలో దొరికే జామ పండును తిన్నట్లయితే దాంట్లో అనేక రెట్ల ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అయితే ఈ రోజుల్లో కివి, ఆవకాడో, బ్లూబెర్రీ, యాపిల్స్, పియర్స్ వంటి పండ్ల దిగుమతి కోసం మన దేశం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అలా కాకుండా ఉసిరి, జామ, నేరేడు, బొప్పాయి, మామిడి, సీతాఫలం, దానిమ్మ వంటి పండ్లు తిని మన దేశానికి ఆర్థికంగా సహాయపడవచ్చు, మనం కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండచ్చు. ఏమంటారు, కాదంటారా?

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు సినీ నేపథ్య గాయని సునిధి చౌహాన్ పుట్టినరోజు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రతిభావంతులైన గాయని మనల్లో ఒకరు. చిన్నతనంలోనే సుమారు 4 ఏళ్ల వయసులోనే పాడడం ప్రారంభించిన సునిధి మేరీ అవాజ్స్నో అనే టీవీ రియాలిటీ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ వంటి అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడారు. తెలుగులో కూడా ఆమె చాలా పాటలు పాడారు. ఆమెకు ఉన్న బలమైన వైవిధ్యమైన గొంతు మరియు స్టేజ్ పెర్ఫార్మెన్స్లో చూపే విద్యుత్ లాంటి ఎనర్జీ ఆమెను ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక రాక్ స్టార్గా నిలబెట్టాయి. సినిమా సంగీతంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లైవ్ కచేరీలు చేస్తూ కోట్లాది మంది సంగీత అభిమానుల్ని అలరిస్తున్నారు సునిధి చౌహాన్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.
0: ఈరోజు మాజీ క్రికెట్ క్రీడాకారుడు ప్రవీణ్ ఆమ్రే పుట్టినరోజు. ఈయన భారత మాజీ క్రికెటర్ మరియు కోచ్. 14 ఆగస్ట్ అంటే ఇదే రోజున 1968 సంవత్సరం ముంబై, మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. కుడి చేతి వాటం బ్యాట్స్మెన్గా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1992 సంవత్సరంలో దక్షిణాఫ్రికాపై తన టెస్ట్ అరంగేట్రంలోనే శతకం సాధించారు. ఆయన భారత్ తరపున 11 టెస్టులు, 37 వన్డేలు ఆడారు. తర్వాత క్రికెట్ కోచ్గా కూడా సేవలు అందిస్తున్నారు.

ఆ పాటతో ఎల్లటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని సినిమా పాటల్ని పొజ్జామట్ట ఐదు గొట్టంగా మాట చెప్పుండ్రి పాట ఎనుండ్రిలో పొద్దుకి 8:10 ఉషార్లో రాత్రి 10 మధురిమలో వినవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని అదుపులో ఉంచి ప్రజలకు అందుబాటు ధరకు కరెంటును అందించాలన్నదే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు 2026 లక్ష్యమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట మంత్రివర్గ సమాపేశం సచివాలయంలో జరగనుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను బై నెంబర్ల ద్వారా పరిష్కరిస్తామని హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట మంత్రి దుద్దుల శ్రీధర్బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు 2027 కేబినెట్ సబ్ కమిటీ సమాపేశం ఈరోజు సచివాలయంలో జరుగుతోంది. మంత్రులు కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమాపేశంలో పాల్గొంటున్నారు. పుష్కరాల సన్నద్దత ఏర్పాట్ల పురోగతిపై వారు సమీక్ష నిర్వహిస్తున్నారు. సర్ సమాచారం పేరుతో వాట్సాప్ లో పంపించే లింక్ ద్వారా ఫామ్ నింపాలంటూ సైబర్ నేరగాలు మోసానికి పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో వయోధికుల జాతీయ మండలి 5వ సమాపేశం జరగనుంది. ఈ నెల 12వ తేదీ వరకు 768 కేసులను పరిష్కరించినట్లు కేంద్ర సమాచార కమిషన్ వెల్లడించింది. బీసీ మహిళలకు రాష్టంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 119,000 కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జెషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. సో ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2000 సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల్లో నుంచి పాటలు విందాం. మరి ఈ సంవత్సరాల మధ్య మీకు నచ్చినటువంటి పాటలు కనుకుంటే 0402324082 కి వాట్సాప్ పంపించండి. మీరు వినాలనుకునే పాట, మీ పేరు, మీ ఊరు టైప్ చేసి 0402324082 కి వాట్సాప్ చేయండి. మరి మొదటగా యువకుడు, మరి ఈ సినిమాల నుంచి ఎస్పీ చరణ్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఆర్జీ మాట్లాడుతున్నాను. సమరి ఈ అవర్ లో మీకు నచ్చినటువంటి పాటలు మీరు వినాలనుకుంటే 0402324052 కి వాట్సాప్ చేయమని చెప్పాను. అలాగే 2000 సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ మెమరబుల్ పాటలు వినేసిద్దాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ ఎవర్ గ్రీన్ హిట్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మరి మాకు ఈరోజు ఆనంద్ సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ వాహిద్ రుమాని, డాక్టర్ జమీర్ ఫసీ, జునేద్ జుబేర్, ముఖర్రామ్ నుమాన్, జకీర్ ఫాసిల్ మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. మరి ఆనంద్ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ అయినటువంటి ఈ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండ్ ఎస్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాట. ఆనంద్ సినిమా నుంచి హరిహరన్ చిత్ర కలిసి పాడినటువంటి పాట విన్నారు. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఎవరంటే, భువనగిరి మీనానగర్ నుంచి సుదర్శన్ విజయ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట బద్రీ సినిమా నుంచి బంగాళాఖాతంలో పాట మాకోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ పంపించారు. అలాగే మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసినటువంటి సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ రాజయ్య, కార్తీక్, మను, సుధా, యామిని మెసేజ్ చేశారు వనపర్తి నుంచి. మరి వారి కోసం రమణాగౌకిల సంగీతం సమకూర్చి పాడినటువంటి పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: తమ కళాల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నా. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి లిజనర్ మందలగూడెం జనగమ నుంచి దివ్యశ్రీ, శ్రీకన్య, లక్ష్మీ ప్రసన్య మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పాట సంతాం చిత్రం నుంచి చిత్రగారు పాడినటువంటి పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి వారు ధర్మవరం, పార్థసారథి నగర్, రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత మెసేజ్ చేశారు. మరి వారు అడిగినట్టుగా సొంతం సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం.

ఇవాళ మనం వింటున్నాం 2000 సంవత్సరం నుంచి 2005వ మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటల్ని. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేస్తున్నటువంటి లిజనర్ లక్ష్మీ అరవింద్, శివ, సుఘ్న, కృష్ణ, భవానీ, పవన్, అద్వైత్, అథర్వ్, రుక్మిణి, వెంకటేశ్వరరావు గారు మెసేజ్ చేశారు. అంబుసారంగ్ నుంచి మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట అతడు సినిమాల నుంచి ఆను నిజం పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు సంగీత, శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి మెసేజ్ చేశారు. మీరు అడిగినట్టుగా ఆ పాట వినిపిస్తాను. అలాగే భువనగిరి అర్బన్ కాలనీ నుంచి యాదగిరి, శాంతి, అభిహాసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం కేకే సునీత కలిసి పాడినటువంటి పాట, మనీష్ శర్మ గారు కంపోజ్ చేసినటువంటి అతడు సినిమాల నుంచి ఈ పాట మీకోసం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జేషిని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి మెసేజ్ చేశారు. అరుణ రాజేంద్ర మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట 2003 విడుదలైనటువంటి నాగా సినిమాల నుంచి ఓ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వెంకటేష్ నందిపేట నుంచి మెసేజ్ చేశారు. మరి వారి కోసం దేవా సంగీతం సమకూర్చినటువంటి పాట, ఉదిత్ నారాయణ్ మరియు శ్రేయా ఘోషల్ కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

బ్లాక్ బస్టర్ పాటల ప్రయాణం కంటిన్యూ అవుతుంది ఎవర్ గ్రీన్ హిట్స్ లో. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుంచి మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట జయం సినిమాల నుంచి అందమైన మనసులో పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అంటే ఒకప్పుడు క్యాసెట్స్ ఉన్నప్పుడు బాగా హిట్ అయినటువంటి సినిమా, అండ్ క్యాసెట్ అరిగిపోయేంత వరకు విన్న సినిమా పాటలు కూడా. మరి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను ఎవర్ గ్రీన్ హిట్స్ లో. స్టే ట్యూన్డ్.

0: తమ కళాల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిసనర్ రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుంచి, లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారలక్ష్మి, రాములు మరియు రాములమ్మ పేర్లు బాగున్నాయండి మీవి. సో మరి వీరు వినాలనుకునే పాట టాగూర్ సినిమాల నుంచి హరిహరన్ చిత్ర కలిసి పాడినటువంటి చిన్నగా చిన్నగా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీ అందరి కోసం వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

తమ కళల కథన భేరితో విప్లవాగ్ని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేస్తున్నటువంటి శ్రోతలు టెక్సాస్ యుఎస్ఏ నుంచి చంద్రశేఖర్, సిరి, బుల్లబ్బాయ్, వనజ, మధు, వంశీ, సౌమ్య మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట నువ్వు నాకు నచ్చావు సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అని అన్నారు. మంచి సెలక్షన్ అండి. అండ్ కోటి గారు సంగీతం సమకూర్చినటువంటి సినిమాల నుంచి చిత్ర గారు మరియు శ్రీరామ్ కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను ఎవర్ గ్రీన్ హిట్స్ లో. స్టే ట్యూన్డ్.

ఎస్ దోస్తో, మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికి గుడ్ బాయ్ చెప్పేసి టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నాం 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య. చాలా అంటే చాలా మెసేజ్ వచ్చాయి అండ్ అన్ని మెసేజ్లు చదవలేకపోయాను. కాకపోతే వెళ్తూ వెళ్తూ మాత్రం ఒక మంచి పాట ఇవాళ మెసేజ్ చేసిన లిజనర్స్ అందరి కోసం ఒక మంచి పాట వినిపిస్తూ గుడ్ బై చెప్పేస్తున్నాను. స్టే ట్యూన్డ్. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
1: ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్, అగ్నిమాపక సేవలు, హోంగార్డ్, పౌర రక్షణ కరెక్షనల్ సర్వీసెస్ విభాగాలకు చెందిన 1057 మంది సిబ్బందికి గ్యాలంటరీ సేవా పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి, పరారీలో ఉన్న వీరేందర్ సింగ్ బసోయాను యుఏఈ నుంచి తిరిగి రప్పించడంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజయం సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో మహాత్మా జ్యోతిబా ఫూలే, శ్రీమతి సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం విష్కరిస్తారు. హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న టిమ్స్లకు నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి 13.5 కోట్ల రూపాయలను రాష్ట ప్రభుత్వం జలమండలికి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య తెలియజేశారు. ఓనం ఉత్సవాలకు చెర్లపల్లి నుండి కొట్టాయం మధ్య 6 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం చెర్లపల్లి నుంచి ఉదయం 7:15 07197 ప్రత్యేక రైలు, ప్రతి సోమవారం సాయంత్రం 4:45 కోటాయం నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సర్వ్ ప్రక్రియలో భాగంగా రాష్టంలో ఈ నెల 17వ తేదీన ఎన్నికల అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. ఓటర్లు తమ పేర్లను ముసాయిదా జాబితాలో సరిచేసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్

ఫీడ్ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 11:02 దాటి 43 సెకండ్లు. కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయి అలనాటి మేటి చిత్రాలు, కథ కథనం, సంగీత దర్శకత్వ ప్రతిభ, నటీ నటుల అద్భుత నట

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. పేదరికాన్ని నిర్మూలిద్దాం అనే నినాదంతో ప్రభుత్వాలను నడుపుతున్న కాలమది. సరిగ్గా ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా రూపొందించిన చిత్రం. ఆకలి, పేదరికం మనిషిని నేరస్తుడిగా మార్చగలవు అనే కఠిన వాస్తవాన్ని హృదయాలను కదిలించేలా ఆవిష్కరించిన వెండితెర సందేశాత్మక చిత్రం. నేరస్తుడు అసలు శత్రువు కాదని, అతన్ని ఆ వైపు మళ్లించిన కడు ఆకలి, పేదరికమే నిజమైన శత్రువులని బలంగా చెప్పి అపూర్వ విజయం సాధించి ప్రజలను, ప్రభుత్వాలను చైతన్యం చేసిన ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ అది. ఇంతకీ అంతలో మనుషుల్ని కదిలించిన చిత్రమేంటి అనిపిస్తుంది కదా, ఆసక్తిగా ఉంది కదా. ఎస్, చెబుతా. కథ, కథనం, నటీనటులు, ఆ పాత్రల స్వభావం ఏంటి, చిత్ర విజయానికి కారణమైన అంశాలు ఏంటి, ఆ ఆసక్తికర అంశాలన్నీ ఈరోజు మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

మార్పిడి, స్వార్థానికి స్వార్థమే దోపిడి, అసత్యానికి నాలుక కోసే, అధర్మానికి చేతులు నరికే, అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసే.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఈరోజు మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది మీ అభిమాన ఎఫ్ఎం విదిత్ భారతి. రైల్వే లైన్ మెన్ ఉద్యోగం చేస్తూ జీవితాన్ని గడుపుతున్న కుటుంబం, అతని భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో పేదరికం అలముకుంటుంది. రౌడీలు రైలు పట్టాల కింద అమర్చిన బాంబులను తనిఖీ చేసే క్రమంలో రౌడీలు అతన్ని కాల్చేస్తారు. అతనికి చిన్న కొడుకు ఉంటారు. తల్లి బాధను ఆకలి తీర్చడానికి నానా అవస్థలు పడి మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆకలి కోసం చేరని పనులను చేస్తూ ఉంటారు. చివరికి తల్లి చనిపోతుంది. వీటన్నింటిని అధిగమించేందుకు రౌడీ గ్యాంగ్లో చేరి నేరస్తుడిగా మారతాడు. అన్యాయాలపై తిరగబడతాడు. జైలుకు వెళ్లి న్యాయస్థానాలను కదిలించి నిర్దోషిగా బయటకొస్తారు. ఇది కథ. కట్ చేస్తే ఆ సినిమా బంపర్ హిట్, ఇండస్ట్రీ రికార్డును దరగరాసింది. తొలి 5 వారాల్లోనే అప్పట్లో 40 లక్షల రూపాయలను వసూలు చేసి భారీ వాణిజ్య అఖండ విజయం సాధించిన చిత్రంగా నిలిచి ఆ హీరో కెరియర్లో మైల్ స్టోన్ కలిగించింది. మరి ఆ అంతలా బ్లాక్ బస్టర్గా రికార్డ్స్ని క్రియేట్ చేసి మరి అందరినీ మెప్పించి విశేష ప్రజాదరణ పొందిన చిత్రం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, మీకు ఆల్రెడీ లైన్స్ చెప్పేశాను స్టోరీ, మరి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మరి ఆ సినిమా ఏంటి, ఆ సినిమాలో నటీనటులు, వాటి పాత్రలు ఏంటి, వాటి పాత్రల స్వభావం ఎలా ఉంది, సంగీత దర్శకులు ఎవరు, ఎలా దర్శకులు మూవీని తెరకెక్కించారు, ఎందుకు అంతలా బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమా అనేది చెబుతా వింటూ ఉండండి. విదిత్ భారతి.

నలుపు తెలుపు చిత్రాల నుంచి రంగుల చిత్రాలను తెరకెక్కిస్తున్న కాలం. ఆ రోజుల్లో కలర్ ఫిలిమ్స్ రీల్స్ కొనాలంటే చాలా డాలర్లు చెల్లించాలి. అలా సినీ నిర్మాణ వ్యయం చాలా పెరిగిపోతుండేవి అన్నమాట, బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుండేది. అయినా సరే కథాబలం ఉంది, పైగా సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టే చిత్రం కావటం. ఆ మూవీ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిందన్నమాట. తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారనే గట్టి నమ్మకంతో నట సార్వభౌములు ఎన్టీఆర్ అలాగే అందాల నటి మంజులతో తీసినటువంటి సినిమానే నేరం నాది కాదు ఆకలిది. 1976లో విడుదలై అఖండ విజయం సాధించి ఎన్టీఆర్ స్టార్డమ్ అమాంతం పెంచేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ విక్రమ్ పాత్రలో నేరస్తుడిగా, మార్పు చెందిన వ్యక్తిగా, సమాజంలో జరిగే అన్యాయాలను ఎదిరించే వీరుడిగా రకరకాల షేడ్స్లో నట విశ్వరూపాన్ని చూపటం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిందన్నమాట. ఎన్టీఆర్కి జోడిగా మంజుల యొక్క అందచందాలు ఇవన్నీ కూడా జోడి అయిపోయి అల్లరి చిల్లరగా ఉండి తర్వాత తనకు తోడుగా ఉండి అంతే స్థాయిలో ఆ పాత్రలో జీవించారు. ఆ మూవీ విడుదలై 50 సంవత్సరాలు పూర్తయిందనమాట. ఆ సందర్భంగా మనం ఈ మూవీని, ఈ సందర్భంగా నేరం నాది కాదు ఆకలిది అనేది, ఇది ప్రస్తుత కాలమే కాదు రాబోవు రోజుల్లో కూడా ఇది ఒక సందేశాత్మక చిత్రంగా, అది చూసిన ప్రతిసారి ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది, ఇది ఒక చైతన్యపరుస్తుంది, ప్రజల్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పే చిత్రంగా మనం ఈ సందర్భంగా ఎంచుకోవడం విశేషం అన్నమాట.

ఆ పాటలో ఉన్న సాహిత్యం కేవలం సాహిత్యంగానే కాదు, ప్రజలను చైతన్యపరిచే వాస్తవ పరిస్థితులు. ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, భవిష్యత్ తరాలు కూడా ఈ పాట విన్న ప్రతిసారి పబ్లిక్ ఇలాగే ఉంటారు. మంచి చేస్తే శభాష్ అంటారు. అదే మంచి చేసినటువంటి మంచి వ్యక్తి ఏదైనా కొంచెం చెడుగా ఇంకేదైనా పొరపాటు వల్ల ఏదైనా చేస్తే వాళ్లే ఆ చప్పట్లు కొట్టిన ఆ చేతులే శభాష్ అన్న ఆ నాలుకనే నిన్ను చీదరిస్తారు, పక్కన పెడతారు, ఇలాగే ఉంటారు, అన్ని రకాల ప్రజలు ఉంటారు అని చెప్పినటువంటి గొప్ప సందేశాత్మక చిత్రం నేరం నాది కాదు ఆకలిది. నిజానికి కథ మామూలుగానే అనిపించిన దర్శకులు ఎస్డి లాల్ తెరకెక్కించిన తీరు, పాత్రల స్వభావం, భావోద్వేగాలతో పాత్రను మలిచిన తీరు ప్రేక్షకులను కదిలించింది. నేరం నాది కాదు ఆకలిది సినిమాలో హిందీలో సక్సెస్ అయిన రోటి సినిమాకు రీమేక్ గా తీసిన చిత్రం ఇది. వైవి రావు రవిచిత్ర ఫిలిమ్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ తో కలిసి తీసిన అఖండ విజయం సాధించిన చిత్రాలలో నేరం నాది కాదు ఆకలి చిత్రం కూడా ఒకటి. అయితే ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ సంగీత దర్శకత్వం కూడా. సత్యం గారు స్వరపరిచినటువంటి సాంగ్స్ అన్ని కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విన్నారు కదా, మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఆ పాటలో ఉన్న సాహిత్యం నిజంగా మనం సరదాగా పాడుకునే పాటలాగా అనిపించినప్పటికీ ప్రతి పదంలో ఒక అర్థం ఉంది, ప్రతి పదంలో ఒక ప్రేరణ ఉంది, ప్రతి అక్షరంలో ఒక వాస్తవం దాగి ఉంది. మనల్ని మేల్కొలిపి మనల్ని మన కర్తవ్యాన్ని గుర్తు చేసేటువంటి అందులో భావం దాగి ఉంది. ముఖ్యంగా ఈ ఇందులో ఒక పాట ఆరుద్ర గారు రాస్తే మిగిలిన నాలుగు పాటలన్నీ కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారే రాశారనమాట. ముఖ్యంగా వీటి అన్ని పాటలలో ఒక ముఖ్యమైనటువంటి ఎప్పుడు విన్నా కూడా సరికొత్త ఉత్తేజం వచ్చేటువంటి ఒక మంచి పాట రాశారు. మంచిని సమాధి చేస్తారా అనే పాట ఆ రోజులు సంచలనమయ్యింది. నేటికి విన్న ప్రతిసారి రోమాంచితం కావాల్సిందే. ఆ పాట ఆ సినిమాకే హైలైట్గా నిలిచింది. రేపటి తరాలు కూడా, వచ్చే భావి తరాలు కూడా ఈ పాట విన్న ప్రతిసారి ఒక కర్తవ్యంగా, ఒక ఆలోచన కు దారిగా, మనం చేసేటువంటి పని ఏంటి, మన లక్ష్యం ఏంటి అని గుర్తు చేసే విధంగా ఉంటుంది ఆ పాట.

0: నేరం నాది కాదు ఆకలిది సినిమాలో ప్రతి సీన్ కూడా ఆసక్తి రేకెతించే విధంగా ఉంటుంది. ప్రేక్షకులను ఆలోచించేలా డైలాగ్స్ రాశారు కొల్లపూడి మారుతురావు గారు. కోర్టు సీన్లో ఎన్టీఆర్ భావోద్వేగభరితమైనటువంటి మాటలతో హావభావాలతో నటించిన తీరు కంటతడి పెట్టిస్తుంది. ఆకలి కోసం నేరం చేసిన తను నేరస్తుడను ఎలా అవుతానని, ఆ పేదరికమే అలాంటి పరిస్థితులే నన్ను శత్రువుగా మార్చాయని, నిజమైన శత్రువు పేదరికమని న్యాయస్థానంలో వాదించిన తీరు దర్శకులు తీసుకున్న శ్రద్ధకు ప్రేక్షకులు జేజేలు పలికారు.
1: ఈ ప్రపంచంలో నాలాంటి విక్రములు ఎందరో ఉన్నారు ఉంటారు. కన్నబిడ్డల్ని అనాథలను చేసి ఆకలి కోసం అమ్ముడు పోయి నిస్సహాయంగా కన్ను మూసే కన్న తల్లులున్నంత వరకు నాలాంటి విక్రములు ఉంటారు. పగ ద్వేష నీడలో పసిపిల్లలు పాలు పోసుకునే దురదృష్టం ఉన్నంత కాలం పట్టి అన్నం మేర చూపించి అమాయకుల ఆత్మనాదాల మీద ఈ మహారాజులు మేడలు మిద్దెలు కడుతున్నంత కాలం నాలాంటి విక్రములు ఒక్కళ్ళు కాదు మిలార్డ్ వందలు వేలు పుడతారు. మిలార్డ్, ఈ సంఘంలో అవినీతిని అన్యాయాన్ని తుడిచిపెట్టాలంటే తిండి లేక నిలువ నీడ లేక నిస్సహాయంగా బ్రతికే అనాథల హృదయాల్లో అవినీతిని నాటే ఆ పెద్ద మనసుల్ని తుడిచిపెట్టాలి. ప్రేమ మమత అభిమానాలకు నోచుకుని వాళ్లలో ఆకలిని రెచ్చగొట్టి అవినీతిని ప్రోత్సహిస్తున్నది బాగుంది. చేతలైతే వాళ్ళని మట్టి పెట్టండి. నా ఒకరిని శిక్షిస్తే ఒక దురదృష్టవంతుడి కథ ముగుస్తుంది. కానీ ఆ శిక్షకు తల వంచే ముందు ఆఖరి మాటగా చెప్తున్నాను, ఆ నేరం నాది కాదు మిలార్డ్, ఆకలి.
0: అలా ఆర్ద్రతతో ఆయన పలికిన డైలాగ్స్ అందరిని కూడా హృదయం ద్రవించేలా ఆలోచింపచేస్తుంది, హృదయాలను కదిలించేస్తుంది. అందుకే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆకలి విషాదకర పరిస్థితులు మనుషులు ఎలా చెడుదారిలో వెళ్లి వ్యసనాలకు బానిసలవుతారో, తద్వారా జీవితంలో ఏమి కోల్పోతారో, ఎలా పశ్చాత్తాపడతారో, కళ్లకు

నటిగా చూపించారు దర్శకులు. నేరస్తుడిగా మారిన హీరో పరిణామం చెంది సమాజాన్ని పట్టి పీడిస్తున్న పేదరికాన్ని అంతం చేయాలని, దోపిడి దొంగ ముఠాలను, నేర ప్రపంచాన్ని నడిపే సామ్రాజ్యాలను కూల్చివేయాలని చెప్పే సందేశం ఈ సినిమాలో కనిపిస్తుంది. సినిమాలోని పాత్రలు కూడా అలాగే ఉంటాయి. పాత్రలన్నీ కూడా చాలా చాలా అందరికి బాగా నచ్చాయన్నమాట. ఆ సినిమా అప్పటి పరిస్థితులకు అర్థం పట్టినట్లుగా ఉన్నట్లుగా అనిపించినప్పటికీ ఇప్పుడు ఈ తరం చూసినా కూడా ఈ తరంలో కూడా ఇలాగే జరుగుతుందేమో కొన్ని ప్రదేశాల్లో అనిపించేలా ఉంటుంది. తర్వాత వచ్చే తరాలు చూసినా కూడా ఇలాగే ఉంటుంది. సమాజంలో ఎంతో మంది పబ్లిక్ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మనస్తత్వాలను కలిగి ఉంటారు. ప్రతిదానికి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. కొన్నింటిని అరికట్టే విధంగా ఉంటారు, అపోజ్ చేసే విధంగా ఉంటారు. దేనికైనా మంచికి చెడుకు దేనికైనా ఇలా పబ్లిక్ చుట్టూ ఉంటారు. కానీ ఆకలి అనే పదాన్ని మనం నామరూపం లేకుండా చేయాలి. ఆకలితో అలమటించే పరిస్థితులు మనకు ఉండకూడదు. దానికి కారణం భూతులైనటువంటి పరిస్థితులు ఏంటి, దానికి కారణమైనటువంటి వాటిని మనం సమూలంగా తీసేసినప్పుడే ఇలాంటి వాళ్ళు ఉండరు అనేది ఈ సినిమాలో మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట.

నేరం నాది కాదు ఆకలితే సినిమాలో ఎన్టీఆర్ కు తండ్రిగా కాంతారావు గారు నటించారు. ఆయనకు మంచి మిత్రుడిగా అంధుడిగా గుమ్మడి నటించడం అనకంట దానికన్నా మనం ఆ పాత్రలో జీవించారు అనిపిస్తూ ఉంటుంది. సీనియర్ నటులు అంత

0: నటులను ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ సినిమాలో చాలా భారీతనం కనిపిస్తూ ఉంటుందన్నమాట. విలన్ గా త్యాగరాజు, త్యాగరాజు అయితే విశ్వరూపం చూపించారు. నిజంగా ఆ సినిమా మొత్తం కూడా ఇలా దొంగల మూట, తర్వాత అన్యాయాలు చేసేటువంటి ఒక రౌడీ రాజ్యంగా బాంబులు పీల్చే విధంగా ఉంటుందన్నమాట. ప్రతి ఫ్రేమ్లో కూడా అదంతా మనకు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే విధంగా ఆసక్తిని రేకెత్తించే విధంగా తీసుకున్నారన్నమాట హాస్య నటులు అల్లు రామలింగయ్య గారు, మురళీమోహన్, పద్మనాభం, రాజబాబు, ప్రభా వంటి ముఖ్య పాత్రలు కూడా ఆ సినిమా విజయానికి కారణమయ్యాయి. ఆ పాత్రలు తప్ప ఆ సినిమాలు నటన కనిపించారు. అది ఆ సినిమా ప్రత్యేకత.
1: గులాబీ బుక్కనీ

నాటి సినిమా ఫార్ములాను బాగా పాటించారు. అందుకనే అన్ని రకాల శ్రద్ధలు తీసుకున్నారు డైరెక్టర్స్, మూవీ మేకర్స్. అందుకనే ఐటమ్ సాంగ్తో సహా మంచి మంచి లిరిక్స్, తర్వాత మంచి సింగర్స్ని ఎంచుకుని ఆ సినిమాను నడిపించి అఖండ విజయం సాధించారు. మరి సినిమాలో విషయానికి వస్తే, అప్పుడు ఆ టైంలో ఎలా ఉందంటే, హిందీ సినిమాలు అంటే హిందీలో బాగా హిట్ అయినటువంటి సినిమాలను తీసుకుని ఆ కథాంశాన్ని తీసుకుని రీమేక్ చేస్తూ విజయం సాధించారు. ఆ విజయం సాధిస్తూ ఉన్నారన్నమాట. అదే టైంలో అదే ఫార్ములాను పాటించి తీసుకుని ఎలాగైనా మనం విజయం సాధిస్తామని చెప్పేసి ఈ సినిమాను తెరకెక్కించారు. మరి సక్సెస్ అయ్యారు కూడా. నేరానికి జైలు శిక్ష అనుభవిస్తూ ఏ రౌడీల ద్వారా జైలుకు వెళ్ళాడు, ఏ రౌడీల వల్ల అన్యాయాల వల్ల, ఏ రౌడీలు చేస్తున్నటువంటి అకృత్యాల వల్ల జైలుకు వెళ్లారు, అదే రౌడీ ముఠా సహాయంతో జైలులో ఉన్నటువంటి అతన్ని, కథానాయకుణ్ణి మరి అందులో నుంచి తప్పించేసి ఆ పరారీలో ఉంటూ కథను నడిపిస్తూ ఏ రౌడీలు తన జీవితానికి తన ఇలాంటి దుస్థితికి కారణమయ్యారో వాటిని భరత వారందరినీ భరతం పట్టే విధంగా కథను ఆద్యాంతం అటు ఇటు మనకు అసలు ఏం జరుగుతుందో తెలియని విధంగా కథను మలచడం అనేది నిజంగా డైరెక్టర్ గారి యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. అలా చివరకు హీరో యొక్క నిజాయితీని, రౌడీలు చేసిన అన్యాయాలకు బలైన పరిస్థితి వల్ల నేరస్తుడిగా మారారనే వాస్తవాన్ని గ్రహించి కోర్టు కథానాయకుణ్ణి అంటే సీనియర్ ఎన్టీఆర్ నిర్దోషిగా చెబుతుంది, ప్రకటిస్తుంది, దాంతో విడుదల చేస్తుందన్నమాట. దాంతో కథ ముగుస్తుంది. మధ్యలో ఒక డ్రామాగా యాక్షన్ సన్నివేశాలతో అత్యంతం ఆసక్తిని కలిగించే విధంగా, ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని కలిగించే విధంగా సినిమా నడిపించడం గొప్ప విశేషం.

నేరస్తులను శిక్షించడం కంటే నేరాలకు కారణమైన ఆకలి పేదరికాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను, సామాజిక బాధ్యతను హృదయానికి అత్తుకునేలా ఈ చిత్రం తెలుపుతుంది. మరో పాట విందాం.

మూవీ రివ్యూలో నేరం నాది కాదు ఆకలిది సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం, చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మీరు విన్న ఆ పాట ఈ సినిమాకు సంబంధం కాదు, కానీ సినిమాలో పాటలు మరి 10 పాటలు 12 పాటలు అలా ఉండవు కదా. ఆ సినిమాకు సంబంధించిన హీరో సేమ్ కాబట్టి వేటగాడు సినిమా నుంచి ఆ పాట వినిపించాము. సామాజిక బాధ్యత కలిగిన ఎమోషనల్ పాత్రలు చేయటం ఎన్టీఆర్ కు వెన్నతో పెట్టిన విద్యని అయినప్పటికీ మరోసారి అద్భుత నటనను ఆవిష్కరించారు నేరం నాది కాదు ఆకలిది చిత్రంలో. తెరపై గంభీరమైన వ్యక్తిత్వంతో భావ వ్యక్తీకరణతో తనదైన మార్క్ డైలాగులతో అదరగొట్టారు ఆ సినిమాలో. మరి 5 దశాబ్దాలు గడిచినా కూడా ఆ మూవీ తన సామాజిక సందేశంతో నేటికీ సజీవంగానే కదలాడుతూ ఉంది. అనేక సామాజిక మాధ్యమాల్లో మరి వెండి తెరపై కూడా ఎప్పుడు చూసినా కూడా, సినిమా చూసిన ప్రతిసారి ఏ తరం చూసినా కూడా ఒక సందేశాన్ని పొందుతారనేది కఠిన వాస్తవం. నేరాన్ని సృష్టించే ఆకలి పేదరికంపై పోరాటమే సమాజం చేయాల్సిన అసలైన యుద్దమని ఈ చిత్రం ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉంటుంది. నిజానికి సమకాలీన పరిస్థితులు ఇప్పుడు కూడా ఇంకా కూడా ఆకలితో అలమటించే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఆకలికి కారణం పేదరికం, ఆ పేదరికానికి కారణం ఏంటి, దారితీసిన పరిస్థితులు ఏంటి, పేదరికాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. దాన్ని నిర్మూలిస్తే ఈ ఆకలి అనేది ఉండదు, ఆకలితో అలమటించే వాళ్లు ఉండదు. దీనికోసం అందరూ నడుం బిగించాలి. ఇది ఒక సామాజిక బాధ్యత. ఇది దీనితో అలమటిస్తున్నారు అంటే వైఫల్యం అనేది ఎవరిది అనేది మన పాలనను, మన అధికారాన్ని, మన చేసే పనిని వెక్కిరిస్తుంది అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుందన్నమాట. సినిమా ద్వారా తెలియటం అనే కాదు, మన సమకాలీన మన సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ని కథ రూపంలో దర్శకులు తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఇది ఎప్పుడు కూడా ప్రజలను చైతన్యపరుస్తూనే ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. వయసుతో సంబంధం లేకుండా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరిని ఈ సినిమా ఆలోచిస్తుంది. అందుకే అంటారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఆ పాట రాశారు వేటూరి గారు. మరి ఆ సినిమాలో పాట కూడా ఎలా ఉంటుంది అంటే ఇలాగనమాట, మనం ఏదైతే కష్టపడి సంకల్పించి ఒక పని చేస్తామో తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అనేది నేరం నాది కాదు ఆకలిది సినిమా రుజువు చేసింది. నిజంగా ఎప్పటికీ ఆ సినిమా సజీవంగా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది, మేల్కొలుపుతుంది, ప్రేరణిస్తుంది, చైతన్యపరుస్తుంది.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ స్టూడియోలో. సమయం 12:05 దాటి 24 సెకండ్లు. కొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్.
2: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ, పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వందే మాతరం పత్రికా సంపాదకులు, జాతీయ తత్వ సంపాదకీయంతో వంగదేశాన్ని ఉర్రూతొలగించిన సావిత్రి కావ్య రూప శిల్పి, వందే మాతర గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించిన బహుభాషా ప్రావీణ్యులు, ఆధ్యాత్మిక తాత్విక రచనలతో యావత్ భారతావనిని ఐక్యం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, మానవ పురోగతికి ఆధ్యాత్మిక చింతన ఎలా పాటలు వేస్తుందో అనే భావాలను పరిచయం చేసిన సుప్రసిద్ధ బెంగాలీ కవి పండితులు, జాతీయవాది, యోగి, జాతీయోద్యమ నాయకులకు ఆధ్యాత్మిక గురువు ఆయనే అరవింద ఘోష్. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుందాం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో.

శ్యామ్ సింగ్ రాయ్ మూవీ కోసం అనురాగ్ కులకర్ణి పాడిన సూపర్ హిట్ సాంగ్ అది. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ప్రముఖ అలనాటి స్వాతంత్ర్య సమరయోధులు గురువు యోగి అక్షర కెరటం అరవిందో ఘోష్ బర్త్డే సందర్భంగా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. రేపు ఆయన బర్త్డే అన్నమాట. ఇంగ్లీష్ విద్య పట్ల మక్కువ చేత అరవిందో గారిని చిన్నతనంలోనే డార్జిలింగ్ పంపించి చదివించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్లో చదివారు. అలా 7 సంవత్సరాలు ఇంగ్లాండ్, 5 సంవత్సరాలు మాంచెస్టర్లో, ఆ తర్వాత గ్రీక్ లాటిన్ భాషల్లో కూడా విద్యను అభ్యసించారు. దీంతో బహుభాషల్లో అందవేసిన చెయ్యిలా పాండిత్యం సంపాదించారు ఆయన. తర్వాత మాతృభూమిని తిరిగి వచ్చి, అంటే మాతృభూమికి తన సొంత దేశానికి తిరిగి వచ్చి పలు వార్తా పత్రికలు వ్యాసాలు రచనలు ఇవన్నీ చేసి భారతదేశ ప్రజలను చైతన్యం చేసి ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటను ఎగరవేసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాలు పంచుకున్నారు గురువు అరబిందో గారు. అలా మరి ఆయనకు దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచించాలి. అలాగే ఆనాటి పరిస్థితులు, అంటే ఇంచుమించు ఆయన బ్రతికిన కాలం ఎలాంటిది అంటే 1872 సంవత్సరం, అంటే 18వ శతాబ్దం, ఐ మీన్ 19వ శతాబ్దం అనుకోవచ్చు, మనకు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి కాలం అన్నమాట. ఆ సమయంలోనే ఇతను ఈ విధంగా పాండిత్యం సంపాదించడం, విదేశాలకు వెళ్లటం, చదువుకోవటం, ఇదంతా ఏంటి అని మనం ఆలోచించాలి. మనకు అన్నీ మన చుట్టూ అన్ని సమకూరితేనే సాధ్యం కానటువంటి కొన్ని అంశాలు అలాంటిది. అంత చిన్నతనంలోనే ఆయనకు చదువు పట్ల, తర్వాత ఇంకా ఏదో చేయాలి అనే ఒక ఏదైతే ఉంటుందో కసి, అది మనం ఆయనని స్ఫూర్తిగా తీసుకోవాలి. నిజంగా మహానుభావులు అంటే మనం ఏదో వాళ్ళ స్టోరీలు చదివి, వాళ్ళ నేపథ్యం చదివి, వాళ్ళు సాధించిన విజయాలను చదివి అవును కదా అని అనుకుంటాం, కానీ అలా కాదు. వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ, జీవితం అంటే ఏంటి, జీవితం ద్వారా మన ద్వారా సమాజానికి ఏమి ఇవ్వాలి, మనం ఎలా మార్గదర్శకులంగా మారాలి, ఇతరులకు ఎలా దారి చూపించాలి, మార్గ నిర్దేశనం ఎలా చేయాలి అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉందంటే నిజంగా గొప్ప విషయం కదా. అది మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, వాటిని మనం ప్రేరణగా తీసుకుని చైతన్యం అవ్వాలి. మనం ఇతరులను చైతన్యం చేయాలి. మంచి చేసి మంచి చెడు ఇవన్నీ ఉంటాయి, కానీ మనం దేనికి అట్రాక్ట్ అవుతాము, మంచికి అట్రాక్ట్ అవుతాం. కాబట్టి మనం మంచి ఆలోచించాలి, మంచి పనులే చేయాలి, 10 మందికి సహాయపడాలి, 10 మందిని చైతన్యపరచాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరో పాట విందాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మిర్చి సినిమా కోసం విజయ్ ప్రకాష్ అనిత పాడిన రామజోగశాస్త్ర గీతాన్ని విన్నారు. సంగీతం దేవీశ్వరి ప్రసాద్. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఈరోజు అరబిందో ఘోష్ స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఆయన నడిచినటువంటి దారి, ఆయన చూపిన మార్గం, తర్వాత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఆయన పడిన శ్రమను, తర్వాత జాతికిచ్చిన సందేశం, అలాగే ఆధ్యాత్మిక రచనలు, ఇంకా ఇతర రచనలు, పత్రికా సంపాదకీయం, ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి కృషి అన్నమాట. కృషి ఫలాలను మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. రేపు ఆయన పుట్టినరోజు, అంటే ఆగస్టు 15, 1872 కలకత్తాలో జన్మించిన అరబిందో గారు దేశ విదేశాలు తిరిగి ఎనలేని భాష సాహిత్యాలను ఒడిసిపెట్టారు. అబెర్దీన్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్య నేర్చుకున్న ఆయన ఇచ్చినటువంటి జాతీయ సందేశంతో కూడినటువంటి వ్యాసాలు, వ్యాసంగాలు, పిలుపులు భారతదేశం మొత్తం వ్యాపించి జాతీయోద్యమానికి ఊపిరులు పోసాయన్నమాట. మనం ఈరోజు మన ప్రస్తుతం స్వాతంత్ర్య సంబరాల్లో మునిగి ఉన్నాం. రేపు స్వాతంత్ర దినోత్సవం, మరి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ఎంతో దేశభక్తితో ఉప్పొంగినటువంటి దేశభక్తితో నారణారాయణ స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి కృషిని పుణికి పుచ్చుకొని అదే స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ భావి భారతావ నిర్మించేందుకు మనందరం కూడా కంకణబద్ధులై ఉన్నాము. ఆ సంబరాల్లో మునిగి తేలుతున్నాము. అందువల్ల మరి ఈ రోజునే, అంటే ఆగస్టు 15 జన్మించినటువంటి ఆధ్యాత్మిక గురువుగా అందరూ జాతీయ నాయకులుగా, జాతీయ నాయకులు భావించేటువంటి యోగి మన అరవిందో ఘోష్ గారి జన్మదినం సందర్భంగా, మరి ఈ స్వాతంత్ర్య సమరయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కూడా చాలా గొప్ప విషయం అన్నమాట. అయితే మరి అలా స్వాతంత్రోద్యమానికి, జాతీయోద్యమానికి ఊపిరి పోసా ఆయన రాసినటువంటి వ్యాసంగాలు బాగా చదివి ప్రేరణ అయ్యారు చాలామంది కూడా. దీంతో మరి ఏంటంటే అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఆంగ్లేయుల పాలన నడుస్తుంది కాబట్టి ఆంగ్ల ప్రభుత్వం మరి ఊరుకుంటారా, ఊరుకోరు కదా. సో రాజద్రోహం కేసు కింద ఆయన శిక్షించాలని చాలా ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎదురు నిలిచి పోరాడారు రచనలతో, సాహితీ బాణాలతో.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

వచ్చాయి ఆయనకు. సో దాంతో ఆ ప్రభుత్వం, ఆంగ్ల ప్రభుత్వం అతని మీద శిక్షించాలని, ఆయన జైల్లో పెట్టాలని, ప్రజలకు దూరం చేయాలని చెప్పేసి చూశారు. అలా ప్రభుత్వం మరి జైలుకు పంపడం కూడా, ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు అక్కడ. మరి ఇలా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మనము ఆయన తీసుకున్నటువంటి స్ఫూర్తి, తర్వాత ఆయన చేయదలుచుకున్నటువంటి పని ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పరాయి పాలన మగ్గుతున్న మనము, మరి నేనేం చేయాలి, నా గమ్యం ఏంటి అని చెప్పేసి ఆయన అనుకున్నారనమాట. నా ప్రజలను చైతన్యం చేయాలి, వందే మాతర ఉద్యమం నడుస్తుంది, వందే మాతర ఉద్యమంలో పాల్గొనాలి, పాల్గొన్నారు కూడా, జాతినీకం చేశారు. తనకున్నటువంటి పాండిత్యం, తక్కువ సమయం ఉంది కాబట్టి తక్కువ సమయంలో మనం ఆయన గురించి, చాలా గొప్ప చరిత్ర ఆయనది, ఎన్నో రచనలు చేశారు, ఎన్నో వ్యాసంగాలు రాశారు, వాటి

తమ కళాల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాము. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటకపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. విభజన భయానక పరిస్థితుల స్మృతి దినం సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నివాళులర్పించారు. ఇక వార్తల వివరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానల్లో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఈ రాత్రి 9:30 రాష్టపతి ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్ల ద్వారా వేదికపై పూలవర్షం కురిపిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గీతం వందే మాతరం వారసత్వానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో యువశక్తి ఉత్సాహం, ఆకాంక్షలు కీలక పాత్ర ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎర్రకోట వేడుకల్లో మొట్టమొదటిసారిగా వందే మాతరం గీతాన్ని ఆలపించనున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్, NCC, మై భారత్ స్వచ్చంద కార్యకర్తలు జాతీయ గీతం వందే మాతరంను, ఆ తర్వాత జాతీయ గేయాన్ని ఆలపిస్తారు. ఈ వేడుకల్లో సైన్యం, నావికాదళం, వాయుసేనకు చెందిన 2,500 మంది బాలురు, బాలికల క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు పాల్గొంటారు. ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో పీఎం విశ్వకర్మ యోజన కింద శిల్పులు, పీఎం ముద్రా యోజన కింద మహిళా పారిశ్రామికవేత్తలు, పీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులు, భారత టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలో వివిధ ఏజెన్సీలకు చెందిన సుమారు 15,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ, కరెక్షనల్ సర్వీసెస్కు చెందిన 1,057 మంది సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య సేవ పథకాలను ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు 301 శౌర్య పథకాల జాబితాను విడుదల చేసింది. ఇందులో 272 మంది పోలీస్ సిబ్బందికి, 29 మంది అగ్నిమాపక సిబ్బందికి పథకాలను ప్రకటించింది. ఈ 301 శౌర్య పథకాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి 197 మంది, జమ్మూకాశ్మీర్ నుండి 51 మంది, ఈశాన్య ప్రాంతం నుండి 12 మంది, ఇతర ప్రాంతాల నుండి 41 మంది సిబ్బందికి శౌర్య పథకాలను ప్రదానం చేస్తారు. మొత్తం 92 రాష్టపతి విశిష్ట సేవా పథకాలను కూడా ప్రకటించారు. ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన 21 మంది అధికారులకు రాష్టపతి విశిష్ట సేవా పురస్కారాలు లభించాయి. వీరిలో 6 అధికారులకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ లభించింది. వీరిలో సీబీఐ

అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శోభా దత్త, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ బెనర్జీ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గిన్ని రాణా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సోవాల్ ఉన్నారు. చేనేత రంగ వారసత్వాన్ని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజా వేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశ చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 మంది అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్దుల మండలి సమాపేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్దుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్దులకు గౌరవ భద్రత, సామాజిక భాగస్వామ్యం శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలనే ప్రభుత్వ నిబంధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్దుల సంక్షేమం కోసం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్ లో పొందుపరిచారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మానవరహిత డ్రోన్లు, వాటి విడిభాగాల దిగుమతులపై 100% వరకు కొత్త సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలో విదేశీ వ్యాపారులపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుత ప్రపంచ డ్రోన్ మార్కెట్లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. 2006లో స్థాపించిన చైనా డ్రోన్ తయారీ సంస్థ డీజీఐ ఇటీవల కాలంలో ప్రపంచ డ్రోన్ మార్కెట్లో 3/2 వాటను కలిగి ఉంది. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్బంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన, నాటి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. విభజన సమయం అనేది చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఘట్టమని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలు దీనిని అధిగమించి తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారని, ప్రతికూలతను విజయంగా మార్చుకున్నారని, దేశ ప్రగతికి అపారంగా దోహదపడ్డారని మోదీ చెప్పారు. ఈరోజు దేశంలో సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించడానికి, సమైక్య భారత నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయడానికి ప్రతి ఒక్కరి సంకల్పాన్ని ఈరోజు మరింత బలపరుస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. 1947 ఆగస్టు 14వ తేదీ చరిత్రలో అత్యంత క్రూరమైన ఘట్టాల్లో ఒకటని సోషల్ మీడియా పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ఆ సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా అన్నారు. దేశాన్ని మళ్లీ విభజించాలని కోరుకునే శక్తులు ఎప్పటికీ విజయం సాధించకుండా ఉండేలా ఈ విషాద ఘటనల జ్ఞాపకాలను యువతకు తెలియజేసే ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం చేస్తుందని అమిత్ షా చెప్పారు. దేశ విభజన వల్ల లక్షలాది కుటుంబాల జీవితాలు తీవ్ర విషాదం, నిరాశ్రయతను చూశాయని, ఆ విషాదకరమైన రోజును ఈ రోజుకు అందరూ గుర్తు చేసుకుంటున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తమ ఇల్లు, కుటుంబాలు, ఆస్తులు, ఆప్తులను కోల్పోయినప్పటికీ తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవాలనే దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిన అసంఖ్యాక వ్యక్తుల పోరాటాలు, ధైర్యం, త్యాగానికి ఇది ఒక స్మారకమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి, పరారీలో ఉన్న వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యుఏఈ నుంచి తిరిగి రప్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విదేశాల్లో తలదాంచుకుంటున్న డ్రగ్స్ స్మగ్లర్లను ప్రభుత్వం కనిపెట్టి వారి చర్యలను నిర్మూలిస్తుందని అమిత్ షా తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కోసం ఉద్దేశించిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, డిజిటల్ రూపాయి ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో జరగనుంది. సంక్షేమ పథకాల అమలులో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలవనుంది.

0: కాగా పీఎంజీకేఏవై కింద ఆహార రాయితీ కోసం డిజిటల్ కరెన్సీ విధానంలో డీబీటీ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న దేశంలోని మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఈ కార్యక్రమంతో చండీగఢ్ నిలవనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా రేపు ఉదయం 4 గంటల సమయం నుండి ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులు, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్సీ తెలిపింది. వాతావరణం. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 12:40 దాటి 22 సెకండ్లు. కొద్దిసేపట్లో లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

తమ కళల కథన భేరితో విప్లవాగ్ని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై.

పెద్ది సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో పాడిన పాట అది. గీత రచన అనంత్ శ్రీరామ్. ఇప్పుడు విందాం శ్రీనివాస మంగాపురం సినిమా కోసం జీవి ప్రకాష్ హరిప్రియ పాడిన పాట.

లేని సినిమా కోసం తమన్ శ్రీకృష్ణ పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ పట్ల రవికుమార్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విన్నాం జననాయకుడు సినిమా నుంచి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా ఇప్పుడు విందాం. రావు బహదూర్ సినిమా కోసం విజయ్ ఏదాస్ పాడింది

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట మంత్రివర్గ సమాపేశం ఈరోజు రాష్ట సచివాలయంలో జరుగుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను బై నంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు రాష్ట మంత్రివర్గ సమాపేశం జరుగుతోంది. రాష్ట సచివాలయంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ సమాపేశం ప్రస్తుతం కొనసాగుతోంది. పలు సంక్షేమ పథకాలు, మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండవ దశకు అనుమతులు సాధించడం వంటి పలు అంశాలు ఈ సందర్బంగా చర్చకు రానున్నాయి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. రాత్రి 9:30 ఈ రాష్టపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను బై నంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తూ హైదరాబాద్లోని కుకట్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సముదాయం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థలాలను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందని, నిర్మాణం వ్యయంలో లబ్దిదారులు కేవలం 5-6 లక్షలు భరిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల సన్నద్దతపై రాష్ట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమాపేశమైంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు. పుష్కరాల సన్నద్దత ఏర్పాట్ల పురోగతిపై ఈ సమాపేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్ స్టేషన్లలో భవనాలు, ప్లాట్ఫారాలు, ప్రయాణికుల సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన అంశాలను చర్చించారు.

0: దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. 1 రూపీ ఫ్రీడమ్, 2.0 స్కీం, అలాగే దేశవాళీ సాంకేతికతతో జీఎస్పీఎస్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ఎలాంటి సమస్యలు లేకుండా మెరుగైన నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందన్నారు. త్వరలోనే దేశీయ సాంకేతికతతో శాటిలైట్, జియో శాటిలైట్ సేవలను ప్రారంభించనున్నట్టు తెలియజేశారు. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ ఫ్రీడమ్ పథకం కింద 1,111 రూపాయల లాంచ్ ఆఫర్ ప్రకటించనున్నట్టు చెప్పారు. నక్సలైట్ల సమస్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ 4G నెట్వర్క్ పరిధిని విస్తరించడానికి 173 కోట్ల రూపాయల వ్యయంతో 2 ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ పాలీక్యాబ్ల భాగస్వామ్యంలో ఎలక్ట్రానిక్ నెట్వర్కింగ్ పరికరాల ఉత్పత్తిని దేశవాళీగా చేపట్టనున్నట్టు కూడా రవికుమార్ తెలిపారు. మీడియా సమాపేశంలో పీజీఎంవి శ్రీనివాస్, పీజీఎం కే నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని లోక్ భవన్లో రేపు సాయంత్రం నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ సర్పంచ్ ఆకుల రవికుమార్ను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆహ్వానించారు. గ్రామంలో నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించడం, చెరువులు, నీటి కుంటలు నిర్మించడం ఫలితంగా భూగర్భ నీటిమట్టం పెరగడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ముదిగొండ గ్రామాన్ని ప్రత్యేకంగా అభినందించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట గవర్నర్ నుంచి తనకు వచ్చిన ఆహ్వానంపై సర్పంచ్ రవికుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నన్ను రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి మాకు ఎట్ హోమ్ కు ఆహ్వానం అందింది. మేము చాలా సంతోషిస్తున్నాం. మా ఊర్లో 100% ఇంకుడు గుంటలు కట్టడం వల్ల మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మాట్లాడడం జరిగింది. మా ఊరిని మాట్లాడడం వల్ల మాకు చాలా ఆనందం అనిపించింది.
0: హైదరాబాద్ లో ఈ నెల 18న జరిగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమాపేశం ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని తొలగించాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తే రాష్ట సాగునీటి రంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశం విషయంలో బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. నల్గొండ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వాన రైతులకు ఊరటనిచ్చింది. చెరువులు, బోర్బావుల్లో నీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు నిన్నటి వర్షం రాకతో ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండటంతో నాగార్జున సాగర్ కు 53,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. దీంతో నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు 523 అడుగులకు చేరాయి. ఈ సీజన్లో 50,000 క్యూసెక్కుల వరద రావడం ఇదే ప్రథమం. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రాజెక్టు నిండడానికి మరో 150 టీఎంసీలకు పైగా నీటి అవసరం ఉంది. సాగర్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున జంట నగరాలకు తాగునీటి కోసం కేవలం 1,350 క్యూసెక్కులు మాత్రమే బయటకు వదులుతున్నారు. ఖాదీ వస్త్రాల తయారీలో దేశంలోనే ప్రత్యేకంగా నిలిచిన గ్రామం కరీంనగర్ జిల్లాలోని వావిలాల. స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో నాయకులకు ఖద్దరు వస్త్రాలను అందించిన ఘనత కూడా ఆ గ్రామం సొంతం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఎర్రకోటపై మొదటిసారి ఎగురవేసిన జాతీయ జెండా వావిలాలలో తయారు చేసింది కావడం విశేషం. ఆ తర్వాత కూడా వావిలాలలో తయారు చేసిన 3 రంగుల జెండా ఎర్రకోటపై ఎన్నోసార్లు ఎగిరేలా చేసిన ఘనత వావిలాల ఖాదీకి దక్కింది. మహాత్మాగాంధీ స్ఫూర్తితో 1929లో ఇక్కడ ఖాదీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆకాశవాణి ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ తో మాట్లాడుతూ,
2: మనకు 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు మొదట్లో ఇక్కడ

0: బావిలాల్లోనే జాతీయ జెండాను తయారు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట పైన మొట్టమొదటి జాతీయ జెండా ఎగురవేసినటువంటి వస్త్రం ఏదైతుందో అది మా వావిలో ఖాదీ ట్రస్ట్ తయారైంది. దాదాపు సంవత్సరానికి 2 సార్లు జనవరిలో ఒకసారి, ఆంధ్రాష్ట్ర ఒకసారి జాతీయ జెండాలు ఎగురవేయాలి చేస్తామండి.
1: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తిరంగా చైర్మన్ విశాల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహిస్తున్నారు. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబుతో పాటు బీజేపీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడు అరిగేల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్ నర్సింగ్ కళాశాలలో జరిగిన మరొక కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారిని బాలమణి హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట మంత్రివర్గ సమాపేశం ఈరోజు రాష్ట సచివాలయంలో జరుగుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను బై నంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 50 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం ప్రసారమవుతుంది.

తమ కళల కథన భేరితో విప్లవాగ్ని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 మెగాహెడ్స్ పై.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. షోటం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షోటం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి, ఇంకా అన్నిదా ఏమి కూడా టైప్ చేయకుండా పంపించండి. షోటం కార్యక్రమానికి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే శ్రోతలందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్ తెలుపుతున్నాము. మరి షోటైం కార్యక్రమంలో ప్రశ్న వచ్చేస్తుంది, సరిగ్గా వినండి. కోన్ సే కేలెంగే హోలీ గర్ వతన్ ముష్కిల్ మెయిన్ హై. మరొకసారి, కోన్ సే కేలెంగే హోలీ గర్ వతన్ ముష్కిల్ మెయిన్ హై. ఈ నినాదం ఇచ్చిన జాతీయోద్యమ స్వాతంత్ర్య సమరయోధులు ఎవరు? మీకు కనుక తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న పాట బాయ్స్ సినిమా కోసం కార్తీక్ చిత్ర శివరామన్ పాడింది. గీత రచన ఏఎం రత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్. మనం వేసినటువంటి ప్రశ్న, మరి మరొకసారి ప్రశ్నను గుర్తు చేస్తాను, కౌన్ సే ఖేలింగే హోలీ గర్ వతన్ ముష్కిల్ మెయిన్ హై అనే నినాదం ఇచ్చిన జాతీయోద్యమ నాయకులు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం అయితే, సమాధానాలు పంపిన వాళ్ళు చాలా చాలా మంది షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, వారందరూ కూడా ఆన్సర్ పంపించారు, కానీ కొంతమంది మాత్రమే సరైన సమాధానం పంపించారు. దాదాపు 100 మంది షోలో పార్టిసిపేట్ చేస్తే మరి ఒక కొంతమంది మాత్రమే సరైన సమాధానం పంపిన వాళ్ళు అరుణ, పద్మనాభం, మల్కాజ్గిరి, హైదరాబాద్, హార్టీ కంగ్రాచులేషన్. అలాగే మేడిపల్లి నుంచి శ్రీకాంత్, శ్రీతేజ కూడా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్ అండి. తర్వాత సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. తర్వాత డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, వీరు ఫిర్జాద్ కూడా, శ్రీనివాస్, బలరామ్, సరోజ, నిఖిల్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరొక శ్రోత బాలకృష్ణ నర్సంపేట నుంచి కూడా సరైన సమాధానం పంపించారు. వీరందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 MHz. చాలా మంది చాలా ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తూ మరి సరైన సమాధానాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి కొన్ని కొన్నిసార్లు తొందరగా మనకు ఆన్సర్ దొరకదు. మరొక శ్రోత కూడా పంపించారు, పద్మావతి, శిల్ప, ప్రసాద్, రేఖ, నాయక్, చంచల్ కూడా హైదరాబాద్ నుంచి. సో వీరందరికీ కూడా కంగ్రాచులేషన్ చెబుతోంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ప్రశ్న అయిపోయేలో అంటే మీన పాట అయిపోయేలోపు మీ సమాధానం పంపండి. చౌ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన నాట్యం? ఇది మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సమాధానం పంపండి. చౌ అనేది భారతదేశ ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం, నాట్యం, రాష్ట్రం పేరు చెప్తే సరిపోతుంది. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం. ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 MHz. తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: రాఘవన్ మూవీ కోసం కార్తీక్ నకుల్ క్రిష్ పాడిన వేటూరు గీతం అది. సంగీతం హ్యారీ జయరాజ్. మనం వింటున్నాం షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, చౌ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన నాట్యం అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది శ్రోతలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ తమ ఆన్సర్స్ ను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా మంది కూడా సరైన సమాధానం పంపించారు. వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాం. గుండు అంబదాస్ అమర్పేట నుంచి, చిలక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ జిల్లా నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, కనకరావుపేట నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి, అరుణ రాజేందర్ ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి, ధనరాజ్ సునీత వీరు వనస్థలిపురం నుంచి, మహేశ్వరి మురళి, పులిపాటి వెంకటేశం మహబూబ్ నగర్ నుంచి, అనుముల మోహన్ బసుభద్ర నాగ్పూర్ మహారాష్ట్ర, నాగభూషణ్ రావు, మురహరి ఎం మురహరి యశోద వీరి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, సులోచన కరీంనగర్ నుండి, గంగాధర శ్రీనివాస్ విలాస్ సాగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, బూదాన్ పొచ్చంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి శ్రీను వారి కుటుంబ సభ్యులు, పావని బోరబండ నుంచి అరుణ పద్మనాభం మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, సిరికొండ నుండి తాళ్లగీత రాజలింగం వృషాలి, శేరిలింగంపల్లి హైదరాబాద్ నల్గండ్ల బీహెచ్ఎల్ ఓల్డ్ ఎంఐజీ కాల్ నుంచి పానగంటి రవి గౌడ్ వారి కుటుంబ సభ్యులు, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, సేర్ల వెంకటేశం సోగున రాంప్రసాద్ రామచరణ్ వీరు గజ్వేల్ నుంచి, నార్కట్పల్లి నుంచి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత శ్రీనివాస్, చింత శ్రీనివాస్ షాపల్లి విలేజ్ నుండి, పంతాడి శ్రీనివాసరావు మోరిపల్లి నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, అప్పలరాజు పెడన, బాలకృష్ణ నర్సంపేట్ వరంగల్, ఎం నరేష్ రోజా ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుండి, దోర్నాల బాలరాజ్ హైదరాబాద్, కాకతీయ పాషా వరంగల్, డబ్బుసీట్ లైన్ బెల్లంపల్లి నుంచి వెంకన్న, మీరా సాయిలు, దస్తగిరి సంధ్యా ప్రతుటు కడప జిల్లా నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, భోగ మార్కండే అనిత బుధన్ పోచంపల్లి, స్రవంతి సుశీల్ చింతల్ హైదరాబాద్ నుండి, చోడవరపు నాగేశ్వరరావు గీతనగర్ హైదరాబాద్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుండి వారు, ఆడేపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, సూర్యశ్రీ డివి కౌకూర్ నుండి, మణిపూర్ ఎంఎస్ఆర్సి మూర్తి సైనిక్పూర్ నుంచి, కుంట విజయలక్ష్మి ఆదిలాబాద్ నుండి వీరందరూ కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం పంపించిన వారందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ ఒరిస్సా. ఇది జార్ఖండ్ రాష్ట్రానికి పంపించిన వారు. ఇది సరైన సమాధానం. అయితే ఇందాక కూడా మనం ఒక ప్రశ్న వేశాము, కూన్సే ఖేలింగే హోలీ కర్ వతన్ ముష్కిల్ మెయిన్ హై, ఈ నినాదం ఇచ్చిన వారు ఎవరు అని సరైన సమాధానం పంపించారు అష్ఫాకుల్లా ఖాన్ అనమాట. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, అత్యధిక జీవ వైవిధ్యం గల భూమి ఏది? అత్యధిక జీవ వైవిధ్యం గల భూమి ఏది? దీని కనుక మీకు ఆన్సర్ తెలిసే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలిపోదాం. ముందుగా ఒక ప్రోమో విందాం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండీ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు మన శ్రోతలు చాలా

సహంగా చాలా సంతోషంతో మా ఆన్సర్ రైట్ అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇస్తున్నారు. అయితే మేము అడిగినటువంటి ప్రశ్న ఇందాక, అత్యధిక జీవ వైవిధ్యం గల భూమి ఏది అని మనం ప్రశ్న వేశాం. అయితే మన శ్రోతలు మాత్రం అంటే ఇలాంటి కొంచెం చాలా జాగ్రత్తగా ప్రశ్నలు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా దాని మీద కొంచెం కూలంకుషంగా ఆలోచించాలి. కారణం ఏంటంటే మనం భూమి అడుగుతున్నామా, దేశం అడుగుతున్నామా, ప్రాంతం అడుగుతున్నామా అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఇక్కడ భూమి అని అడిగాము. అయితే ఏ దేశం ఏంటి అని చెప్పేసి మనం అడిగితే దేశాల పేర్లు పెట్టవచ్చు, పంపవచ్చు. చాలామంది శ్రోతలు దేశాల పేర్లు పంపించారనమాట. అయితే సరి అయిన సమాధానం, మేము అడిగినటువంటి ప్రశ్నకు సరి అయిన సమాధానం మాత్రం ఎవరూ పంపలేదు. వీరు పంపినటువంటి దాంట్లో కూడా జీవ వైవిధ్యానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశాల పేర్లు వాళ్ళు పంపించారు, కానీ ఏ ప్రాంతం ఏ భూమి అని నేను అడిగాను, ఆ భూమి గురించి మాత్రమే చెప్పాలి. ఎందుకంటే మనకు శీతల భూములు, ఉష్ణమండల భూములు, ఇలా ఇంకా రకరకాల భూములు ఉంటాయి కదా, అలా ఆ దానికి సంబంధించినటువంటి ప్రశ్న అనమాట. అయితే సరి అయిన సమాధానం ఏంటంటే అత్యధిక జీవ వైవిధ్యం గల భూమి ఏది అంటే ఉష్ణమండల ప్రాంతం. ఎక్కడెక్కడైతే ఉష్ణమండల ప్రాంతాలు ఉంటాయో అక్కడ అత్యధిక జీవ వైవిధ్యం ఉంటుందన్నమాట. శీతల ప్రాంతాలు, తర్వాత మధ్యస్థ ప్రాంతాలు, తర్వాత వర్షాధార ప్రాంతాలు, తర్వాత చాలా ఎక్కువ అది ఇది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి ప్రాంతాలు కూడా ఉంటాయి. సో అలా అనమాట. ఇది సరైన సమాధానం ఏంటంటే ఉష్ణమండల ప్రాంతం అనేది సరైన సమాధానం. ఇది ఇంతమంది శ్రోతల్లో అంటే చాలా మంది, నేను ఫిగర్ చెప్పడం కరెక్ట్ కాదు, చాలా మంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, వారందరికీ థ్యాంక్స్. కానీ ఎవరు కూడా ఆన్సర్ సరైన సమాధానం పంపించలేదు. దిస్ ఆన్సర్ క్రెడిట్ గోస్ టు వివిత్ భారతి, ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ కు చెందుతుంది. మరి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఇది ఈ ప్రశ్నకు సమాధానం మీకందరికీ తెలుసు అనుకుంటా. మరి ప్రశ్న వచ్చే ముందు చిన్న ప్రమో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. ప్రశ్న వచ్చేస్తుంది, స్వాతంత్ర్యానికి ముందు బ్లాక్ వాటర్ అని ఏ భారత భూభాగాన్ని పిలిచేవారు? స్వాతంత్ర్యానికి ముందు బ్లాక్ వాటర్ అని ఏ భారత భూభాగాన్ని పిలిచేవారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సప్ చేయండి. పాట అయిపోయేలోపు మీరు వింటున్న పాట వాస్ చిత్రం నుంచి, కేకే సొనలత బృందం పాడిందే.

0: శ్రోతల కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, స్వాతంత్ర్యానికి ముందు బ్లాక్ వాటర్ అని భారతదేశ భూభాగాన్ని పిలిచేవారు అని మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానంగా చాలా మంది శ్రోతలు మనం సమాధానం చేశారు. నిజంగా ఇంత ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెబుతోంది ఎఫ్ఎం విత్ భారతి. ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్, సునీత, మహాలక్ష్మి యాప్రల్ నుంచి కూడా, శేరిలింగంపల్లి, హైదరాబాద్, నల్గొండ బీహెచ్ఎల్, ఓల్డ్ ఎంఐజీ కాలనీ, పానగంటి, రవి, గౌడు, పెండ్యాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ, ఏలుగల నుండి వీరు, ఆడపి సంతోష్ కుమార్, కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, భూమిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి, బోరబండ నుండి భూమిడి పావని, వీరు సులోచన కరీంనగర్ నుంచి, వీరు బాలకృష్ణ నర్సంపేట్, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, మురహరి యశోద, వేకిలీ బజార్ నిజామాబాద్ జిల్లా నుండి, వెంకన్న డబ్బుసేట్ బెల్లంపల్లి నుండి, రైట్ ఆన్సర్ భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుండి, పంతాడి శ్రీనివాసరావు మోరిపురం నుండి, సియా హయశ్రీ వీరు, అషియా పాషా మోహన్ యాదాద్రి వరంగల్ నుండి, గుండూరు రాజు చౌటుపల్లి నుండి, చోడవరపు లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత మహాద్యుతి వారి కుటుంబ సభ్యులు, తర్వాత పాలెం పోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి కూడా వీరు సమాధానం పంపించారు. నార్కెట్పల్లి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, హైదరాబాద్ నుంచి జనార్దన్, సేర్ల వెంకటేశం, గజ్వల్ నుంచి సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, వీరు ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల వారి కుటుంబ సభ్యులు, చిలక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి, తర్వాత సుసర్ల సురేష్ వీరు, వీరు సురేష్ నేరడమెట్ నుంచి, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుండి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచార్య, కృష్ణమ్మ ఇంకా వారి మిత్రులు, చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు వారి, కస్తూరి రాముడు లక్ష్మణుడు వారి మిత్రబృందం, మరొక శ్రోత కనకరావు పెడన నుంచి కూడా ఇంకా చాలా మంది శ్రోతలు రైట్ ఆన్సర్ ఇస్తున్నారు. కీర్తి రాజకుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి, వీరు శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. మోహన్ సుభద్ర మొండరాయి గ్రామం నుంచి, దోర్నాల బాలరాజ్ వనస్థలిపురం నుంచి, పి నాగభూషణ్ రావు నాగపూర్ మహారాష్ట్ర నుండి, గంగాధర శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల బోయినపల్లి గ్రామం విలాసాగర్ గ్రామం నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, జాప భూమేశ్వర్ ఇంకా వీరందరూ కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం విత్ భారతి. సరైన సమాధానం అండమాన్ నికోబార్ దీవులన్నమాట. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం. స్టూడియో క్లాక్ లో 2 గంటలైంది. వార్తలు విందాం. మిడే న్యూస్.
1: Partition Horrors Remembrance Day being observed today. Prime Minister, Home Minister and Defence Minister pay homage to all those who lost their lives during partition. India dispatches first tranche of 20 metric ton relief supplies to Colombia to support ongoing post-earthquake recovery efforts. And alert issued for very heavy rainfall over Chhattisgarh, East Madhya Pradesh, Himachal Pradesh, Jharkhand, Uttar Pradesh and Uttarakhand today. President Draupadi Murmu will address the nation today on the eve of the 80th Independence Day. The President's address will be broadcast at 7 p.m. on the entire national network of Akashvani. It will also be telecast on all channels of Doordarshan in Hindi, followed by the English version. The telecast of the address in Hindi and English on Doordarshan will be followed by its broadcast in regional languages on the regional channels of Doordarshan. Akashvani will broadcast the regional language versions of the address at 9:30 p.m. on its respective regional networks. The nation will celebrate the 80th Independence Day tomorrow. Prime Minister Narendra Modi will lead the celebrations from the iconic Red Fort in Delhi. Flower petals will be showered at the venue by 2 Mi-17 helicopters of the Indian Air Force. Unfurling of the national flag will be synchronized with a 21-gun salute. After the showering of flower petals, the Prime Minister will address the nation from the ramparts of the Red Fort. More from our correspondent.
2: The grand event is set to commemorate 150 years of the enduring legacy of the national song Vande Mataram and celebrate the energy, aspirations and pivotal contribution of Yuva Shakti in driving India's journey towards Viksit Bharat by 2047. For the first time, Vande Mataram will be rendered during the celebrations at Red Fort. The cadets of National Cadet Corps and My Bharat volunteers will sing the national song Vande Mataram followed by the national anthem. A total of 2,500 cadets of Army, Navy and Air Force and My Bharat volunteers will participate in the celebration. Around 5,000 special guests from different walks of life have been invited to witness the celebrations at Red Fort. These include artisans under PM Vishwakarma scheme, women entrepreneurs under PM Mudra Yojana, street vendors under PM Swanidhi and taxi drivers of Bharat Taxi. Delhi police has also made elaborate security arrangements in the national capital. Around 15,000 security personnel from various agencies have been deployed. 1,000 CCTV cameras have also been installed at the Red Fort. To promote patriotic fervor among citizens and celebrate Independence Day, a number of band performances are being held at 343 prominent locations across the country. With Dipendra, Anand Kumar, Akashwani News, Delhi.
1: The government has invited 100 beneficiaries of PM Vishwakarma from the Delhi NCR region as special guests to witness the 80th Independence Day ceremony at the Red Fort in Delhi. The Ministry of Micro, Small and Medium Enterprises informed that the beneficiaries will also be presented with souvenirs as a token of recognition and appreciation, followed by an interaction with officials of the Ministry of MSME today. 21 officials of the Central Bureau of Investigation, CBI, have been honoured with President's Medal for Distinguished Service and Medal for Meritorious Service on the occasion of Independence Day 2026. President's Medal for Distinguished Service has been awarded to 6 officials. These include Shobha Datta, Assistant Inspector General of Police, Manoj Banerjee, Additional Superintendent of Police, Gini Rana, Additional Superintendent of Police, and Sanjay Kumar Samal, Deputy Superintendent of Police.

2006లో ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, మణిశర్మ సంగీత దర్శకత్వంలో వీరిద్దరి జోడీలో వచ్చినటువంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మహేష్ బాబు మైల్ స్టోన్ మూవీ పోకిర్లు సుచిత్రతో పాడించిన పాటలన్నీ కేక పుట్టించాయి. అలా సుచిత్ర కెరీర్ ఒక్కసారిగా చాలా రేంజ్లోకి వెళ్లిపోయిందన్నమాట. ప్రతి పాట ఒక సెన్సేషనల్గా మారిపోవటం ఆమె కెరీర్కు ఒక మలుపుగా ఆ చిత్రం కలిసి వచ్చిందన్నమాట. ఆ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ను, సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసింది. ఆ సినిమాతో పాటుగా ఆమె కెరీర్ కూడా సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు అన్నమాట.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి. ఈరోజు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సుచిత్ర బర్త్డే సందర్భంగా ఆమె సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ షో ఇది. మహిళల శక్తి సామర్థ్యాలు, మహిళల యొక్క సాధికారిత కోసం మనం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట. మహిళలు సాధించిన విజయాలను, తర్వాత వారు చేసే సాధనలు, చేసినటువంటి కృషి, తర్వాత విభిన్న రంగాల్లో రాణిస్తున్నటువంటి ఇంతకుముందు గతంలో సాధించిన విజయాలను గురించి మనం ఈ షోలో మనం ప్రస్తావించుకుంటాం. అందులో భాగంగా ఈరోజు మరి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె గళం నుంచి వచ్చినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటివి, సెన్సేషనల్ సాంగ్స్ గా ఆమె గొంతు నుంచి వచ్చినటువంటి పాటలు వినే ప్రయత్నం చేస్తున్నాం. దృఢమైన ఆలోచనలే లక్ష్యానికి చేరువ చేస్తాయి. సాధన చేస్తే తప్పకుండా విజయం లభిస్తుందని నమ్మే సుచిత్ర విలక్షణమైనటువంటి స్వర విన్యాసంతో ట్రెండ్కు తగ్గట్టుగా పాటలు పాడి మోస్ట్ వాంటెడ్ సింగర్ గా రాణిస్తూ ఉన్నారన్నమాట. ఆ పోటీ ఉన్నా కూడా ప్రత్యేక శైలితో, సంగీత దర్శకుల ప్రోత్సాహంతో అఖండ విజయం సాధించిన సినిమాలకు పాటలు పాడే అవకాశాలను మరి అందుకున్నారు, సక్సెస్ అయ్యారు కూడా. మరి ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచం, పాత తరంలో ఉన్నటువంటి పోటీ ప్రపంచం వేరు. ఇప్పుడు సినిమాకి అభిరుచులు, ఆకాంక్షలు, అభిప్రాయాలు, తర్వాత అన్ని మారిపోతున్నాయన్నమాట. సో అయినా కూడా పాటలు పాడే అవకాశం పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా మరి ముందు నుంచి కూడా కెరీర్ మంచిగా గ్రాఫ్ అలా గ్రోత్ అవుతున్న సమయంలో దర్శకులు పూరి జగన్నాథ్ గారు, అలాగే సంగీత దర్శకులు మణి శర్మ గారు వీరిద్దరూ చాలా ప్రోత్సహించారు. మంచి మంచి పాటలు కూడా ఆమెకు ఇచ్చే ప్రయత్నం చేశారు. 2007లో చిరుత సినిమాలో ఆమె పాడిన పాట అందరినీ క్రాక్ తెప్పించిందనమాట. ఆ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చిరుత రామ్ చరణ్ కెరియర్ కు మొదటి సినిమా. అలాగే ఆ పాటలు అయితే సూపర్, ఎంత సెన్సేషన్ అందరికీ తెలిసిందే. ప్రతి పాట కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది.

సహనం, హుందాతనం, నిజాయితీ ఈ లక్షణాలంటే ఇష్టం ఉన్నటువంటి సుచిత్ర సినిమా పాటలు పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా యువతకు నచ్చే గొంతులు, యువతకు నచ్చే విధంగా చాలా శృంగార ప్రేమ రసాలను ఒలికిస్తూ పాడటం ఆమె గొంతులో ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత. అగ్రహీరోలందరికీ, హీరోయిన్లందరికీ, అగ్రహీరో హీరోలు కలిసి చేసిన సినిమాలన్నింటిలోనూ ఖచ్చితంగా ఒక పాటైనా ఉండేది అని నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి లెక్క అన్నమాట. ఇప్పుడు కూడా కెరీర్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, అడపదడప అవకాశాలు వస్తూనే ఉన్నాయి, కానీ అగ్రశ్రేణి వరకు వెళ్లారు, మరి చాలా ప్రముఖ గాయనిగా పేరు తెచ్చుకున్నారు, ఇంకా కూడా అవకాశాలు వస్తూనే ఉన్నాయి, పాడుతూనే ఉన్నారు. అంటే ట్రెండ్ మారుతూ ఉంది, ట్రెండ్ మారుతున్నా కూడా ఆ మార్పుకు తగ్గట్టుగా తన గొంతును మార్చేస్తూ దర్శకులకు, సంగీత దర్శకులకు ఎలా కావాలో ఆ విధంగా పాడటం ఆమె గొంతులో ఉన్నటువంటి గొప్ప లక్షణం అన్నమాట. గొప్ప గొప్ప సంగీత దర్శకులందరి దగ్గర కూడా పనిచేశారు. యువ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ అయితేనేమి, ఏఆర్ రెహమాన్ అయితేనేమి, మణిశర్మ, తర్వాత యువన్ శంకర్ రాజా, హ్యారిస్ జయరాజ్, ఇలా అందరి సంగీత దర్శకత్వంలో ఇంకా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే కొత్త కొత్త సంగీత దర్శకులు భీమ్స్ శిశిరులు మ్యూజిక్ కంపోజిషన్ లో కూడా ఆమె పాడుతూ ఉన్నారన్నమాట. ఆమె గొంతులో ఆ మాధుర్యం అనేది విలక్షణమైనటువంటి గాత్ర శుద్ధి, విలక్షణమైనటువంటి ఒక ప్రత్యేక వరవడి ఉండడం చేత అందరూ కూడా ఆమె పాటకు ముగ్ధులై స్టెప్పులు వేస్తున్నారు.

సింగింగ్ పరంగా సుచిత్ర కెరీర్ గ్రోత్ చాలా పైకి వెళ్లటానికి మూవీ దర్శకులతో పాటు సంగీత దర్శకులు కూడా కారణమే. మణిశర్మ సినిమాలలోని పాటలతో ఒక రేంజ్ పెరుస్తే సంగీత దర్శకులు తమన్ స్వరకల్పనలో పాడిన ఫ్యాంటాస్టిక్ అదిరిపోయే పాటలకు అందరు కూడా ఫిదా అయ్యారు. క్రేజీ సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. మహేష్ బాబు హిట్ మూవీ బిజినెస్ మ్యాన్ మూవీలో సుచిత్ర పాడిన సారస్తా రస్తారా అనే పాటకు అందరు కూడా ముగ్ధులయ్యారు. చాలా పేరు వచ్చిందనమాట ఆ పాటతో. ఆ పాటకు మరి ఉత్తమ గాయనిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే మరి మహేష్ బాబు సినిమాలు ఆ టైంలో వరుస హిట్ల మీద హిట్లు వస్తున్నటువంటి సమయంలో ఆ మూవీలో ఖచ్చితంగా ఒక పాటైనా సుచిత్రతో పాడించాలనే రేంజ్ లో ఆమె రాణించారనమాట. రాణిస్తూ ఉన్నారు కూడా. మరి అంత గొప్ప సింగర్ సుచిత్ర గారు.

ప్రస్తుతం ఫామ్లో ఉన్న అగ్ర హీరోలందరి సినిమాల్లో ఆమె పాటలు పాడారు. డబ్బింగ్ కళాకారిణిగా, నటిగా, గాయనిగా, స్టోరీ రైటర్గా విభిన్న షేడ్స్లో తన ప్రతిభను చాటుతూ ఉన్నారు సుచిత్ర. అన్ని భాషల్లో కలిపి దాదాపు ప్రస్తుతం 150 సినిమాలకు పైగానే ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ పాడుతూ తనకంటూ డిఫరెంట్ స్టైల్తో దూసుకెళ్తున్నారు సింగర్. అంటే ఒకప్పటి సింగిల్ కార్డ్ కాదు మరి ఈ ప్రస్తుతము సినిమాకు కొత్తదనం, కొత్త గొంతు, కొత్త వింతను కోరుకుంటున్నారు పాటల పరంగా. సినిమా వాళ్ళు కూడా ప్రేక్షకుడి నాడి అభిరుచికి తగ్గట్టుగా సింగర్స్ ను ఎంచుకుంటున్నారు. అయినప్పటికీ గాయని సుచిత్ర తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరిన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడాలని కోరుకుంటూ సింగర్ సుచిత్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 53 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు, అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో సాయంత్రం కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టే ట్యూన్ ఎఫ్ఎం వివిధ భారతి.
1: आप सुन रहे हैं विविध भारती.
2: सखियों के दिल की जुबान. हेलो सहेली.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ శ్రోతలందరికీ నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ని. ఇప్పటిదాకా అంటే పొద్దుగల 10:00 నుంచి పగటికి 3:00 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, ఇక పగటికి 3:00 నుంచి పొద్దుమట 5:00 దాకా అంటే ఇప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ఉన్నారు కదా. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమాల్ని 100.2 మెగాహెట్స్ ఎఫ్ఎం పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై వినొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట వినుండ్రి కార్యక్రమం మొదలవుతుంది. 5:30 కథిందాం. పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ముసల్ది చెప్పిన 3 పనులు కథ, తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి అపాయంలో ఉపాయం ఈ కథలు ప్రసారమవుతాయి. పొద్దుమట్టు 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో సోనాలకు చెందిన కె అనురాధ పాడిన భక్తి దేశభక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఇసుంటి ఎన్నో తీర కార్యక్రమాలు రాత్రి 11:00 ట్యూన్ చేసి ఉంచుండ్రి 100.2 ఎఫ్ఎం. ఇంకా ఇయాల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుమట్టు 6:05 నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ సమయం 5:01 దాటి 50 సెకండ్లు. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, మీ మాటలు మీకోసం పాటలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు నచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. ముందుగానైతే RRR చిత్రం నుంచి ఈ గీతం.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెకి తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిన్న మీరు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ నుంచి విలాస్ లైన్లో ఉన్నారు. మరి వీరు వ్యవసాయం చేస్తారు, వారితో ముచ్చట పెడదాం. హలో, నమస్తే విలాస్ గారు. ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఎట్లా ఉన్నాయి వర్షాలు? మంచిగా ఉన్నాయా? మరి మంచిగా ఉన్నాయా పంటలు మీ? ఏమేమి వేసిండ్రు మీ చేనులో ఇప్పుడు? మంచిగా ఉన్నాయా? మంచి దశలో ఉన్నాయా ఇప్పుడు? అంటే కలుపు బిల్పు అంతా తీసి మంచిగా సాఫ్ చేసిండ్రా? మీరు ఎంతవరకు చదువుకున్నారు విలాస్ గారు అప్పుడు? ఇంటర్ చేసిండ్రా? మీకు 15 ఆగస్ట్ అంటే ఏం గుర్తు వచ్చేది? అంటే ఎట్లా ఒక రోజు ముందు ఎట్లా సిద్ధమయ్యేవారు మీరు?
1: అప్పుడు ఒక రోజు ముందు బట్టలు
0: ఒక రోజు ముందే వచ్చేస్తుండే. ఇంత రోడ్డు సౌకర్యాలు లేకుండే అప్పుడు?
1: లేకుండే అప్పుడు, ఎందుకంటే
0: అవును
1: ఒక రోజు ముందు వర్షాలు ఎక్కువ.
0: అవును, చాలా వర్షాలు ఉంటుండే.
1: ఇప్పుడు వర్షాలు
0: మీది ఏ సంవత్సరంలో 10వ తరగతి పూర్తయింది? ఏ సంవత్సరంలో 10వ తరగతి పూర్తయింది?
1: 98.
0: చాలా చాలా రోజులైంది. మరి
1: అవును సార్,
0: మంచిది విలాస్ గారు ఆనాటి జ్ఞాపకాలని మీరు గుర్తు చేసుకున్నారు. ఏ పాట విందాం?
1: ఏదన్నా దేశభక్తి.
0: మంచిది, మీకోసం దేశభక్తి గీతాన్ని ఇస్తున్నాం. ఈ పాట వెలుగు నీడలు సినిమాలోనిది.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు మాట చెప్పుండ్రి పాట వినుండ్రి. ఈ కార్యక్రమానికి మేలుసుగా ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు నచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా కోరిన గీతాన్ని విందాం. ఈ ఉత్తరాన్ని జనకంపేట్ గ్రామం ఎడపల్లి మండలం నుంచి పంపించారు, నిజామాబాద్ జిల్లా నుంచి చిలుక నారాయణ గారు. వీరు సీతారాములు చిత్రం నుంచి తొలి సంధ్య వేళలో అంటూ సాకే గీతాన్ని వినిపించమంటున్నారు. మరి నారాయణతో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనసూయ, యమున. శ్రోతలు మీరు కూడా ఇట్లా ఉత్తరం ద్వారా పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడైతే చిలుక నారాయణ ఉత్తరం ద్వారా కోరిన ఈ గీతం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి. మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ ఖానాపూర్ నుంచి దివ్య ఫోన్ లైన్ ఉంది. మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే దివ్య గారు. హలో, నమస్తే, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? హలో హలో
1: హలో
0: దివ్య గారు, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మేము సుఖం, మంచిగా ఉన్నాం. మరి ఎట్లా 15 ఆగస్ట్ అంటే మీకేం గుర్తుకు వస్తుంది? హలో, అమ్మ మీరు రేడియోకు దూరం రండి, అంటే రేడియోకు దూరం దగ్గర ఉన్నట్టున్నారు, దూరం రండి.
1: ఓకే సార్.
0: ఎట్లా సిద్ధమయ్యేవారు మీరు, అంటే రేపటి కోసం? ఇంకా దూరం రండి అమ్మ, మొత్తం రండి, మొత్తం దూరం రండి రేడియోకు, మొత్తం దూరం రండి. రీసౌండ్ వస్తున్నది, లౌడ్ స్పీకర్ ఆఫ్ చేయండి లేకుండి. హలో
1: హలో సార్,
0: చెప్పండి అమ్మ, ఎట్లా మీరు? వాయిస్ చక్కగా వినిపిస్తలేదమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడైతే మీరు కోరిన పాటనైతే వినిపిస్తున్నాం, వినండి మరి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరు మాట చెప్పుండ్రి పాటి నుండ్రి మాట చెప్పుండ్రి పాటి నుండ్రి

కార్యక్రమంలో ఆఖరిగా విందాం అమెరికా అబ్బాయి చిత్రం నుంచి ఈ గీతం. ఐరన్ లోపమున్న వాళ్ళు, ఐరన్ కావాలనుకునేవారు రోజూ ఒక కప్పు ఖర్జూరాలను తినవచ్చు. దీంతో సుమారుగా 1 మిల్లీగ్రాముల ఐరన్ మనకు లభిస్తుంది. పాలకూరలో 3.6 మిల్లీగ్రాములు, కిడ్నీ బీన్స్లో 3.2 మిల్లీగ్రాములు, గుమ్మడి విత్తనాల్లో 8.8 మిల్లీగ్రాములు, నువ్వుల్లో 14.6 మిల్లీగ్రాముల మేర ఐరన్ మనకు లభిస్తుంది. మీ సౌకర్యాన్ని బట్టి, అందుబాటులో ఉన్న పదార్థాలని బట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆహార పదార్థాలని తీసుకోండి, ఐరన్ లోపం నుంచి బయటపడండి. ఇప్పుడైతే అమెరికా అబ్బాయి చిత్రం నుంచి ఈ గీతం.

ఇది ఇలాంటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. ఈ కార్యక్రమం నిత్య పొద్దుమట్టు 5 నుంచి 5:30 దాకుంటుంది. ఇక ఇప్పుడు ఫోన్ గలనోళ్ళు ఫోన్ చేయనోళ్ళు రాత్రి 8:10 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయండి. ముచ్చట్లు చెప్పుండ్రి, మీకు నచ్చిన పాటలు ఇండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ సమయం 5:30 దాటి 56 సెకండ్లు. ఇప్పుడు కతిందా, పిల్లల కోసం గమ్మత్ గమ్మత్ కథలు, నీతి కథలు, హాస్య కథలు, పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలు నినిపించే కార్యక్రమం ఈ కతిందాం కార్యక్రమం. ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఇవాళ్టి కార్యక్రమంలో ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి ముసల్ది చెప్పిన 3 పనులు కథ, తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి అపాయంలో ఉపాయం ఈ కథలు ప్రసారమవుతాయి. ముందుగా విందాం ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి ముసల్ది చెప్పిన 3 పనులు కథ, రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తున్నారు ఈ వరలక్ష్మి.

0: మీద దిగాలుగా కూర్చొని ఉంటాయి. అక్కడి వాతావరణం ఏదో కోల్పోయినట్టుగా కనబడుతుంది. ఆ తెలివిగల ఆనందుడు అప్పటికే గ్రహించేస్తాడు ఏదో ఇక్కడ తేడా ఉందని. అతని అనుమానం నిజమైతది. ఆ గుడిసెలోని ముసల్దానికి మాయలు మంత్రాలు బాగా తెలుసు. ఆ గుడిసెకచ్చిన బాటసారులకు అమాయకులకు మూడు అతి కష్టమైన పనులు చెప్తుండే. శయనాలు అందరినీ కుందేళ్ళు లేకుంటే శిలుక లెక్క మార్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గరున్న డబ్బులు నగలు మంచి మంచి బట్టలు అన్నింటినీ దొంగిలిచ్చేస్తుంది. ఆమె బారిన పడ్డ బాటసారులు ఆనందుడికి ఆ ఆవరణలు కనబడుతున్న చిలుకలు కుందేళ్ళు వాళ్ళందరినీ ఆమె చిలుకలు కుందేళ్ల లెక్క మార్చేసింది. ఆనందుడికి అప్పటికే అర్థమైపోయిందిగా. ఆనందుణ్ణి చూసి గుడిసెలకెళ్ళి ముసల్ది బయటకస్తది. ఆనందుడు ఆ గుడిసె దగ్గరకు వెళ్ళంగానే ముసల్ది అతనితో ఇట్లా అంటది, చూడు నీకు మూడు పనులు చెప్తా, సరిగ్గా చేశావా సరి ప్రాణాలతో వదిలేస్తా, లేకుంటే నువ్వు కూడా ఇక్కడ చిలుకలు కుందేలలో ఒక్కడిగా మారిపోతావు అని అంటది. సరే ఏం పనులు చెప్తావో చెప్పు అంటాడు ఆనందుడు ధైర్యంగా. ముసల్ది తన గుడిసె ఎదురుంగున్న ఒక ఈత పొద చూపించి, ఇగో ఈ ఈత పొదని గోనె సంచిలో పెట్టు అంటది. పెద్ద గోనె సంచినిచ్చి, సరే పెడతా, రెండో పనేమి అని అడుగుతాడు నిబ్బరంగా ఆనందుడు. ఆ తర్వాత ఈ కుండని దేనితో అయినా నింపు, కాని కుండ బరువు మాత్రం విరగద్దు అంటది ముసల్ది. ఓ అలాగే, మరి మూడో పనేంటట అంటాడు ఆనందుడు. ముసల్దానికి బాగా కోపమొస్తది. చెప్పిందైతే చేస్తలేడు గాని ఇంకా ఏమి అని అడుగుతున్నాడు అనుకుంటది. ముందు చెప్పిన రెండు పనులు చేయరా బడవా, తరువాత మూడో పని చెప్తా అంటది విసుగ్గా. వెంటనే ఆనందుడు ముసల్దాన్ దగ్గర ఒక గోనె సంచి తీసుకొని ఈత పొద దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరున్న అగ్గిపెట్టని తీసుకొని ఆ పొదని కాలబెడతాడు. అదంతా బూడిదిగా మారుతుంది. ఏమున్నది, ఆ బూడిదని తీసుకొచ్చి సంచిలో ఎత్తుతాడు. తర్వాత ముసల్దాన్ దగ్గరకొచ్చి, చూడవే ముసల్దానా, నువ్వు అడిగినట్టే ఆ పొదని ఇగో ఈ గోనె సంచిలో పెట్టేసిన అని అంటాడు. ఈసారి ముసల్దిచ్చిన కుండను తీసుకొని కాసేపు అటూ ఇటూ గాలిలా ఆ కుండను తిప్పుతాడు. ఇదిగో నువ్వు కోరినట్టే నీ కుండను నింపించిన, బరువు కూడా వెరగలేదు అని ముసల్దాన్ చేతికిస్తాడు. ఇందులో ఏమీ లేదు, నువ్వేం నింపావు నీ బొందా అందిడుతుంది ముసల్ది. దాంట్లా గాలిని నింపినా అదెవరికైనా కనబడతదా పిచ్చి మొహందానా అంటాడు ఆనందుడు. ఇలా కాదు, నాకు కనిపించేలా ఏదైనా కుండలో నింపు, ఇదే నీ మూడో పని అంటది ముసల్ది. అలాగే దాందేముంది అనుకుంటా ఆనందుడు గబగబా గుడిసెలోకి వెళ్ళి ముసల్ది వడుకునే పరుపుని చింపి కొన్ని దూది ఉండలు బయటకు వాటుకొస్తాడు. ముసల్ది లబలబలాడుతది. అతన్ను పట్టించుకొని వట్టించుకోడు. అయ్యో అయ్యో ఏదిరా నువ్వు చేస్తున్నావు, నా వండుకునే పరుపుని అంతా చింపేస్తివి, ఏం చేస్తున్నావురా అనంటది. అయినా సరే ఆనందుడు అస్సలు పట్టించుకోడు. రెండు మూడు దూదుండల్ని కుండలేసి ఒక అగ్గిపుల్ల గీసి అందులో వాడేస్తాడు. కుండ పొగతోని నిండిపోతుంది. చూసావా ముసలి, కుండ పొగతో నిండిపోయింది, బరువు కూడా వెరగలేదు, కొంచెంసేపు అయినాక వెలుగుతోను కూడా నిండిపోతుంది, అప్పటికీ బరువు వెరగదు అంటాడు ఆనందుడు నవ్వుకుంటా. ఆనందుడు తెలివికి సంతోషించి ముసల్ది అతన్ని ఏమైనా వరం కోరుకో అని అడుగుతుంది. నాకేం అక్కర్లేదు, నువ్వు ఇప్పటిదాకా కుందేళ్ళు శిల్కలుగా మార్చిన అమాయకులందరినీ తిరిగి మనుషుల్ని చెయ్యు అని అంటాడు. అతని మంచితనానికి మెచ్చి ఆమె ఆ బాటసారులందరినీ తిరిగి మనుషులుగా మార్చేస్తుంది. గంతేకాదు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు బట్టలు విలువైన వస్తువులు అన్నిటినీ గుడిచ్చేసి అలాని ఇంటికి పంపించేస్తుంది. ఇంతల్నే ఆనందుణ్ణి ఎదుక్కుంటా అలా కుటుంబం వస్తుంది. ఇక వాళ్ళందరు కలిసి చక్కగా రాజ్యానికి చేరుకుంటారు.
1: ఇప్పటిదాకా ఎగిరే కప్పలు.

0: నడిచే పాములు కథల సంపుటి నుండి ముసల్ది చెప్పిన మూడు పనులు కథిన్నరు రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపించారు ఈ వరలక్ష్మి. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ కథనే కాదు, పిల్లల కోసం ఎన్నో కథలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీ పిల్లలకు వినిపించండి, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఒండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కథిందాం కార్యక్రమంలో ఇప్పుడు స్నేహితులు కథల సంపుటి నుండి అపాయంలో ఉపాయం కథింటారు రచన కన్నెకంటి అనసూయ. ఈ కథను వినిపిస్తున్నారు వి సంధ్యాలీల.
1: ఒక రైతింట్లనే ఉన్న ఒక కన్నంలా ఒక ఎలుక 4 పిల్లల్ని పెడుతుంది. అవి కొంచెం పెద్దగై తిండి కోసం బయటకి వెళ్తున్నయాల్లా అవన్నిటినీ దగ్గరికి పిలుచుకుంటది తల్లెలుక. అవన్నీ అమ్మ ఏం చెప్తదా అని తల్లెలుక చుట్టూ చేరి తల్లికాయే చూసుకుంటుంటాయి. అప్పుడు తల్లెలుక అంటది తన పిలగన్లతోటి, ఎలుకంటే పాములకు, గద్దలకు, మనుషులకు అందరికీ సులకననే. గందుకే మనం ఎక్కడ కనిపించినా తినేయాలనో సంపేయాలనో చూసుకుంటుంటారాళ్ళు. మీరు చిన్న పిలగండ్లవు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ఎట్లనో అప్పటి పరిస్థితుల్ని బట్టి మీరే నిర్ణయించుకోవాలా. ఇప్పటిదాకా అందరం కలిసే ఉన్నాం, రేపటి నుంచి ఓళ్ళెక్కడుంటామో ఎట్లుంటామో తెలియదు. గందుకని తెలివితోటి మసులుకోండ్రి, ఓళ్ళ కంట వడకుండ్రి, ముఖ్యంగా మనిషి కంట. అనుకుంటా ఎలుకలు కనిపించినప్పుడు మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడు, తమని పట్టుకుంటందుకు ఎసుంటి సాధనాలు ఉపయోగిస్తాడు, అవిటినుంచి ఎట్లా తప్పించుకోవాలా అని ఇసుంటి అన్నీ చెప్తది. నేను వివరించి మాత్రమే చెప్తా, చూస్తే మీకే తెలుస్తుంది. గందుకని జాగ్రత్తగా ఉండుకుంటా, కావలసిందల్లా తినుకుంటా, ఓళ్ళకు చిక్కకుంటా, ఒకయాళ చిక్కినసుగా మీ తెలివితేటలతోటి బయటపడుండ్రి. తోటెలుకల్ని రక్షించుకున్నందుకు మిగతా ప్రాణులకున్నంత సమయం మనకుండది. గద్దైతే షిడిమల కాళ్లతోటి దన్నుకొని పోతుంది, పామైతే ఉన్నట్టుండి ఒక్కురుకురికి మనల్ని అమాంతం మింగేస్తుంది. కానీ మనిషే కాస్తంత సమయం తీసుకుంటాడు. గందుకని తెలివిగా మసులుకొని 10 కాలాలు బ్రతికి మన వంశాన్ని అభివృద్ధి చేయుండ్రి అని చెప్తుంది. సరే అని తలూపుతాయి పిల్ల ఎలుకలన్నీ. అప్పట్నుంచి తెలివితోటి మసులుకుంటా, ఇతరుల నుంచి తమంతాము కాపాడుకుంటా హాయిగా బతుకుతూ ఉంటాయి. అయితే అనుకోకుండా ఒకనాడు రైతింట్లా తిండికని పోయి అతని కంట్ల పడుతుంది ఒక ఎలుక పిల్ల. దాన్ని చూడంగానే రైతు భయపడిపోతాడు. అమ్మా, ఇంటి నిండా ధాన్యం బస్తలున్నాయి, ఈ ఎలుక ఇంట్లోకొచ్చేసింది, దీన్ని ఇప్పుడు చంపేయాలా, లేదంటే బస్తాలన్నీ కొరికి పారేస్తుంది అనుకొని కట్టె పట్టుకొని ఎలుక కోసం ఇల్లంతా గాలించుడు సురియేస్తాడు. అది గమనించిన ఎలుక ప్రాణభయంతోటి మంచం కిందకు దూరుతుంది. ఎలుక మంచం కిందకు దూరుడు గమనించిన రైతు ఎలుకల బోన్ తెచ్చేటోళ్లకు మల్ల ఎలుక యాడికైన వెళ్ళిపోతుందేమో, దాన్ని పట్టుకునుడు కష్టమని మంచం పక్కకే కట్టె పట్టుకొని కూసోనుంటాడు. తన అక్కనే కూసోని ఉండేటోళ్లకు దానికి ఎట్టు ఓ రాకుండా అవుతుంది. మస్తు భయపడిపోతుంది ఎలుక. ఇక తన చచ్చుడు ఖాయమనుకుంటది అనుకొని ఒక్కసారి తల్లిని, తోబుట్టులను అందరినీ యాదిగేసుకుంటది. అప్పుడు తల్లి చెప్పిన సూక్తులు యాదికస్తాయి. దాంతోటి ఆన్నుంచి ఎట్లా తప్పించుకోవాలా అని చుట్టూ చూస్తుంది. ఎదురుగా మంచం అడుగుకు మస్తు బూజుగానస్తుంది దానికి. దానిని చూడంగానే ఎలుక మనసుల ఒక మంచి ఆలోచన వస్తుంది. ఆలోచన అచ్చుడే ఆలస్యం. కిందికి పైకి ఎగురుకుంటా ఆ బూజంతా తన ఒంటి మీద మొత్తం అంటుకుపోయేటట్టు అటూ ఇటూ తిరుగుతుంది. గట్ల తిరుగుడుతోటి ఎప్పటినుంచో ఉన్న బూజు దాని ఒళ్ళంతా అంటుకొని పోయి చూడతందుకు అదేదో వింత జంతువు లెక్క అనిపిస్తుంది. ఆ రూపంతోటే మెల్లగా పాము మెలికలు తిరుక్కుంటా రైతు ముందుకొచ్చేస్తుంది. అది గమనించిన రైతు ఎలుకను చూసి పామనుకోని

0: భ్రమపడి భయంతోటి పరుగుల్దీస్తాడు పెద్ద కట్టె కోసం. ఇదే అదననుకొని ఆన్నుంచి తప్పించుకొని బ్రతుకు జీవుడా అనుకుంటా బయటపడుతుంది ఎలుకపిల్ల.
1: ఇప్పటిదాకా స్నేహితులు కథల సంపుటి నుంచి అపాయంలో ఉపాయం కథిన్నారు. రచన కన్నెగంటి అనసూయ. ఈ కథను వినిపించారు బి సంధ్యాలీల. ఈ కథ సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండ్రి. ఇది ఏలటి కథిందాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. కథిందాం కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొచ్చామట్టు 5:30 ఉంటుంది. ఇక రేపటి కథిందాంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి కోతుల సాయం సూరయ్య వ్యవసాయం కథింటారు. తర్వాత మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి గుర్రం తెలివి ఈ కథలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 5:45 దాటి 48 సెకండ్లు. ఇప్పుడు శక్తి స్త్రీల కార్యక్రమం. ఇవాళ శక్తి కార్యక్రమంలో సోనాలకు చెందిన కె అనురాధ పాడిన భక్తి దేశభక్తి గీతాలు వింటారు. ముందుగల ఈ గీతం
1: శ్రీరామచంద్రుని పెళ్లి పాట. శ్రీరామచంద్రుడే పెళ్లి కుమారుడు.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక్తి కార్యక్రమంలో సొనాలకు చెందిన కె అనురాధ పాడిన భక్తి దేశభక్తి గీతాలు వింటున్నారు. ఇప్పుడు మరో గీతం.

ఇప్పటిదాక సోనాలకు చెందిన కె అనురాధ పాడిన భక్తి దేశభక్తి గీతాలు విన్నారు. ఇది ఏలటి శక్తి స్త్రీల కార్యక్రమం. శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్టు 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో వెదురు ఉత్పత్తులతో ఉపాధి ముడత శ్రీనివాస్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది జీ జ్యోతి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. వీటన్నిటి చిరునామా ఒక్కటే, అదే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. అట్లనే మేము ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలని యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. అక్కడికి వెళ్ళి కూడా ఇనొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ అన్ని పొందండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు సమయం 6:00 కావస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థనలో మాతృవందనం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. రేపొద్దుగల 7:00 భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీచే న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజుపై జరిగే జాతీయ పతాకావిష్కరణ, అనంతరం అక్కడి నుండి జాతినుద్దేశించి చేసే ప్రసంగం, ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ ప్రసంగం యొక్క తెలుగు అనువాదం రేపు రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక రేపు పొద్దుమట్టు 5:30 కథిందాం. పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి కోతుల సాయం, సూరయ్య వ్యవసాయం కథుంటుంది. రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథుంటుంది. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి. రేపొద్దుమట్టు 5:45 యువవాణి యోజనల కార్యక్రమంలో వెదురు ఉత్పత్తులతో ఉపాధి, ముడత శ్రీనివాస్తో ముచ్చటపెట్టింది జీ జ్యోతి. మన పురాణాలు కార్యక్రమంలో రేపొద్దుమట్టు 6:20 ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదీమ గ్రామానికి చెందిన పూండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ రెండో భాగం ఉంటుంది. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో తీగజాతి కూరగాయల్లో చీడపీడల యాజమాన్యం, ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట. తర్వాత రైతాంతరంగంలో కూరగాయల సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన బోజ్య గంగాధర్తో ముచ్చటింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 ఈ ఏడాది ఇన్వెస్ట్ తెలంగాణ ఇతివృత్తంతో ఘనంగా నిర్వహించాలని ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్ల పనులను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఈరోజు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది కంటే ఘనంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ ఇతివృత్తంతో సదస్సు నిర్వహించనున్నారు. రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. క్యూర్ పరిధిలోని ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రత్యేక పథకం అమలు చేయనున్నారు. సమావేశానంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరాలను వెల్లడించారు.
1: కొత్తవి పాతవి కలిపి 3,42,00,000 మందికి ఈనాడు రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఎవరైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే రేపు ఆగస్టు 15 నాడు ఆ జిల్లాల్లో జెండా ఆవిష్కరణకు వెళ్తున్నారో వారి ఆధ్వర్యంలో ఈ రేషన్ కార్డులు అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రి వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారు.
0: దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై బీజేపీ నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు ప్రతి భారతీయుడు చేతిలో జెండా పట్టుకుని తిరంగా యాత్రలో పాల్గొనాలని కోరారు. దేశాభివృద్దిని అడ్డుకునే దేశ వ్యతిరేక కుట్రలకు పాల్పడే శక్తులను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా జాతీయ జెండాను చేతబట్టి వేలాది మంది యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. యాత్రకు వచ్చిన వారిలో అత్యధికులు జంజీలే కనిపిస్తున్నారని, దేశ గౌరవాన్ని గుండెల్లో పెట్టుకుని వారు నడిచారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడు బాధ్యత అన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా భారతీయులంతా ఐక్యంగా దేశ సమగ్రత, భద్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు బీజేపీ తెలంగాణ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని కనకదుర్గా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు జాతీయ జెండాలతో తిరంగా యాత్రలో పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్ల పనులను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. పుష్కరాల కోసం ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఆకాశవాణి రాత్రి 9:30 రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పిసిసి అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అజారుద్దీన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, కెకేశవరావు హాజరయ్యారు. దేశ ఐక్యత, సమగ్రతల పరిరక్షణకు ప్రజలంతా కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉండాలని ఎంపీ డికే అరుణ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో మహబూబ్ నగర్ లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డికే అరుణ మాట్లాడుతూ,
2: రేపు 15 ఆగస్టు 80 సంవత్సరాలు మనం పూర్తి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇంటింటిపై భారతీయ జెండాను ఎగరవేసి దేశ సమగ్రతను చాటుతూ మన భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచాన్నంతా కూడా చాటుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క తిరంగా ర్యాలీలు జరుగుతా ఉన్నాయి.
0: తెలంగాణలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హనుమకొండ, హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి

0: జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు గ్రామాల్లో తిరంగా యాత్రల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో జరిగిన ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యకుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ,
1: గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి సంస్కృతి గాని భాష గాని వేరైనా గాని 140 కోట్ల మంది ప్రజలందరినీ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ తిరంగా మనల్ని కాపాడుతుంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 37 కోట్ల 50 లక్షలతో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ నాటికి ఆసుపత్రి నిర్మాణం పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదనే భయంతో ముఖ్యమంత్రి, మంత్రులు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణితో ఉన్నారని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈరోజు నిర్మల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలు, జిల్లా మండల పరిషత్లు, జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తోందన్నారు. రైతులు పంటల సాగు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎరువుల కొరత లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 11 గ్రామాల్లో భూభారతి భూముల రీసర్వే ప్రక్రియను రెవెన్యూ అధికారులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్, ఘట్కేసర్, కీసర మండలాల్లో 3 గ్రామాల చొప్పున, అలాగే మోడ్చింతలపల్లి, శామరిపేట మండలాల్లో ఒక్కో గ్రామంలో ఈ రీసర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0ను ఈ ఏడాది ఇన్వెస్ట్ తెలంగాణ ఇతివృత్తంతో ఘనంగా నిర్వహించాలని ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి జె కిషన్ రెడ్డి.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:20 దాటి 26 సెకండ్లు. గిరిపదం. ఆదివాసీలైన అడవి బిడ్డలైన గోండ్ కొలాం ప్రధాన్ తోటి అంధ్ నాయక్పోట్ బంజారా వంటి వారు వివిధ సందర్భాలలో పాడుకునే పాటలు వినిపించే కార్యక్రమం గిరిపదం. కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొచ్చామట్టు 6:20 ఉంటది. ఇవాళ్టి కార్యక్రమంలో భీంపూర్ మండలం గుబిడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డేమ్సా పాటలు 2వ భాగం, తర్వాత తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఈ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
4: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా గిరిపదం కార్యక్రమంలో ముందుగా భీంపూర్ మండలం గుబిడిపల్లి గ్రామానికి చెందిన పాత్రం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. భీంపూర్ మండలం గుబ్బడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డేమ్సా పాటలు 2వ భాగం వింటున్నారు. ఇప్పుడు మరో పాట.

0: ఇప్పటిదాక భీంపూర్ మండలం గుబిడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డేమ్సా పాటలు రెండో భాగం విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ పాటలే కాదు, ఆదివాసీలకు సంబంధించిన ఎన్నో కథాగానాలు, ముచ్చట్లు, పాటలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్.

0: ఎందుకు అనిపిస్తున్నావు? ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు గిరిపదం, ఆదివాసీల పాటలు నేర్పించే కార్యక్రమం. గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడిందాం తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాంబాస్లో పాడిన జువారింగ్ పాటలు 2వ భాగం. ముందుగా ఈ పాట.

ఇప్పటిదాకా తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాంబాస్లో పాడిన జువారింగ్ పాటలు రెండో భాగం విన్నారు. ఈ పాటలు సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినట్టు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది యాలటి గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఇక రేపు పొద్దుమట్టు 6:20 మన పురాణాలు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ రెండో భాగం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ సమయం 7 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది మూర్మ్ జాతినుద్దేశించి చేసే ప్రసంగం హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: On the eve of Independence Day, you were listening to Honorable President of India, Shrimati Draupadi Murmu's address to the nation.
1: स्वतंत्रता दिवस की पूर्व संध्या पर अभी आप भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू का राष्ट्र के नाम संदेश सुन रहे थे।
2: एमआरपी यानी अधिकतम खुदरा मूल्य से अधिक भुगतान ना करें। जागो ग्राहक जागो। उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: जब भी हेलमेट खरीदें या कोई इलेक्ट्रॉनिक सामान BIS ISI मार्क देखकर ही खरीदें, क्योंकि जान है तो जहान है। जागो ग्राहक जागो। उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: किसी भी उपभोक्ता शिकायत के लिए 1915 पर कॉल करें। जागो ग्राहक जागो। उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: ये प्रसारण आकाशवाणी के दिल्ली केंद्र से किया गया।
4: मेरे तवरकु भारत राष्ट्रपति गौरवनीयులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి విన్నారు. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం 9:30 ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని విందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండు. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో నెసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అన్న ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడప్పారావు గారు ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విభజన సమయాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాన్ని ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జాతిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింతగా బలపరిచిందని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని చెప్పారు. జాతీయ ప్రయోజనాలే విదేశాంగ విధానానికి పునాదని పేర్కొంటూ, శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శాలే భారత విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలని రాష్ట్రపతి చెప్పారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని, యునైటెడ్ నేషన్స్ వంటి బహుపాక్షిక సంస్థల్లో ప్రపంచ సమాజానికి సరైన ప్రాతినిధ్యం లభించేలాగా భారత్ కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ఉగ్రవాదంపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల ఖచ్చితమైన సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చేవారికి ఇది స్పష్టమైన హెచ్చరిక అని రాష్ట్రపతి అన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చే దేశంతో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యంగా రైతుల కోసం తీసుకున్న నిశ్చయాత్మకమైన అడుగని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. అనేక దశాబ్దాలుగా తీవ్ర సవాలుగా మారిన నక్సలిజం నంతం చేసి దేశాన్ని నక్సలైట్ రహితంగా మార్చడం ఒక గొప్ప విజయమని, గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఈనాడు కొత్త ఉత్సాహాన్ని నిండిందని రాష్ట్రపతి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం పోటీ పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపడుతోందని, పరీక్షల్లో అక్రమాలను పూర్తిగా అరికట్టి పారదర్శకతను పెంచుతోందని వివరించారు. దేశంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరిక నుంచి బయటపడ్డారని, జన్ధన్ యోజన కింద 59 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరవగా అందులో 32 కోట్లకు పైగా మహిళల ఖాతాలే ఉన్నాయని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యుత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను భారత్ అభివృద్ధి చేసిందని, ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారత్లోనే జరుగుతున్నాయని రాష్ట్రపతి తన ప్రసంగంలో చెప్పారు.
1: హమారే దేశ్ మే విశ్వ కా సబ్సే బడా ఔర్ సబ్సే అచ్చా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వికసిత్ కియా గయా హై. గావ్ కీ ఛోటీ ఛోటీ దుకానో మే తోథా రేహడీ పట్రీ పర్ భీ డిజిటల్ పేమెంట్స్ హో రహే హై. విశ్వ మే ఆధే సే అధిక రియల్ టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారత్ మే హో రహే హై. హమారే దేశవాసియో ఔర్ సర్కార్ నే మిల్కర్ డిజిటల్ క్రాంతి కా ఉదాహరణ విశ్వ సముదాయ కే సామ్నే ప్రస్తుత్ కియా హై.
0: ఏక్ పేడ్ మా కే నామ్ లైఫ్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. పండిట్ రఘునాథ్ ముర్ము రాసిన ఒక పాటను టంకిస్తూ, ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డ్రోన్ దీదీల నుంచి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ల వరకు అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని రాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన 13 స్వర్ణ పతకాల్లో 8 పతకాలు మహిళలు సాధించారని కొనియాడారు. 10 కోట్ల మందికి పైగా మహిళలు స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్నారని, 3 కోట్ల లాక్పతి దీదీల లక్ష్యం పూర్తయి, మరో 3 కోట్ల కొత్త లాక్పతి దీదీల దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన అధినియం 2023 ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. దేశ జనాభాలో 65% మంది 35 ఏళ్లలోపు వారేనని, వారి భాగస్వామ్యంతో దేశంలో బలమైన స్టార్టప్ ఇకో సిస్టమ్ తయారైందని పేర్కొన్నారు. ఖేలో ఇండియా ద్వారా క్రీడా రంగానికి ప్రభుత్వం అపూర్వమైన పెట్టుబడులు పెడుతోందని, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారుల ప్రతిభ మెరుగైందని చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి, సంక్షేమం, వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావు గారిని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొనడం విశేషం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను రేపు దేశం అత్యంత వైభవపేతంగా జరుపుకోనుంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు ఎర్రకోట ప్రాంగణంపై పూలవన కురిపిస్తాయి. జాతీయ జెండా ఆవిష్కరణ సమయానికి సరిగా 21 తుపాకుల సల్యూట్ సమర్పిస్తారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గేయం వందే మాతరం 150 సంవత్సరాల ఘనమైన వారసత్వాన్ని పురస్కరించుకుని ఎర్రకోట వేడుకల్లో మొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలపించనున్నారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాలను ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రధానమంత్రి సోషల్ మీడియాలో సందేశమిస్తూ, దేశ విభజన అనేది ఎన్నో జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషాదకర ఘట్టమని పేర్కొన్నారు. ఎన్నో కుటుంబాలు తమ నివాసాలను, ఆత్మీయులను కోల్పోయి అపారమైన బాధను అనుభవించాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశంలో సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను పెంపొందించుకునేందుకు వికసిత్ భారత్ సాధన దిశగా అంతా కలిసికట్టుగా కృషి చేయడానికి ఈరోజు అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ ఆదివారం నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. చెన్నై, చెంగల్పట్టు, తిరువారూర్, తంజావూరు జిల్లాలో జరిగే పలు విద్యా, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం చెంగల్పట్టులోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ 22వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. చెన్నైలో మాజీ గవర్నర్ దివంగత లాగణేశన్ వర్ధంతి కార్యక్రమంలో ఈకోస్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ మైండ్ అనే పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొంటారు. హిందుత్వ సిద్ధాంతకర్త విడి సావర్కర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. రాహుల్ గాంధీని ప్రాసిక్యూట్ చేయడానికి చట్ట ప్రకారం అవసరమైన ముందస్తు అనుమతిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనందువల్ల ఈ కేసు విచారణ ముందుకు సాగలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు అవసరమైన చట్టబద్దమైన ముందస్తు అనుమతి కోరబడిందని పేర్కొంటూ రాహుల్ గాంధీ పిటిషన్ను అనుమతించింది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. టెక్స్టైల్ రంగానికి నూతన ఉత్తేజాన్ని అందించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడం, ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. ఉపాధి కల్పన, పెట్టుబడులు, ఎగుమతులు, వినూత్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా జౌళి రంగాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా పీపల్కోటి వద్ద జల విద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. నేరుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక రక్షణ చర్యలను సమీక్షించారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీయడమే ప్రథమ ప్రాధాన్యమని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు. విశేషాలు మరొకసారి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి, సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో అసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావు గారిని ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలో చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ് നിന്റെ സമയം 8:15 ദാട്ടി 18 സെക്കൻഡ്. ഉഷാറു ജേറിന പാട്ടലത്തോ ജോസ് നിപ്പേ കാര്യക്രമം പാട്ടലത്തോ മാട്ടലത്തോ ഖുഷി ചെയ്തു നേനത്തെ സിദ്ധം മീ റേഡിയോ ദോസ്ത് അശോക് നെ ഗമീലിസുക ഈ കാര്യക്രമാനിക്ക് ഫോൺ ചെയ്സി ഗമത് ഗമത് ముచ్చట్లు ఆసక్తికర ముచ్చట్లు శ్రోతలకు పంకొచ్చే ముచ్చట్లు మాతో పంచుకొని మీకు నచ్చిన పాట వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్లు 08732 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 23008 ఇంకొక నెంబరు 29508. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 8:45 దాకా నడుస్తుంది. ఇక ముందుగానైతే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం నుంచి ఈ పాట విందాం. గానం విశాల్ దద్లాని, సంగీతం విశాల్ శంకర్, సాహిత్యం సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది 4 జిల్లాలు, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్. 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం. మనసు నిండా మీరుంటున్నారు హుషారు. జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి సురేష్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు రేడియో మెకానిక్, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే సురేష్ కుమార్ గారు.
3: సార్ నమస్కారం అండి.
2: నమస్తే, ఎట్లా ఉన్నారు, మంచిగున్నారా?
3: సార్ మంచిగున్నాం.
2: నిర్మల్ పట్టణం ఎట్లా ఉంది? నిర్మల్లో వర్షం పడుతుందా ఇప్పుడు?
3: వర్షం లేదు సార్, అప్పుడు ఒక 2 రోజులు పడ్డది, తర్వాత లేదు. మామూలుగానే ఉన్నది, అప్పుడు ఎప్పుడు ఒకసారి వచ్చిపోతుంది అంతే.
2: అప్పుడప్పుడు తడుపుతూ వెళ్తున్నది అంతే.
3: తడుపుతుంది.
2: ఇంకా మరి సార్ ఇప్పుడు రేడియోలు వస్తున్నాయా?
3: రేడియోలు ఉన్నాయి.
2: అంటే ఓల్డ్ మోడల్స్ తగ్గిపోయి కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి అంటారు.
3: కొత్త కొత్త కూడా అన్న, ఇప్పుడు ఎఫ్ఎం వచ్చేట్లో చాలా మంచిగా అయిపోయింది.
2: అవును,
3: కాకపోతే కొద్దిగా ఇక మీ ఫ్రీక్వెన్సీ బాగా కొద్దిగా పెంచితే నిర్మల్లో కూడా మంచిగా పట్ల వస్తుంది అన్న.
2: అవును, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎట్లా వింటున్నారు?
3: ఇప్పుడు ఫోన్ ద్వారా వింటున్నాం, యాప్ ద్వారా.
2: యాప్ లో నెట్ లో ఉంటేనే వింటారు.
3: అవునవును.
2: సరేనండి, మీ వినతిని మేము మా పై అధికారులకు తెలియజేస్తాం. వారు ఇంటే మాత్రం వారు కూడా గమనిస్తారు. ఏ పాట విందాం సార్? ఇవాళ హుషారు కార్యక్రమంలో
3: సార్ మనం కరెంట్ లేని వెళ్ళది.
2: అవును, ఒక క్షణం కూడా మనం ఉండలేము కరెంట్ లేకుండే.
3: కరెంట్ లేకుండా ఉండలేము, జీవితం సాగదు ముందుకు
2: సాగడానికి అలవాటు పడిపోయినాం.
3: అది కంపల్సరీ సార్, ఇప్పుడు ప్రతి దానికి కరెంట్ లేని పని కాదు.
2: అవును,
3: కాబట్టి ఇప్పుడు కరెంట్ మీద ఒక పాట వినిపించండి.
2: మంచిదండి, మీరు కోరిన కరెంట్ పాట విందాం. అందుకే కరెంట్ ని ఆదా కూడా చేసుకోవాలి మనం.
3: అవును.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు. హుషారు జోరైన పాటతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా నుంచి దేవునూరి వీరయ్య గారు ఉన్నారు, ఎద్దుమైలారం గ్రామం నుంచి. మరి వారితో మాట్లాడదాం. వీరు విశ్రాంత ఉద్యోగి, ఇంకా సీనియర్ శ్రోత. హలో, నమస్తే వీరయ్య గారు.
3: నమస్కారం అండి. బాగున్నారా సార్?
2: బాగున్నాం. మీరు ఎట్లా ఉన్నారు? మంచిగున్నారా?
3: మేము బాగానే ఉన్నాం సార్.
2: ఎట్లా ఉంది మీ ఊరు ఎద్దు మైలారం? వర్షం పడ్డదా మీ ఊళ్ళో? ఎట్లా ఉంది ఇప్పుడు
3: వర్షం? ఇప్పటికి 3 రోజులు అవుతుంది వర్షం లేక.
2: వర్షం లేక
3: మేఘాలు మబ్బులు కమ్ముతున్నాయి. ఏదో ఉంది
2: కదా. అవునవును, ఎల్నినో ప్రభావం కొన్ని జిల్లాలకు ఉందని చెప్తున్నారు.
3: చాలా ఉంది. లేకపోతే నదీ తటాకాలన్నీ వారి నిండేది.
2: అవునవును, మొత్తం అన్ని నిండుకుండలా కనిపించేవి అన్ని జలాశయాలని.
3: నిండుకుండలా? ఇప్పుడు ఏంటి, అంతా సూకా కత్త అయిపోయింది.
2: అవును, చెప్పండి సార్. రేపు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం.
3: అవును.
2: మీకు 15 ఆగస్టు అంటే ఏం గుర్తుకు వచ్చేది? అంటే మీరు ఎక్కడికి వెళ్లేవారు స్కూల్ మీ ఊళ్ళోనేనా?
3: స్వాతంత్రం అంటే ఊళ్ళోనే ఉండేది మాకు. ఫ్లాగ్ హోస్టింగ్ ఊళ్ళోనే ఉండేది. ఎక్కడ చదివాము అక్కడ. ఇక్కడ మా నియరెస్ట్ ప్లేస్ విలేజ్ ఏదంటే ఇంద్రకరణ్ లో ఉంది. తర్వాత 10th వరకు శంకర్పల్లి లో చదివాము.
2: మీ ఊరు నుంచి ఎంత దూరం అండి?
3: శంకర్పల్లి ఒక 6 కిలోమీటర్లు అవుతుంది, ఇంద్రకరణ్ ఒక 3 కిలోమీటర్లు అవుతుంది. బయవాకి వెళ్లే వాళ్ళం అప్పట్లో.
2: చాలా మంచిదండి. మీ చిన్ననాటి గుర్తు జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు.
3: మీరు గుర్తు చేశారు, ధన్యవాదాలు మీకు కూడా.
2: మంచిదండి. ఏ పాట విందాం?
3: మొత్తంగా మీ సిబ్బందికి ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ అండి. ఏ పాట విందాం మరి?
3: వెలుగు ఇది ఏమంటారు, ఉందిలే మంచి కాదు పిడుగు రావడా, ఏది రాముడు భీముడు.
2: మంచిదండి, మీరు కోరిన ఈ ఆపాత మధుర గీతాన్ని విందాం.
3: సరే సార్, థ్యాంక్ యూ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మినిట్నరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లా గాడ్లదున్నే మండలం పాపినిపాలెం గ్రామం నుంచి సూర్యనారాయణ గారి లైన్లో ఉన్నారు. వీరు వ్యవసాయం చేస్తారట, మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే సూర్యనారాయణ గారు.
3: హలో సార్, గుడ్ ఈవినింగ్. సార్
2: గుడ్ ఈవినింగ్, ఎట్లా ఉన్నారు, మంచిగున్నారా?
3: చాలా బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్?
2: మేము బాగున్నాం. మరి ఎట్లా వర్షాలు పడుతున్నాయా మీ గ్రామంలో?
3: లేదు సార్, వర్షం కోసం చాలా మంది ఆశిస్తున్నాం సార్. మాకు
2: ఒక్క వర్షం కూడా పడలేదు ఇప్పటి వరకు.
3: ఒక్కరు పగులు రే అనక వరదేవులు కల్లే చూసుకుంటుంటాడు సార్.
2: ఎదురు చూస్తా ఉన్నారు మరి మీరు వరుణుని కోసం?
3: సార్
2: వర్ణుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి
3: సార్?
2: అంటే ఇప్పటి వరకు ఒక్క వర్షం కూడా పడలేదా?
3: కొద్ది జల్లు సార్, కానీ దాహం తీరుస్తారు ఆ మొక్కలకి. ఏదో చిన్నగా పట్టదాడు, చినుకులు పడేది.
2: కానీ ఇంకా వర్షాకాలం పడేటట్టు పెద్ద వర్షాలు పడలేదు.
3: వర్షం ఒక్కసారి ఏంటి ఇత్తనం పడేదానికి బానే అయింది సార్. అది చూస్తూ ఇప్పుడు నెలన్నర అవుతుంది.
2: ఇప్పటి వరకు లేదు ఏమి?
3: ఏం లేదు సార్, చిరుజల్లులు అట్లట్లు పడేది.
2: కానీ భారీ వర్షాలు మాత్రం పడతలేవు.
3: భారీ వర్షాలు లేవు సార్, మాకు తాగడానికి చాలా కరువు అవుతాను సార్.
2: త్వరలోనే
3: ఓర్లలో గ్రౌండ్ వాటర్ చాలా డౌన్ అయిపోయింది.
2: అవునవును, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో రీఛార్జ్ అయితే గానీ అది అవడం లేదు, పడతలేవు వర్షాలు.
3: పైన వర్షం లేని కింద అక్కడి నుంచి వస్తాయి సార్.
2: అవునండి,
3: భూగర్భ జలాలు చాలా అడుగంటిపోయినాయి.
2: మంచిదండి. మరి సూర్యనారాయణ గారు, మీ గ్రామంలో త్వరలోనే మీ జిల్లాలో వర్షం కురవాలని మేము కోరుకుంటున్నాం. మరి ఏ పాట విందాం?
3: అదే మా నేరం నాది కాదు ఆకలి సార్.
2: మంచిదండి, మీరు కూడా పాటను వేస్తున్నాం, వినండి మరి.
3: ఓకే బాయ్ సార్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండా మీరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఆఖరిగా మనతో మాట్లాడడానికి మహాలక్ష్మి వాడ నుంచి పోషన్న గారు లైన్లో ఉన్నారు. వీరు వాటర్ ప్లాంట్ నిర్వహిస్తారట, మరి వారితో ముచ్చట పెడదాం. హలో, నమస్తే పోషన్న గారు. ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా? రేడియోకి దూరం రండి, మొత్తం రేడియోకి దూరం రండి. చెప్పండి, మరి ఏం నడుస్తుంది, మంచిగా నడుస్తుందా ప్లాంట్?
3: అవును సార్.
2: అంటే ఎండాకాలం ఎక్కువ నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది అంతే?
3: ఎండాకాలం నడుస్తుంది ఎక్కువగా.
2: అవు, మీరు రేడియోకి దగ్గర ఉన్నారు, దూరం రండి. మరి రీసౌండ్ వస్తున్నది. చెప్పండి, మరి ఏ పాట వింటారు ఇవాళ?

0: గద్దెగల్లు మన్నదు కుండితలు మన్నదు.
1: మంచిది పోషణ గారు, మీకోసం ఈ పాట వేస్తున్నాం. మరి హలో, ఏమన్నా చెప్తారా?
0: అవును
1: ఏనండి మరి మీకోసం ఈ పాట.

ఇది ఇయాలటి హుషారు. హుషారు కార్యక్రమం నిత్య రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉంటుంది. రేపటి హుషారులో మరిన్ని హుషారైన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం వింటారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి.
1: నా ప్రియమైన సహపౌరులారా, నమస్కారం. రేపు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ఈ జాతీయ ఉత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరికొద్ది గంటల్లో మన దేశం స్వాతంత్రం వచ్చిన 80వ సంవత్సర శుభారంభాన్ని చూస్తాం. దేశంలోనూ విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఈ పండుగను అత్యంత సంతోషంతో జరుపుకుంటారు. మన త్రివర్ణ పతాకం మన స్వేచ్ఛకు చిహ్నం. అత్యంత గర్వంతో దేశభక్తితో మనం ఈ జెండాను ఆవిష్కరిస్తాం. 1947 ఆగస్టు 15వ తేదీన భారతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తమైంది. ప్రతి పౌరుడు స్వతంత్ర భారత భవితవ్యానికి వాస్తుశిల్పిగా ఆవిర్భవించాడు. పౌరులందరూ తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకునే వీలుండడమే స్వేచ్ఛకు అసలైన అర్థం. ప్రపంచంలోనే అగ్రగామిగా మన దేశాన్ని నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం కృషి చేసే అవకాశం ఉండడమే స్వేచ్ఛ. అత్యంత అంకితభావంతో ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, అభివృద్దికి కట్టుబడి ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆరోగ్య సేవలను అందించే డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, అత్యంత శ్రామికులైన మన కార్మికులు, అన్నదాతలైన మన రైతులు అందరూ కూడా దేశ నిర్మాణానికి తమ వంతు కృషి అందిస్తున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు, హస్తకళా వృత్తి నిపుణులు, కళాకారులు, దార్శనికత కల మేధావులు, ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో శ్రద్దగా పనిచేసే సిబ్బంది, వారికి సేవలందించేందుకు అంకితమవుతున్న ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థలో అధికారులు, తమ విధి నిర్వహణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వాధికారులు, సిబ్బంది, అర్థవ్యవస్థలో చిన్న పెద్ద పెట్టుబడిదారులు, నిస్వార్థంతో పనిచేసే సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛతాభియాన్లో ప్రముఖ పాత్ర పోషించే సఫాయిమిత్ర కార్మికులు అందరూ కూడా దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వివిధ ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న అసంఖ్యాకమైన పౌరులు రాజ్యాంగంలో పొందుపరిచిన తమ ప్రాథమిక విధులను అత్యంత శ్రద్దతో, చిత్తశుద్దితో నిర్వర్తించే ప్రతి పౌరుడు మన జాతి నిర్మాణ ప్రక్రియలో క్రియాశీలకమైన భాగస్వాములు. నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ప్రశంసలు తెలియజేస్తున్నాను. త్రివిధ దళాలు, సాయుధ పోలీస్ బలగాలు, పోలీస్ సిబ్బంది అందరి అంకిత భావాన్ని, అచంచలంగా వారు చేస్తున్న కర్తవ్య నిర్వహణ పట్ల ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రవాస భారతీయులు, మన రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విశ్వవేదికపైన భారత్ ప్రతిష్టను, గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు. నా ప్రియమైన సహపౌరులారా, 2047 మన స్వాతంత్ర శతాబ్ది నాటికి వికసిత్ భారత్ నిర్మాణం దిశగా మనం ముందుకు సాగుతున్నాం. అంత్యోదయ స్ఫూర్తితో అభివృద్ది ఫలాలు ప్రతి వ్యక్తికి చేరేలా చూడడమే మన సంకల్పం. మన సుసంపన్నమైన వారసత్వాన్ని, స్వాతంత్ర సమరంలో ఆదర్శాలను సొంతం చేసుకుని ఆధునిక అభివృద్ది పథంలో మనం ముందుకు సాగుతున్నాం. వయం రాష్ట్రే జాగృయామ అన్న వేదవాక్యం స్ఫూర్తినిచ్చి మనం సదా దేశ సేవకు సిద్ధంగా ఉండాలని గుర్తు చేస్తుంది. మన స్వాతంత్ర సంగ్రామ సమయంలో విభిన్నమైన భావజాలాలు గల వ్యక్తులు భారత స్వాతంత్రం అనే ఏకైక ఉమ్మడి లక్ష్యం కోసం సమైక్యమయ్యారు. స్వదేశీ ఉద్యమం సమయంలో వందేమాతర గీతం జనబాహుళ్యానికి గీతంగా మారింది. జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వంలో అసంఖ్యాకులైన భారతీయులు స్వాతంత్ర సంగ్రామంలోకి దూకారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సామాజిక సంస్కరణ, దేశభక్తిలో అత్యున్నత ఆదర్శాలకు మూర్తిభవించిన రూపంగా నిలిచారు. మన దేశ స్వాతంత్ర స్థితికి, ఆ తర్వాత ప్రగతికి మార్గదర్శకంగా ఉన్న ఈ భారతమాత గొప్ప సుపుత్రులు, సుపుత్రికలకు నేను సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు 14వ తేదీన మనం విభజన భయానక స్మృతి రోజుగా పాటిస్తాం. దేశ విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది భారతీయులు, నిర్వాసితులై అత్యంత విషాదాన్ని భరించవలసి వచ్చిన కోట్లాది మంది భారతీయులను ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. దేశ విభజన సమయంలో దౌర్జన్యాలు, అత్యాచారాలు భరించవలసి వచ్చిన వారు, లక్షలాది మంది మతపరమైన హింసాకాండ కారణంగా శరణార్థులుగా మారారు. అయినప్పటికీ వారు తమ గుర్తు

భాగస్వామి అనే పునాదిపై నిలిచి ఉంది. జన భాగస్వామ్య స్ఫూర్తి ప్రజాస్వామ్యానికి ఆలవాలమైన మన దేశంలో ప్రజలకు అంతర్గత భావనగా ఎల్లప్పుడూ ఉంది. ఇనుమడించిన ఉత్సాహంతో మన దేశ పౌరులు జన భాగస్వామ్యం అనే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పెంపొందిస్తున్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతోనే జాతీయ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యం సాధించిన స్ఫూర్తిదాయకమైన విజయం. హోదాలోనూ అవకాశాల్లోనూ సమానత్వంతో పాటు వ్యక్తి గౌరవాన్ని కాపాడడం మన రాజ్యాంగం అత్యంత పవిత్రంగా భావించే ఆదర్శాల్లో ముఖ్యమైనవి. ఈనాడు సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రజలు అనేక రంగాల్లో అసాధారణమైన తోడ్పాటును అందిస్తున్నారు. వర్తమాన భారత్లో ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనవచ్చని, అలాగే ఆ కలలను సాకారం చేసుకోవచ్చని నాకున్న నమ్మకాన్ని ఇది మరింతగా బలోపేతం చేస్తోంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనసభ, న్యాయ వ్యవస్థల బాధ్యతలను మన రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. చట్టసభలో ప్రజల ప్రతినిధులు వారి ఆకాంక్షల గణం వినిపించడం వారి ధర్మం. దేశం ప్రజల ప్రయోజనాలకు తోడ్పడే విధానాలను అమలు చేయడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత. వనరుల కొరత కారణంగా ఎవరికీ న్యాయం దక్కకుండా పోయే పరిస్థితి లేకుండా చూడడం న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. పౌరులందరూ, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఆత్మగౌరవంతో కూడిన సమయబద్దమైన న్యాయాన్ని సమానంగా పొందే అవకాశం ఉండాలి. నా ప్రియమైన దేశ పౌరులారా, గత దశాబ్దానికి పైబడిన ఈ కాలంలో మన దేశంలో వేగవంతమైన సమ్మిళిత అభివృద్ది, వారసత్వానికి అభివృద్దికి మధ్య సమతుల్యత సాధించడానికి ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్దికి దశాబ్దాలుగా ఉన్న అనేక అడ్డంకులను తొలగించడం అనే ప్రక్రియలను చూస్తున్నాం. మన దేశం మహాత్మా జ్యోతిబా ఫూలే ద్విశత జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది. మహాత్మా ఫూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం కోసం చారిత్రాత్మకమైన సేవలందించారు. వారి ఆదర్శాలను అనుసరిస్తూ గత కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా విద్యారంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమమైన ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద దాదాపు 59 కోట్ల మంది ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవస్థలో చేరారు. వీరిలో 32 కోట్ల మందికి పైగా ఖాతాదారులు మహిళలే. ఉచిత రేషన్ సదుపాయం కల్పించడం ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహార భద్రత హామీ కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య రక్షణ అందించారు. కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, తేనెటీగల పెంపకం వంటి కార్యకలాపాల్లో జీవనోపాధి కోసం పనిచేస్తున్న రైతులకు చేయూతనందించాయి. సాంస్కృతిక గుర్తింపు అనే బలమైన పునాదులపై సాధించిన అభివృద్ది ఎంతో వేగవంతమైందిగా, సుస్థిరమైందిగా ఉంటుందనడానికి ప్రపంచ చరిత్రే సాక్ష్యం. సాంస్కృతిక స్వాభిమానం దేశ అంతర్గత శక్తిని మరింత బలోపేతం చేస్తుందనే అవగాహన ఈనాడు దేశంలో పెరుగుతోంది. మన పూర్వీకులు అభ్యాసం, విజ్ఞాన శాస్త్రం, కళ, సంస్కృతి, ఆధ్యాత్మికత, సదాచారాల సుసంపన్నమైన వారసత్వాన్ని మనకు అందించారు. మన వారసత్వం అభివృద్ది మధ్య సమతూకం సాధిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతి విస్తృతమైన, అత్యుత్తమమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసింది. చిన్న గ్రామీణ దుకాణాల్లో, వీధి వ్యాపారాల్లో సైతం డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయి. భారత ప్రజలు, ప్రభుత్వం కలిసి అంతర్జాతీయ సముదాయానికి డిజిటల్ విప్లవానికి ఒక గొప్ప ఉదాహరణను అందించాయి. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాలను పారదర్శకమైన పద్దతిలో ప్రజలకు అందించింది. మన దేశంలో రహదారులు, జలమార్గాలు, రైల్వేలు, విమానయాన మార్గాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల విస్తరణ అపూర్వమైన స్థాయిలో జరిగింది. ఇది నూతన పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తూ, ఉపాధిని పెంపొందిస్తూ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోంది. నా ప్రియమైన సహపౌరులారా, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న యుద్ద వాతావరణం, అస్థిరత ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోంది. ఆర్థిక అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే 2x కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మన ఆర్థిక పురోగతికి, జాతీయ భద్రతకు ఉన్న పునాదిని మరింత

0: అవలంబించింది. ఆధునిక అభివృద్ది బాటలో ముందుకు సాగుతూనే పర్యావరణ పరిరక్షణలో భారతదేశం ప్రపంచ స్థాయిలో కూడా అగ్రగామి పాత్ర పోషిస్తోంది. మన దేశం 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో కొన్నింటిని నిర్ణీత గడువు కంటే ముందే సాధించింది. గత కొన్నేళ్లుగా పునరుత్పాదక ఇంధన అభివృద్ది మునుపెన్నులు లేని స్థాయిలో వేగాన్ని పుంజుకుంది. జాతి ప్రయోజనాలే మన విదేశాంగ విధానానికి ప్రాతిపదిక. శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శం మన విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలు. ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడానికి, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మనం అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న వెనుకబడిన దేశాలు గ్లోబల్ సౌత్ లో మనం అగ్రగామి పాత్ర పోషిస్తున్నాం. ప్రపంచ వేదికపై మన దేశ ప్రతిష్ట పెరిగింది. నియమ నిబంధనలకు అనుగుణంగా నడిచే అంతర్జాతీయ వ్యవస్థను మనం విశ్వసిస్తాం. యునైటెడ్ నేషన్స్, ఇతర బహుళపక్ష సంస్థల్లో గ్లోబల్ సౌత్ సమాజానికి తగిన ప్రాతినిధ్యం లభించేలా చూడటమే మన ప్రయత్నం. మన దేశం చేస్తున్న ఈ ప్రయత్నానికి అనేక దేశాల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. నా ప్రియమైన సహపౌరులారా, మనలాగే భావితరాలకు కూడా ప్రకృతి వనరులపైన సమాన హక్కుంది. మన చర్యల ద్వారా భావితరాలు ఈ హక్కును అనుభవించడంలో ఏమాత్రం ఆటంకం కలగకుండా మనం చూసుకోవాలి. భావితరాలకు ఇంకా సంపన్నమైన ప్రకృతి వరాలను అందించేలాగా మనం సర్వశక్తులు ఒడ్డాలి. పర్యావరణ పరిరక్షణపై మనకున్న విశ్వాసం మన సంప్రదాయంలో ఒక అంతర్భాగం. సంతాలీ భాషలోని ఒక సరళమైన పాటలో కొన్ని పంక్తులు వినండి. పండిట్ రఘునాథ్ ముర్ము రచించిన ఈ గీతం ఎంతో లోతైన సందేశాన్ని అందిస్తుంది.
1: దారే గుజు కాన్ నెల్తే మీరుచనే రాగ్ బొయా దయా హయాగే గుజు కాన్ అబువా జతి ధరం దారే చేదా బాబన్ రాగ్ బొయా అబో ఓనా నెల్తే.
0: ఈ పాటలో ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయినందుకు ఓదార్చలేని దుఃఖంతో విలపిస్తున్న రామచిలుక గురించి కవి వర్ణిస్తారు. ఆయన ఇలా అంటారు, ఓ నా ప్రియ సోదరులారా, చనిపోతున్న చెట్టును చూసి రామచిలుక విలపిస్తోంది. ఓ నా సోదరులారా, మానవ సంస్కృతి అనే చెట్టు నశించిపోతున్నప్పుడు మానవులమైన మనం ఎందుకు దుఃఖించాం? ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవడానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలనేదే ఈ పాట సందేశం. ఒక పచ్చని చెట్టు మానవ సమాజం నైతిక ఆదర్శాలకు, సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తుంది. ఏక్ పేడ్ మాకే నామ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లేదా లైఫ్ వంటి ప్రచారాల స్ఫూర్తితో పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం వ్యక్తిగత, సామూహిక ప్రయత్నాలు చేయాలి. నా ప్రియమైన సహపౌరులారా, విద్యారంగంలో మన ఆడపిల్లలు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అలాగే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో తోడ్పడుతున్న డ్రోన్ దీదీ నుండి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ వరకు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఇటీవల గ్లాస్గోలో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం సాధించిన మొత్తం 13 స్వర్ణ పతకాల్లో మహిళలే 8 బంగారు పతకాలను గెలుచుకున్నారు. మన మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని విస్తృతంగా సాధిస్తున్నారు. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 3 కోట్ల మంది లఖపతి దీదీలను తయారు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యం పూర్తయింది. ఇప్పుడు మన దేశం మరో 3 కోట్ల మంది నూతన లఖపతి దీదీలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముద్ర యోజన కింద ఆర్థిక సహాయం పొందిన పారిశ్రామికవేత్తల్లో దాదాపు 3/2 మంది మహిళలే ఉన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాలతో పాటు అనేక రంగాల్లో వారు నాయకత్వ పాత్రలు పోషించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకునే మహిళల సంఖ్య రోజురోజుకు పెరగడం మన ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ సాధించిన ఒక గొప్ప విజయం. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో 2023లో నారీ శక్తి వందన్ అధినియంను ఆమోదించడం జరిగింది. ఈ చట్టం లక్ష్యాలను సాధించడం ద్వారా నాయకత్వ స్థానాల్లో మహిళల పాత్ర మరింతగా పెరుగుతుంది. మన ప్రజాస్వామ్యం మరింత భాగస్వామ్యయుతంగా మారుతుంది. మన దేశ జనాభాలో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. ఈ యువ జనాభాయే మన అత్యంత విలువైన సంపద. మన దేశ యువత ప్రతిభావంతులు, నిబద్ధత గలవారు, నైపుణ్యవంతులు. గ్రామీణ క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న వివిధ సవాళ్లకు యువత పరిష్కారాలుగా చూపుతున్న వినూత్న ఆచరణాత్మక ఆలోచనలను నేను స్వయంగా చూశాను. ఇది సమాజం, దేశం పట్ల మన యువతకున్న అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. సగటున కేవలం 28 సంవత్సరాల వయసు ఉన్న

0: ఒక యువ బృందం ఇటీవల చేసిన విజయవంతమైన రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో ఒక నూతన శకం ప్రారంభమైంది. మన యువతలో చాలామంది స్వయం ఉపాధి బాట నెంచుకుంటూ ఉద్యోగ సృష్టికర్తలుగా మారి ఉద్యోగ కల్పన సంస్కృతిని సృష్టిస్తున్నారు. యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం మన దేశంలో ఒక బలమైన స్టార్టప్ వ్యవస్థకు దారితీసింది. భారతీయ యువత ప్రతిభను, అంకితభావాన్ని గుర్తించిన ప్రపంచస్థాయి అగ్రగామి సంస్థలు వారికి కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. అటువంటి యువ విజేతలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ యువశక్తి ప్రతిష్టను మరింతగా పెంచాయి. మన భావితరాలు భారత్ ఉజ్వల సమృద్దివంతమైన భవిష్యత్తుపైన నాకున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. మన విద్యార్థులే భారత భవిష్యత్తుకు నిర్మాతలు. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం, సమాజం ఏ విధంగానైతే ఐక్యంగా ఉండాలో అదేవిధంగా మన విద్యార్థుల వర్తమానాన్ని, భవిష్యత్తును పరిరక్షించడానికి ఉమ్మడి సమన్వయ ప్రయత్నాల ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటందించాలి. పరీక్షలు మన విద్యార్థులకు అవకాశాల ప్రవేశ ద్వారాలుగా మారుతాయి. ఈ పరీక్షల విధానాన్ని సంస్కరించేందుకు ప్రభుత్వం సమగ్రమైన చర్యలు చేపడుతోంది. పరీక్షల్లో అక్రమ పద్ధతులను పూర్తిగా అరికట్టడం, పరీక్షల వ్యవస్థను యువత కోసం మరింత పారదర్శకంగా, మరింత సురక్షితంగా, నమ్మదగిందిగా మార్చడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశాలు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఆవిర్భావ ఆర్థిక కార్యకలాపాల ద్వారా యువత కోసం అనేక విస్తృతమైన నూతన మార్గాలు పరుచుకుంటున్నాయి. ఇటువంటి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన యువత విజయ తీరాలకు చేరేందుకు నూతన ప్రస్థానాలు చేయగలరు. మన యువత శారీరక, మానసిక ఆరోగ్యం, సంక్షేమమే మన దేశ భవిష్యత్తుకు మూలాధారం. మన యువత నిండు ఉత్సాహంతో ముందుకు సాగేలా వారిని ప్రోత్సహించే బాధ్యతను కుటుంబాలు, సమాజం కూడా పంచుకోవాలి. మన యువత వికాసానికి, దేశ నిర్మాణానికి క్రీడలను ఒక శక్తివంతమైన మాధ్యమంగా మలుచుకున్నాం. ఖేలో ఇండియా కార్యక్రమం కింద గ్రామీణ, ప్రాథమిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దేశవ్యాప్తంగా క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అపూర్వమైన రీతిలో నిధులను సమకూరుస్తూ పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రయత్నాలు ఎంతో మంచి ఫలితాలిస్తున్నాయి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన క్రీడాకారుల ప్రదర్శన, విజయాల్లో గణనీయమైన ప్రగతి కనిపించింది. మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభా ఉన్నప్పటికీ వయోవృద్ధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వయోవృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు పథకాలు, చర్యలు చేపట్టింది. 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న దాదాపు 6 కోట్ల మంది వయోవృద్ధులు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చారు. వయోవృద్ధుల పట్ల సమాజమంతా సహానుభూతితో మసలుకోవాలి. వారిలో ఆత్మీయత భావాన్ని పెంపొందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. నా ప్రియమైన సహపౌరులారా, మానవాళికి వినాశకరమైన శక్తులను అధిగమించి సత్యం, న్యాయాన్ని నిలబెట్టే మన సంప్రదాయం పట్ల మనం గర్విస్తున్నాం. జూలై 26 తేదీన మనం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. అంతకుముందు మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని స్మరించుకున్నాం. మన త్రివిధ దళాల సాటిలేని శౌర్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆ చారిత్రాత్మకమైన ఆపరేషన్ లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చేవారికి వారు ఎక్కడ దాక్కున్నా సరే వారు తమ దుశ్చర్యల ఫలితాన్ని అనుభవించక తప్పదనే స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపింది. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అనేది మన జాతీయ ప్రయోజనాలు, ముఖ్యంగా మన రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఒక నిర్ణయాత్మకమైన అడుగు. దశాబ్దాల తరబడి నక్సలిజం మన దేశానికి ఒక తీవ్రమైన సవాలుగా నిలిచింది. భారతదేశాన్ని నక్సల్ రహితంగా మార్చడం అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయం. ఒకప్పుడు నక్సలిజంతో ప్రభావితమైన ప్రాంతాల్లో నేడు నూతనోత్సాహం పొంగుతోంది. ఈ ప్రాంతాల్లో అన్ని వర్గాలను కలుపుకొని పోయే సమగ్రాభివృద్ది వేగంగా జరుగుతోంది. బస్తర్ ఒలింపిక్స్ లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే బస్తర్ పండుగ ఉత్సవాల్లో అనేక మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీటిని వేలాది మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. మన జాతీయ స్వాభిమానాన్ని కాపాడేందుకు నిర్మించినవి మరాఠా సైనిక సంప్రదాయంతో ముడిపడి ఉన్న 12 కోటలు గత ఏడాది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం పొందాయి. అలాగే ఈ ఏడాది గౌతమ బుద్ధుడి ప్రథమ బోధనా స్థలమైన సారనాథ్ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఒకవైపు భారత భూమిలో భగవాన్ బుద్ధుడికి సంబంధించిన ఆధ్యాత్మిక స్మారక చిహ్నాలున్నట్లే మరొకవైపు మన ఆత్మగౌరవాన్ని వైభవోపేతమైన సంప్రదాయాలను కాపాడుకోవడానికి మనం చేసిన అద్భుతమైన పోరాట పటిమకు చిహ్నాలు కూడా ఉన్నాయి. నా ప్రియమైన సహపౌరులరా, ప్రతి భారతీయుడి అభివృద్ది సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం. ప్రముఖ జాతీయవాద రచయిత గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ తెలుగు గేయంలో సార్వకాలిక దేశభక్తి సందేశాన్ని గుర్తు చేసుకుందాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు కవి. సమాజ భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా భారతదేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంట్లో ప్రజలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, సమృద్దిగా జీవిస్తారనేది నా దృఢమైన విశ్వాసం. ఈ సర్వసమాన సమ్మిళిత దేశభక్తి స్ఫూర్తితో స్వతంత్ర భారత్ను వికసిత్ భారత్గా మార్చే పవిత్రమైన జాతీయ లక్ష్య సాధనకు మనని మనం అంకితం చేసుకున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.
1: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 స్వతంత్రపు సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం పఠనం శ్రీమతి దురగా ఉషారమణి. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని విందాము.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీ.

0: అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు దాటి 1 నిమిషం.

మన పురాణాలు. తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగే చింగం కథ, మందయ్యచుల కథ, చిందు యక్షగానం, భాగవతం వంటి కళారూపాల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఇయల్ నుండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శిర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 2వ భాగం.

0: పునందమైన ఓనాడు తెల్లారబోదు, ఓనాట పొద్దుకబోదు.
1: ఇది లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ. ఇందులో నాలుగు భాగాలు. రెండవ భాగం ప్రారంభం. ప్రధాన కథకులు జడసింగరి, సహాయకులు అడశంకరి, సహాయకులు జడ బీరేష్, డోలు వాయిద్యం అడె మహేష్, సూరశేఖర్, జడ మహేందర్, గ్రామం శీర్ష, మండలం కౌటల్, జిల్లా ఆసిఫాబాద్ కొమరంభీం. రెండవ భాగం ప్రారంభం.

ఆయన వారు మూడు గడదలు జరిగిపోతుంటే నా తమ్ముని చంపినోని నేను వతము చెయ్యాలి. కాబట్టి నేను ఏమి చెయ్యాలంటే ఆయన నాకు ఏదంటే దేవతల దగ్గరికి వెళ్ళిపోతా ఒక బ్రహ్మదేవుని మాత్రం అయినా బ్రహ్మదేవుని పేరు మీద తౌసు పడతా. తౌసు ఎందుకు పడుతున్నాంటే సమస్త ఆయుధాల చేత దుడ్డు చేత దుడ్డు తోడి కొట్టిన గాని బలం తోడి పొడిచినా గాని సమస్త ఆయుధాల చేత నాకు మాత్రమైన సావు లేకుండా కోరుకుంటాను అన్నాడే. ఇప్పుడే వద్దు అని పడి శత్రు మధ్యం లోపల

0: పుట్ట మీద ఎప్పుడైతే తవస పట్టిండు తవస పట్టాలక అలా వైకుంఠ పట్టణం లోపల శృతి 30 కోట్ల దేవాన దేవతలంతా
1: ఈరన్న కసిపుడు తవసు పట్టింది మాత్రం మరి సూర్యుడు చంద్రుడు గంగా గోత్రం సురం 30 కోట్ల దేవాలయ దేవస్థానాలు కళ్ళ చూస్తూ ఉన్నారు. ఎవరికేమో కలంపు జరిపించడానికి మాత్రం ఏంటంటే బ్రహ్మదేవుని పేరు మీద తవసు పట్టినాడు. ఈ తవసు భిన్నం చేద్దామని చెప్పి మాత్రం అంతలో మాత్రం ఇంద్రుని బిడ్డలు దేవగనికలైన

మాత్రం వడగాడు ప్లచ్చిన గానీ తౌసు భిన్నం చేస్తలేడు. శరీరం మీద మాత్రం గండు జీవులు పడడు అందరూ ఆలు పడతాడు. ఏంటంటే మాంసాన్ని తిన్నగానే తౌసు భిన్నం

మరి తవచు భిన్నం చేస్తలేడని చెప్పి మాత్రం పెమ్మాయి కళ్ళ చూసినాడు. సత్తలోకం నుంచి బొమ్మ మాత్రం నా భక్తుని మాత్రం వారని చెత్తనని చెప్పి చెత్తమా అత్తనని చెప్పి మాత్రం సత్తలో

0: ఏమంటే హిరణ్య కశ్యపు దగ్గర ఈయన వచ్చి భక్తుడా నా పేరు మీద ఘోరమైన తలసు పట్టినవే ఏమి కావాలని కోరుకో అన్నప్పుడు
1: ఏమి కావాలని కోరుకోమన్నప్పుడే వీరన్న కసిపుడు కళ్ళ చూసినాడు అయ్యా బ్రహ్మదేవ నాకు మాత్రమే అదేంటి అది బంగారం అది బతుకవద్దు గాని తెలియకుండా పదార్థం అంటే నాకు ఎడలేని ఎండి బండి బంగారం ఉన్నది గాని నాకు చూడబోతే ఏమి కావన్నో కోరుకోమంటన్నవా సమస్త వాయిదాల చేత నాకు మాత్రమే సావు లేకుంటే వరం కావాలి వరం అంటే నాయనా గొడ్డలతోటి నరికిన కొడలతోటి కోసిన కత్తితోటి కోసిన గాని నాకు సావు ఉండద్దు కట్టెతోటి కొట్టినా నాకు సావు ఉండద్దు నాకు రాత్రి సావు ఉండద్దు పగలు సావు ఉండద్దు మరి ఎట్టగాకపోతే మరి నాకు మాత్రమే భూమి మీద సావు ఉండద్దు ఆకాశం మీద సావు ఉండద్దు వరము కావాలి అని చెప్పి మాత్రమైన అదే ఎవరన్నా వెళ్ళినంటే మరి నాయన వీరన్న కసిపుడు ఎప్పుడైతే అడిగిండో
0: బ్రహ్మదేవుడి కన్నా చూసి మాత్రం ఏంటంటే నీకు ఇంట్లో సేవ ఉండదు బయట సేవ ఉండదు పొద్దు పొడితే సేవ ఉండదు పొద్దు గూకితే సేవ ఉండద్దు అని చెప్పినంత లోపల మాత్రం బ్రహ్మదేవుడి కన్నా చూసి మాత్రం సదస్తు మాత్రం ఇత్తిపో అని చెప్పిండు.

సంగతి ఇక్కడ ఉండాలి గాని ఇది బ్రహ్మదేవంతో మాత్రమే ఇక్కడ ఉండాలి గాని అమ్మవారు లీలవాతి మాత్రమే కళ్యాణ మేడలో ఉన్నదాడా మరి కళ్యాణ మేడలకు మాత్రమేనా ఎవరు వెళ్ళి పిల్లలంటే దేవతలు చెప్పినాడ నాయన ఇందురా నువ్వు ఈ మాత్రమేనా తన మాత్రం తవసు భిన్నం చేయమన్నప్పుడు ఇంద్రుడు మాత్రమే కళ్ళు చూసి మాత్రమే కళ్యాణ మేడలకు చేరవాసి మాత్రమేనా లీలవాతిని దొరకబట్టుకొని

0: అద్దోను పడి వేసే తిరుమతం లోపల తన భర్త ఏమో పాపం చేస్తే భార్యను శిక్షిస్తావా అగదుడు వీరాల కసిపడతానని చెప్పినాడు చెప్పడానికి కాలేదు ఇంద్రుడు మాత్రం గద్దమని చెప్పి వణికినాట భయపడ్డాడ ఇట్లా వచ్చినట్టు అయితే నా పాలన తిట్టడని చెప్పి మూరు మూరు అంటే మూడు గడిసెల సేపు మురిసె చెందుకొని తన మురిసె తన తెలుపుకొని అదే ఇంద్రుడు మాత్రం ఆయన మూడు గంటల సేపు తల దాసుకున్నాడు మూడు గంటల సేపు మాత్రమే ఆయన తల దాసుకొని వాడి లోపల తిరుక్కుంటా ఉండని త్రిలోక సంచారి నారదుడు మాత్రమే లీలవాదిని పట్టుకొని మహేంద్రగిరి పట్నం చేరవచ్చింది అమ్మా లీలవతి కాన ఏందంటే నువ్వు వద్ద ఉన్న పడవి లోపల తిరుక్కుంటా తిరుక్కుంటా అదే ఇంద్రుడు వచ్చి కొండపోతాండే కాబట్టి నిన్ను మాత్రం శరణ్ నుంచి తప్పించిన కాబట్టి నీ మనసు బాగలేదు అమ్మా ఆ చోట కూర్చుండు నీకు ఒక కథ చెప్తానని చెప్పి మరి అదేనయ్యా విష్ణుమూర్తి కథ మాత్రం ఏ విధంగా చెప్తానంటే
1: అంతలోన మాత్రం నారద భగవానులు విష్ణుమూర్తి కథ చెప్పుతుంటున్నావి అంటే వాసం వంటి దుష్టులనేమో శిక్షిస్తాను భక్తులనేమో రచించుతాను విష్ణుమూర్తి నారాయణ మూర్తి అంటే మా గొప్పవాడునమ్మా అని చెప్పి మాత్రం శ్రీమన్నారాయణ మూర్తి కథ చెప్పుతాంటే మాత్రం అమ్మవారు లీలవాతికి మరి అలిష్ట అయింది కాబట్టి మరి అలారి కళ్ళకు అలిసిన నిలబడినాయి ఊ కొట్టుకుంటా మాత్రం లీలావాతి పండిపోయినప్పుడు అంతలోన మాత్రం మరి నారదుడు చెప్పిన మాటలన్నీ మాత్రం మరి కడుపు లోపల మాత్రం ఎవరు భక్త పాలాదుడు ఉన్నాడు కాబట్టి శ్రీమన్నారాయణ మూర్తి మాత్రం ఏంటంటే గర్భాన ఉన్నాడు కాబట్టి మరి ఏంటంటే అమ్మ నిద్ర లేనంత లోపల మాత్రం ఆయనే కొడుతున్నాడు మరి చెప్పి నారద భగవానులు చూస్తా అంటే మాత్రం లీలావతి మాత్రం నిద్రపోయింది కడుపులో పిండమే ఊ కొడుతుందని చెప్పి మాత్రం అంతలోన టింగు బుర్ర చేత బట్టి అమ్మవారు లీలావతి గర్భం మీద మాత్రం టింగు బుర్రతో కొడుతుంటే

అమ్మవారు లీలవాది యాబదులు పడుతుంది మరి ఏంటంటే అంతలోన మాత్రం దిక్కు చెప్ప తీరలేక పరి ధర చెప్ప దాతలేక పోయారని చెప్పి వల్ల విల్ల వల్ల విల్ల తలలీలుతంటే మరి అంతలోన మాత్రం బుద్ధి కళ్ళ భూదేవి కళ్ళ చూసి బుద్ధి కళ్ళ భూదేవి మరి అనదేవత ఆకాశవేణి ముగ్గురు మాత్రం మంత్రచాల వేషం వేసుకొని అదే మహేంద్రగిరి పట్నం.

ఇది లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ. నాలుగు భాగాలు. రెండో భాగం ముగిసింది. ప్రధాన కథకులు జడశంకరి, సహాయకులు అడశంకరి, సహాయకులు జడ బీరేష్, డోలు వాయిద్యం అడె మహేష్ సూరశేఖర్, సహాయకులు జడ మహేందర్, గ్రామం శిర్ష, మండలం కౌటాల్, జిల్లా ఆసిఫాబాద్ కొమరంభీం.

0: I Pardanka Komarambhim Asifabad Jilla Kautala Mandalam Shirsha Gramaniki Chendina Jada Singari Brundan Cheppina Lakshmi Narasimha Swami Oku Katha Rendo Bhagam Vinnaru ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. ఈ కథనే కాదు, ఎన్నో ఒగ్గు కథలు, బుర్ర కథలు, బుడిగే శంఖం కథలు, మంద ఇచ్చుల కథలు, చిందు యక్షగానాలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు చేరియచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఏలటి మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారంలో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6 గంటల 20 నిమిషాలకు ఉంటుంది. రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నింద
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్.

0: Easy. Toll free number 1-800-420-2233.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10:31 దాటి 46 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే కొత్త పాత మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగలిందా మజిలి చిత్రం నుంచి చిన్మయీ శ్రీప్రాద గానం చేసిన ఈ గీతం విందాం. సంగీతం గోపీ సుందర్, గీతరచన చైతన్య ప్రసాద్.

పాడుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం. వేపల్లేయ ఎదజల్లున పొంగిన రవలి నవరసమురళి అంటూ సాగే ఈ గీతం సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలమ్మ ఆలపించారు. సంగీతం కెవి మహాదేవన్. ఈ గీతాన్ని రాసిన వారు వేటూరి సుందర్రామూర్తి. ఒక అమ్మాయిని ఆరాధించే విధానం, ప్రేమను పవిత్రంగా చూడటం ఈ పాటలో కనిపిస్తాయి.

మనబాసా మనయాసా మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు మధురిమ మనసుకు హత్తుకునే కొత్త పాత మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడిందాం ఆకాశమా నీవెక్కడా అంటూ సాకే ఈ మధురమైన గీతాన్ని విందాం. ఈ గీతం వందే మాతరం సినిమాలోనిది. ఈ గీతాన్ని రాసిన వారు డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకమ్మ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ మినిట్లరు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం చూసుకో పదలంగా హృదయాన్ని అద్దంలా అంటూ సాగే ఈ గీతం. ఒకరికి వారు కోరుకున్న విధంగా జరిగితే మరొకరికి జరగకపోవచ్చు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఎవరూ మనకు శాశ్వతం కాదు. దేని గురించి ఎక్కువ ఆశ పెంచుకోకూడదు. మనం అనుకున్నది జరగకపోయినా, మనం కావాలనుకున్నది మనకు దక్కకపోయినా మనసు పడే బాధ వర్ణించలేనిది. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఎందులోనైనా సరే మన ఆనందాన్ని వెతుక్కోవాలి. అదే ఈ మధురమైన పాటలోని భావం. ఈ గీతాన్ని రాసిన వారు వేటూరి సుందరరామూర్తి. ఈ గీతానికి సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి. గానం చేసిన వారు సుశీలమ్మ. చిత్రం అనురాగ దేవతా.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడింత మదిలో విరిసే తీయని రాగం అంటూ సాగే ఈ గీతం రెండు కుటుంబాల కథ చిత్రంలోనిది. గీత రచన దాశరథి, సంగీతం ఘంటసాల, నేపథ్య గానం పి సుశీలమ్మ.

ఇది ఇవాళటి మధురిమ కార్యక్రమం. మధురిమ కార్యక్రమం శనివారం మినాయించి ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11 కొట్టిదాకుంటది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండి వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 30°C, తక్కువ ఉష్ణోగ్రత 25°C నమోదైంది. గాలిలో తేమ 82% ఉన్నది. జిల్లాలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండి. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థనలో మాతృవందనం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గీతాలు. రేపొద్దుగల 7:00 భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీచే న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజుపై జరిగే జాతీయ పతాకావిష్కరణ, అనంతరం అక్కడి నుండి జాతినుద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ ప్రసంగానికి తెలుగు అనువాదం రేపు రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక రేపొద్దమట 5:30 కతీందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి కోతుల సాయం సూరయ్య వ్యవసాయం కథింటారు రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథింటారు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి. యువవాణి యోజనల కార్యక్రమంలో రేపు జమట 5:40 వెదురు ఉత్పత్తులతో ఉపాధి ముడత శ్రీనివాసుతో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది జి జ్యోతి. మన పురాణాలు కార్యక్రమంలో రేపు జమట్టు 6:20 ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ 2వ భాగం. తర్వాత అంటే 6:45 దేశభక్తి గీతాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో తీగజాతి కూరగాయల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కె శాలిని. తర్వాత రైతు అంతరంగంలో కూరగాయల సాగు అనుభవం.

వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో తీగజాతి కూరగాయల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కే శాలిని. తర్వాత రైతు అంతరంగంలో కూరగాయల సాగు అనుభవం.